0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Radio Sai now presents a divine discourse delivered by Bhagwan Baba on the 19th of November 2002 on the occasion of Ladies' Day.
2: విశ్రమందు విభుడు వెలుగొందు చుండును విశ్వమందు విభుడు వెలుగొందు చుండును విభునియందు విశ్వము వెలయుచుండు విశ్వ విభుల మైత్రీ విడదీయరానిది విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడ
3: వెన్ ద లార్డ్ ఆఫ్ ద హోల్ కాస్మోస్ is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
2: Prema swarupulara.
3: Embodiments of love.
2: Anadi kalam nundi Bharata desamu అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
3: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ భారత్ హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మనీ.
2: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
3: భారత్ ఇస్ the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
2: Shanti saubhagyamulaku mettinille.
3: For peace and for prosperity, this is their country.
2: Bharat desamunandukala satyaseelamunu gurtinchadaniki అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
3: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హు ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
2: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
3: ద ల్యాండ్ ఆఫ్ భారత్ has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
2: Satyamanu prakatinchejunte desamulyandu oka Bharat desamunaku minchinatuvanti desamu marokati ledu.
3: There is no equal to the land of Bharat for proclaiming the truth.
2: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
3: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
2: శ్రీరాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
3: శ్రీరామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
2: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
3: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీకృష్ణ టాట్ టు పీపుల్ ద భగవద్గీత.
2: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
3: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
2: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
3: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
2: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
3: There is absolutely no equal to this place where it is concerned in spiritual values.
2: ఇట్టి పవిత్రమైన భారతదేశమునందు పుట్టి భారతీయులని అనిపించుకొని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
3: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
2: Kanuka itti Bharat desamunandu puttinatvanti okka prajalu Bharat desam yokka samskrutini anubhuti chestu aaradhana chestu apyasistu andistu raavali.
3: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
2: Bharat desamunandu vicheetvanti gaali satyasuktamainatvantidi.
3: The very air of the land of Bharat is pure and full of truth.
2: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
3: The very dust that rises from the feet is full of the value of dharma.
2: భారతీయులకు ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి ఒక మణిగా మారుతూ వచ్చింది.
3: Whatever perhaps is not very sacred, the very dust of the land of Bharat transforms it into something that is very valuable and sacred.
2: భారతీయులకు జీవితము క్షమా జీవితము.
3: The very life of the man of the Bharat is full of forbearance.
2: Bharat desamunandu pravahinchetvanti ganga premavahini.
3: The very ganga which flows is full of love.
2: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat desamu ee naadu ee vidhanga maarutu vachindi.
3: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
2: Prachina kaalam nundi ee Bharat desamu ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
3: This land of Bharat from the very ancient times is holding up as examples great people.
2: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
3: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
2: పరమ పావనమైన భరతావనియందు
3: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
2: సహనమన్నదే మనకు చక్కదనము.
3: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
2: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
3: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
2: Matrudesamu kanna manyam meviyedi.
3: There is nothing beyond the motherland.
2: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
3: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
2: Shantame manaku rakshaka bhartha.
3: It is peace that is the adornment.
2: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
3: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హూ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
2: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
3: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
2: ఉన్నత విద్యను అభ్యసించాలి.
3: They have got to study higher studies.
2: ఆ విద్యయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
3: But they have got to spread this as exemplary to all the people.
2: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
3: We should not study only for a livelihood.
2: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయములను విపులంగా విమర్శించాలి.
3: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
2: Kani ee naati vidyarthulu vidyarthulu kodanu ee chaduvulu chadavatamu kevalamu aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
3: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
2: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
3: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
2: ఉద్యోగములు చేయ యువతులందరూ.
3: If boys study this type of education, go for jobs.
2: ఉద్యోగములు చేయ యువతులందరూ.
3: If boys go for jobs.
2: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
3: If they go to the office, the women.
2: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
3: When boys and girls have educated, go for jobs, who will look after the home?
2: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
3: When they go to teach other children, who is the tutor to teach their own children?
2: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
3: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
2: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
3: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
2: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
3: When there is so much lacking in the home, will money solve these problems?
2: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
3: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
2: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపైన ఒకరు పోటీలు పడుతున్నారు.
3: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
2: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
3: There's nothing wrong in going for a job.
2: లేదు.
3: It's not wrong.
2: కానీ
3: but
2: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
3: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
2: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
3: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
2: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
3: So one has to look after the needs of the home also.
2: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లలు పోషించు తల్లులేరి.
3: When boys and girls go to the office, who will look after the children?
2: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
3: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
2: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా
3: taking the books, if she goes to the office like men,
2: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
3: So there is no housewife to look after the home.
2: పరబాలులకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
3: She goes to the school to teach other children, but who is there to teach her own child?
2: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశల వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
3: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
2: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
3: So whatever we have learned, we have got to teach the children.
2: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
3: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
2: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
3: When you study, it is to bring out the potential in you. That is it.
2: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
3: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
2: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
3: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
2: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
3: It is Savitri, the great woman, who was exemplary.
2: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
3: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
2: కాని ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
3: But today the women are scared when they hold up examples to their children.
2: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
3: As soon as they get their degrees, they apply for a job.
2: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అది ఏమవుతుంది?
3: And what is the fate of the children at home?
2: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
3: If they can just take after one child, that'd be helping the nation so much.
2: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
3: What is the benefit when she earns so much money leaving the home and leaving the child to the care of others?
2: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
3: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
2: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
3: టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ ఆఫ్ ది హౌస్ యూ విల్ హావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
2: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
3: Today's women, they employ a cook and make them do the work at home and they go out for the job.
2: ఈ వచ్చేటువంటి జీతములోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
3: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
2: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
3: Then they'll have to think of how they've got to develop their children.
2: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
3: Was not Harishchandra born on this land?
2: Aa Chandramati entati sadhu chadivinappudiki talli yokka dinni motta motta bhartha yokka dinni anusaristhu vachindi.
3: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
2: adana kontha barheerudayyan sapudiki taanu dhairyanni bodhisthu vachindi.
3: When he became a little weak minded, she started to tell him and put courage into him.
2: Raja, meeru chakravartulu.
3: O king, you are the emperor.
2: Manchi telivitete galavaru.
3: You are full of intelligence.
2: Vidya sampannulu meeru.
3: You have got a lot of
2: atti meeru balaheenataku choti ivvakoddu.
3: Such a person should never given to weakness.
2: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
3: We have got to fill our lives with a lot of satya.
2: Satya nadulo manam praveshinchamu.
3: We have got into satya.
2: Idi garigite manam gattu chertamu lekapothe munigipothamu.
3: And only then we shall reach the other bank.
2: ఇంతే కానీ మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
3: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వాక్ వి షుడ్ టేక్.
2: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
3: దోస్ డేస్ విమెన్ ఈవెన్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ టు దర్ మెన్.
2: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
3: ద విమెన్ ఆఫ్ భారత్ వేర్ దోస్ హు ట్రై టు లుక్ ఆఫ్టర్ ద హస్బెండ్ నాట్ ఓన్లీ ఆర్డినరీ వెల్ఫేర్.
2: సీత, ఎటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా తాను కంటినీరు నింపక,
3: whatever the circumstances, she did not shed tears.
2: ఇదొక ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
3: She became exemplary and showed it to everybody.
2: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను,
3: even when she was caught by the rakshasa,
2: ఏ మాత్రము జంకక కుంకక,
3: she never felt afraid.
2: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
3: and she started always think of the values of her husband.
2: రాముని యొక్క పత్ని సీత అయినందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చింది.
3: సో రామ బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్. ఇంకా
2: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
3: దమయంతి వాజ్ అ పతివ్రత.
2: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
3: బికాస్ ఆఫ్ అ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
2: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ అన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
3: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
2: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
3: So we will have to earn such a great name.
2: మంచి పేరును సంపాదించాలి.
3: We have got to earn a good name.
2: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
3: Doesn't matter if you don't have a job or money.
2: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
3: The happiness that we derive from values which we practice is
2: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
3: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
2: కానీ ధనము ఉండొచ్చును, చెడు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండవచ్చును.
3: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ అండ్ మనీ,
2: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనము?
3: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూస్?
2: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
3: For men and women, it is virtue that is important.
2: గుణములేని జీవితము బలములేని జీవితమే.
3: The life without these virtues is full of weakness.
2: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
3: So those days men and women, they strive for these values and good character.
2: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
3: They did not even fear to give up their lives for this cause.
2: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
3: The women strive to keep up the honor of their husbands.
2: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
3: They strive to uphold everything that was virtues and good.
2: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
3: The strength of the individual is not upon wealth.
2: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
3: It is on good character and goodness that it
2: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
3: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues. So
2: ఈనాడు కూడా మనము మన గుణం కోసమనే ఎన్ని విధములైన ప్రశ్నమైనా ఓర్చుకోవాలి.
3: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
2: లోకములో
3: in the world
2: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
3: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
2: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్తురాలు కాదు.
3: It's not today that we want golden.
2: గుణమును మనం సంపాదించాలి.
3: Not wealth, but we have to acquire. గుణము
2: లేకపోతే ఎన్ని బలము నుండి కూడా ప్రయోజనం లేదు.
3: Good qualities are important. No use of wealth and prosperity.
2: ధనమున్నదని ఘనముగా పొగిడిన
3: if you think only wealth matters,
2: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
3: You will not get eternal happiness.
2: కనుక గుణమును సంపాదించుకోవాలి.
3: So you will have to acquire good qualities.
2: ఈ గుణముతో పాటు
3: along with these good qualities,
2: పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
3: You have got to sustain the honor of your husband.
2: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థితి ఎంత సంపాదించినప్పటికీ నీ ప్రయోజనం ఉండదు.
3: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
2: Prema swarupulara,
3: embodiments of love.
2: Mukhyamga streelu purushulu manam cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
3: The most important thing for men and women is that they should develop a good
2: character. Gunamane lekundina enta pani chesi kodani enta sadhu sadhu kodanu prayojanam undadu.
3: If they do not have good qualities, what is the use of education and all that they strive for?
2: Sadhulanni chadivi చాలా వివేకియై మగిడి తండ్రి కూడా మందమతుడు.
3: వాట్స్ ద యూజ్ ఇఫ్ యు హావ్ స్టడీడ్ అండ్ యు కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
2: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేరు.
3: సో ఇఫ్ యూ ఈవెన్ స్టడీ అ లాట్ అండ్ ఇఫ్ యూ కెనాట్ గివ్ అప్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్.
2: తరచి చదువు చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేరు.
3: యు ఆర్ స్టడీ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ బట్ యు ఆర్ నాట్ రియలీ స్టడీ ఫర్ ద ట్రూత్.
2: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువులేవు.
3: You study and study of what is a use, try to study that from which you get absolute liberation.
2: కరుగుని ఈ నాటి చదువులన్నీ కూడా కేవలము
3: so today's education
2: పొట్టకూటి నిమిత్తమై పెళ్ళేరినటువంటివిగా ఉంటున్నాయి.
3: It's something one strives for livelihood.
2: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
3: Truth and everything else has just gone.
2: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
3: Honor and virtues have been burnt up.
2: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
3: సో టుడే వాట్ యు హావ్ గాట్ టు అక్వైర్ ఇస్ ఫేమ్ విచ్ ఇస్ గుడ్.
2: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
3: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
2: సత్యమునకే కంకణం కట్టారు.
3: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
2: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
3: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
2: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
3: Women of Bharat sacrificed themselves for unalloyed pristine truth.
2: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
3: We do not find such great women of truth today.
2: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
3: There are so many people who sacrificed their life for the sake of truth.
2: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాది.
3: Is not Chandramati the woman of India who tried to honor her husband?
2: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దారా జాతగాదే.
3: Is not Sita the one, the illustrious woman of Bharat?
2: కినిచి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
3: It's not Damayanti, great woman who got back everything for her husband.
2: Satprasagara vesti satmasalamana bharta data pativrata prabhava bhava sampannataku gaade bhatabhumi.
3: So there are so many women who have been of sterling character.
2: Akila deshalakini upadhyayi kaade.
3: Are they not the teachers for the whole world?
2: భారతదేశము అనాది కాలం నుండి కూడాను అన్ని దేశములకును ఉపాధ్యాయ స్థానంలో నిలిచినటువంటిది ఈ పవిత్రమైన భారతదేశం.
3: India from time immemorial has been the guide and the teacher for everyone.
2: కరుగనే ఈ పవిత్రమైన భారతదేశమును కర్మభూమి, త్యాగభూమి, యోగభూమిని బిరుదులు సంపాదించింది.
3: So the pristine and pure land of Bharat is a land of karma, tyaga. It's called so.
2: కర్మను ఆచరించాలి.
3: You have got to do your duty.
2: కర్మనే లేకుండా మన జీవితమే జరగదు.
3: If we do not follow karma, our whole life is lost.
2: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
3: We are just wasting so much time every day.
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love,
2: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
3: You should not waste time. That is not the way to do it. It's not proper.
2: మన యొక్క కాలములోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
3: Today so much of time is being wasted.
2: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
3: But people of ancient times, they never frittered away the time.
2: కాలమే భగవస్వరూపుడనుకొని కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలతప్రమ్నాయన మహా, కాలాతీతాయన మహా, కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
3: They began to worship time as the one supreme.
2: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
3: Why have we forgotten that God who is the very embodiment of time?
2: ఒక దినం సండే వచ్చిందంటే అబ్బా ఈనాడు నేను హాయిగా ఉంటానని ఆనందిస్తాడు. ఆనాడు మనం బాధపడాలి, సండే టైం లోపల పని లేకుండా పోతుండాలి, ఎంత కర్మ విమోచన చేస్తున్నాము.
3: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so.
2: కాలం వ్యర్థం కావిస్తున్నాము.
3: You're just wasting the time.
2: కాలం మనము సరైన రీతిలో వినియోగించుకోవటం లేదు.
3: You've got to use the time in the proper way.
2: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజ సేవ అయినా మనం చేయాలి.
3: If you have got the time, get into social work.
2: పరోపకారమునకైనా మనం పాటుపడాలి.
3: We have got to strive to help others.
2: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
3: For the sake of our land, we have got to make great sacrifices.
2: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
3: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
2: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
3: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
2: దీనినే భగవద్గీతే ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
3: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
2: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
3: We have got to do our
2: కర్మ. అనగా ఏమిటి?
3: What's the meaning of karma?
2: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నా అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
3: Everything that one man does with consciousness is called duty.
2: మానవుడుకు ఉన్న కరచరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
3: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
2: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
3: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
2: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
3: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
2: కనుక మనము ఒక క్షణమైన కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
3: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
2: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
3: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే అవర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్ది.
2: మానవులకు కాయమును అందించాడు.
3: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
2: కాయమునకు కర్మను అందించాడు.
3: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డు.
2: కర్మకు కారణమును అందించాడు.
3: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
2: కాలం కూడాను అందించాడు.
3: And the time is also given.
2: Karma, kayamu, kalamu, ee mudinti yokka ekatvam chetane manavudu sarthakam kavali.
3: Your body, your dharma and your thoughts, these are combined.
2: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
3: You do your duty according to the time and what is assigned to you.
2: Ilanti pavitramainatundi bharatiya samskrutini ee naadu andarikulunu vismarincharu.
3: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
2: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
3: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
2: అనాది కాలం నుండి కూడా భారతదేశమును సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
3: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
2: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
3: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
2: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
3: It is not something, it is like a teacher.
2: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
3: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
2: కాదు ఇది.
3: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
2: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
3: Culture is not something which makes
2: దేశానికే ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
3: The culture becomes tells the example to the whole world.
2: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
3: You've got to use this culture as something exemplary and pure.
2: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
3: Many people have tried very hard to tell people about the culture.
2: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
3: But they speak, but there are no
2: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
3: No use of speaking but not putting it in practice.
2: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
3: Even practicing, you have got to see to it that it is done.
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love,
2: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
3: You have got to do every duty with a pure heart.
2: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
3: Everything becomes useless if your heart is not pure and you do it.
2: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గాని అది ఏ గొప్ప ఫలం కావచ్చు.
3: Even a little work which you do with a pure heart, it becomes really fruitful.
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love.
2: ఈనాడు 19th నవంబర్ లేడీస్ డే అని పెట్టుకున్నాము.
3: Today, November 19th, we call it the Ladies Day.
2: Ladies Day అంటే ఏమనుకున్నారు?
3: What is the meaning of Ladies Day?
2: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని
3: But to see to it that it is done.
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love,
2: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
3: You've got to do every duty with a pure heart.
2: చిత్తశుద్ధి లేక

0: these days.
1: ఆనాడంత ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ దట్ డే దేర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
0: ఇట్స్ నాట్ మెనీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు నాట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
0: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇటు ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
0: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపరీ లైఫ్ యు హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టములు వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: యు హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
0: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: ధనం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ వి హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్ సేమ్.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
0: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్ యువర్
1: ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
0: For the sake of establishing his own
1: తల్లి భోజించింది, నాయనా నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
0: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
1: అట్టి ఆత్మగౌరవం చేతనే తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
0: And because of his self-respect, he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
0: And having studied that way, he became so illustrious.
1: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
0: And in the end, he achieved the presidentship of America.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు
0: లింకన్?
1: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
0: Because of his self-respect, he was able to earn such a high status.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
0: So there are many things that a mother should teach the son.
1: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
0: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her
1: son. సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
0: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములు అనగా ఏమిటి?
0: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
0: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
1: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
0: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ఈ సత్యం అనేటువంటి ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
0: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
0: is anybody following satya?
1: Everybody talks adarsh prayamanti satyam dharmam shanti prema ahimsa antunnaru.
0: The ideas we talk of are satya dharma ahimsa prema.
1: Okka dinamaina kunu satyam cheppinatundi manunnada manaru.
0: Is there anyone at least in one day who adheres to truth?
1: Oorike manam upanyasalu ichukuntunname kaani
0: there is no use of just speaking.
1: Adarshavantamainatundi anukoolalu manam chuttunnama?
0: Have you ever been telling ourselves that we should do it?
1: లేదు.
0: నో,
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
0: దేర్ ఆర్ నో నథింగ్ అట్
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
0: యు ఆర్ నాట్ డూయింగ్ ధర్మ ఆర్ సత్య.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
0: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ఆర్ ఓన్లీ స్పీకింగ్ ద ట్రూత్. ఇన్ భారత్
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
0: దే వర్ అడ్హరింగ్ టు ధర్మ.
1: ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
0: Whatever the circumstances, they never forgot
1: the truth. నాస్తి పరో ధర్మః.
0: They felt that
1: దీని కంటే మించింది లేదు మనకి.
0: The truth was the only thing.
1: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
0: You have got to speak the truth.
1: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
0: So speaking the truth, you have got to act righteously.
1: ధర్మాన్ని చేయాలని చెప్పారు కాని ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
0: You have got to act in dharmic way. You know,
1: సత్యాన్ని పలకాలి కాని సత్యాన్ని చేయడానికి వీల్లేదు.
0: You have got to speak the truth, but you cannot translate it into action.
1: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
0: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and Bharatiya Sanskruti.
0: So it is said the proper study of mankind is man.
1: Talachinatundi talapu.
0: Whatever you think.

0: నాలుగు నుంచి వచ్చిన పలుకు రెండు కూడా క్రియ లోపల లీనం కావాలి.
1: అండ్ ఇన్ యాక్షన్ దే షుడ్ కంబైన్ టుగెదర్.
0: ఈనాడు తలుపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
1: So you do not know how your thoughts go.
0: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
1: There's absolutely no connection between your words and your actions.
0: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన యొక్క కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
1: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
0: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
1: It's only by speaking the truth that you can set right things.
0: సత్యము చాలా గొప్ప విలువైనటువంటిది.
1: Truth is very valuable.
0: Satyam nasti paro dharmaha.
1: You do not have any duty beyond truth.
0: Satyamuniki minchinatundi marokati ledu.
1: There is nothing beyond satya truth.
0: Ee satyam palikeetundi naluka cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi naluka.
1: With this very tongue which it speak the truth, you are using it in a negative way by talking untruth.
0: Rasagni madhurapriyatvam satyam hitam paramam vadami avarnayeta madhurakshalani govinda damodara madhaveti anindi.
1: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is the tongue?
0: Paradoshanalone pothundadi gaani ee naluka paropakaramainatundi okka pavitramaina vakyamulu vaadutundi.
1: The tongue is always straying away into gossip and criticizing others, but not
0: alanti jeevitham emaipothundo telipadaniki veelledu.
1: That type of life you do not know to what.
0: Prachina kaalam nundi mana bharatiyulu maraniste tirigi ee desham nunde vachi puttali ani sankalpinchukoneatundi vaaru.
1: In immemorial days, our people of Bharat always feel that they should be born
0: Atti,
1: again.
0: Atti, deshabhimanamu, matabhimanamu, vakyabhimanamu, antati abhimanamu kaligetundi varu.
1: And they wanted to come back and then again, once again, resurrected, revive these things.
0: Eenadu deshabhimanamu poyindi.
1: Now one doesn't love.
0: Dharmabhimanamu poyindi.
1: They do not love righteousness.
0: Inka vaaru chesetundi em abhimanamu.
1: And what is it?
0: Dehabhimanani penchukuntunnaru.
1: What is it they are doing? Only they are fostering their body.
0: Dehabhimanam enti, vaatu neetipuduga.
1: The body is just a water bubble.
0: Aa neetipudu vanti dehamnu enta kaalam nevu kaapaadukogalavu?
1: How are you going to look after for such a long time, can you?
0: Yenaado okanaadu putukkumane pudipothundi.
1: The body will just vanish in no time.
0: Kalaga dehaabhimanam kante aatmaabhimanam penchukovali.
1: Instead of always thinking of the body, we have got to think of the atma.
0: Na aatmane sarva deshamunu kudunu samrakshistundadi.
1: It is my atma which is looking after the whole
0: world. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుంది.
1: The atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుంది.
1: So the atma within me is in everybody.
0: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంది.
1: So if you consider this to the whole nation will be happy and peaceful.
0: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: The one who thinks that is atma not alone, he is the real man. ఆత్మాభిమానం
0: విసర్జించి
1: if he doesn't think of the atma,
0: మానవ తత్వమును బోధించకుండా
1: if he tries to talk about
0: కాలం వ్యర్థం గావించేటువంటి వాడి జీవితము వ్యర్థమైపోయినటువంటి
1: one who wastes his time in talking about unnecessary thing, his whole life is useless.
0: ఎంబోడిమెంట్ నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
1: నవంబర్ 19th is a very sacred day.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
1: whether you believe it or not,
0: గృహమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
1: గృహమ్మాయి is
0: ఆమెందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
1: షీస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
0: పైకి వచ్చేది
1: షీస్ టు కమ్ అప్ స్టేర్స్.
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు ఒక్క తూరి చూచి మాట్లాడుతుంది.
1: I have come with a lot of pain, Swami, will you please talk to me?
0: Yavaraina badala padutunte ochukuneetundi kaadu.
1: She could never withstand the sorrow of
0: daya hrudayamto undeetundi ave.
1: She was full of compassion.
0: Andukosamani aamiki intati peru prakhyatilu vachinayi.
1: That is why her fame and honor has spread so much.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: సో ఇఫ్ యు హావ్ గాట్ టు గెట్ గుడ్ నేమ్, యు హావ్ గాట్ టు సే థింగ్స్,
0: ఉపకారం చేయాలి,
1: యు హావ్ గాట్ టు హెల్ప్ అదర్స్.
0: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
1: ఐ వుడ్ టెల్ హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్ గో ఐ వుడ్
0: కాదు స్వామి పాపం చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: ఓ స్వామి దే ఆర్ రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యు స్పీక్ టు దెమ్ వన్, షీ వుడ్ సే.
0: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాది ఇంత దయ ఉంటుండాది అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయం అని.
1: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: హృద్ ప్లస్ దయా హృదయం.
1: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం.
0: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
1: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్
0: ఆ దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there you will get true
0: gauravamainatundi perlu pogottukuntunnaru.
1: And the true love which comes out of
0: jivagne rasagne madhura priyatvam madhuramainatundi vakyam kavali.
1: So you will have to speak sweet words and good words.
0: ఎవర్ని నొప్పించేటువంటి పదవులు పలకరాదు.
1: You should not pain anyone with your words.
0: అప్పుడే మానవుడికి జీవితము సార్థకమవుతుంది.
1: It's only then man's life would become fruitful.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: Primarily women should control their tongue.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: Because men go about all over, it's difficult for them to control their tongue.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటు దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలదే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control.
0: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేసేస్తే వారికి మన చేతులు ఎంత సహాయం చేయాలి.
1: And we will have to help those who come to us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
1: We talk so much but we don't do it.
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటిదిన మనకు జరగవచ్చును. కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
1: You will have to think today they are in difficulty, tomorrow I
0: am ఆదర్శమైనటువంటి మాటల చేత వాళ్ళని చల్లబరచాలి హృదయాన్ని.
1: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
0: మనం ఈనాటి పలుకులు సరైన పలుకులే లేవు.
1: We do not speak properly.
0: కఠినమైనటువంటి వాక్యములు తెచ్చుకుంటున్నాము.
1: We use harsh words.
0: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
1: There's nothing more demonic than this.
0: కనుక మనం ఇలాంటి కఠినమైనటువంటి పలుకులు పలకరాదు.
1: So we should not say anything harsh to anyone.
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం.
1: If we hurt anybody twice the amount we'll get hurt. That's
0: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
1: We'll have to do every duty you have to.
0: ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కనుకల పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You'll have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
1: It's a simple truth
0: that దానిని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths, they'll
0: become నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Moksham, moksham ante adi nijamaina mokshamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvar doshamulo manu vetukunti pokoddu.
1: We should not search for the bad points.
0: Ninaadu itharu doshamulni vetukunti pote repadu ninu nee doshamulu vetukuntaru antaru.
1: If you search for the bad qualities of others, tomorrow.
0: Oka chinna drishtantam meeku teeskondi.
1: Now an example.
0: Veedu alanti vaadu anittu vaadiki velu chupiste.
1: You said this person is like
0: velu maatrame vaadini chupichindi.
1: And you're pointing a finger.
0: Moodu velu ninnu chuptu undi.
1: Remember, three fingers are pointing at you.
0: Kaabatti moodu doshamulu ninne chupistundadi.
1: So you have got three bad qualities.
0: Ee moodu ninnu dooshu chupistundadi.
1: So when you point one finger, three fingers point at you.
0: Manam edo evaru doshamlo manam chupistunnam anukuntunnam gaani moodu doshamulu neevu kuda neeku kanipistunnayi.
1: We think we are pointing at somebody, but your own defects.
0: Adi marchipokudu.
1: Your own defects
0: are bhushanam danam.
1: You should not
0: say bhushanam danam.
1: So you should not gossip or talk.
0: Kantasya bhushanam danam.
1: So that is not the quality
0: vakyam,
1: that you should.
0: Vakyam satyam.
1: So you should speak the truth.
0: Kantam ichinanduku daniki alankaram emiti.
1: What is the adornment for having been
0: necklace
1: born?
0: Necklace veskotam kaadu.
1: It is not doing other things.
0: Kantam nunchi manchi palukule ade nijamaina ratnalu.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: Hastasya bhushanam danam. Danam chesinatvante ade nijamaina hastamu.
1: When you give charity, that is the thing which is
0: alanti hastam lekunda uriki hastam pettukuntunte ee prayojanam.
1: Charity is adornment for the hands.
0: Hastam uriki vyaktam.
1: So if you don't do charity, it's just useless.
0: Kanaka prati okka angam kodanu prapanchamlo bhagavantudu andinchindi anni sarthakam gaavinchukune nimittame.
1: God has given all these organs to make it justifiable.
0: Kannu chustunnayi, kannu chuchedi untidi ento pavitramainatundi dinni.
1: We have to see with the eyes things that are pure and
0: kattilo entha vyaktunnayi telusna. ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
1: You know how much power
0: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We should not waste away the power in our eyes.
0: 12 crores వెలుతురుతో ఉంటుంది కన్ను.
1: In the eyes there are 12 crores of power.
0: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
1: You might see one person.
0: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తూ ఉంటున్నాయి.
1: But without knowing, your eyes are seeing so many things.
0: పూర్వమంతా కూడా నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
0: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
1: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఇనఫ్.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది. అది
1: వెన్ యూ డు నమస్కార్ టు ద సన్ గాడ్ యూ
0: రియలైజ్ చేత నీ కనుల్లో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: వెన్ యూ వర్షిప్ ద సన్ గాడ్ యువర్ ఐస్ బికమ్ మోర్.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కనులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see some things that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful. సాత్వికం
0: చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచో రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనం.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుంది మోక్షము.
1: So in these very small things is liberation.
0: నీ దృష్టివంతుడు కాబట్టి నీకు నీ నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: అది అదృష్టము అన్నారు.
1: That is fortune.
0: అదృష్టం అంటే ఏమి?
1: What is fortune? ప్రాప్తి
0: రావడం అని కాదు.
1: It is not
0: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
1: So fortune is where you can see.
0: కనుకని మనకు ఏది కనిపించదు.
1: We may not be able to see.
0: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
1: We are really feeling sorry that we cannot see.
0: అది అదృష్టం.
1: That is the good fortune of ours.
0: ఏంటి ఫార్చ్యూన్?
1: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
0: కనిపించకుండా మనకు అందిస్తుంటే అది సుఖాన్ని సంతోషాన్ని.
1: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెనాట్ సీ.
0: కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటుంది.
1: యూ మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్ బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ గెట్.
0: అది నిజమైన అదృష్టం.
1: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
0: అదృష్టం కొద్ది అన్ని వచ్చినాయి నాకు చేరిపోయినాయి అనుకుంటున్నాము.
1: We are thinking that fortune is something we can get.
0: అదృష్టము.
1: That is not fortune.
0: కనిపించేదంతా కూడా అదృష్టం కాదు. కనిపించనిదే అదృష్టం.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: అదృష్టం. అదృష్టం. అదృష్టం. అనగా కనిపించినటువంటిది అదృష్టం.
1: So that which cannot see is the fortune that you have.
0: కనుక
1: therefore
0: కనిపించినటువంటిది ఎంతో మనం వెంట ఉంటున్నాయి.
1: We can see many things perhaps. But there are many things we cannot see also. Embodiments of
0: Bharata Desamu ento goppadi.
1: Land of Bharat is a very very illustrious one.
0: Ee Bharata Desamu ento dhanani ichi meeku andistundadi.
1: The land of Bharat is also full of prosperity and wealth.
0: Kevalam oka rupayi note kaadu andinchedi.
1: It's not merely in terms of money.
0: Dhanamu ade vijnana dhanamu.
1: And that is the
0: ade prajnana dhanamu.
1: That is the
0: ade pavitramaina dhanamu. Ade sugnanamaina dhanamu. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
1: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
0: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
0: కానీ దురదృష్టవంతుడైన వాడు ఆ చేయిని వచ్చి పెడుతున్నాడు.
1: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
0: మనం అంత కఠినం కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men and in the Upanishads man is exalted.
0: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
1: And in the Upanishads he is called a person with tremendous strength.
0: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
1: He is also called a person who is very pure.
0: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
1: And one who has got a lot of knowledge.
0: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
1: And that he can even impart knowledge to others.
0: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
1: So in the Upanishad man is described in many ways.
0: కనుక
1: therefore
0: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: So we are not understanding even the meaning of the small words and we are going in the wrong way.
0: అదృష్టం కానీ దురదృష్టం కానీ మంచి కానీ చెడ్డ కానీ మన వెంటనే ఉంటుండాలి.
1: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాం.
1: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
1: సమ్ డే ఆర్ అదర్ విల్ హ్యావ్ టు
0: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do and we do not
0: understand.
1: What's the use of thinking now?
0: ముందే నీవు జాగ్రత్త పడాలి.
1: You have got to be careful right at the start.
0: ఆ కష్టములకు గురి కాకుండా చూసుకోవాలి.
1: You have got to see that you do not lose that.
0: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
1: and God is the witness.
0: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
1: The will of God is something which brings great deed of faith.
0: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
1: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
0: అప్పుడే నిజమైనటువంటి జీవితం మీకు లభ్యమవుతుంది.
1: It's only then it's a true life that you can gather.
0: ఈనాడు మనం సంపాదించుకున్నటువంటి ధనకనక వస్తువు అనాదులు కాదు.
1: It's not what you acquire, the wealth and all that.
0: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మన వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువు అనాదులు.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is the true wealth and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: పూర్వం ఉన్నటువంటి చెడ్డ భావాలంతా వదిలేపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you have.
0: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనము ఆదర్శించాలని తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: ఈ వాక్యంలో ఉండేటువంటి ఒక పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishads always says that man has everything that is pure.
0: అందుకని ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
1: And Upanishads always tell us about knowledge and wisdom.
0: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
1: In Vedas there are the mantras.
0: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
1: And there are many various texts of these Vedas.
0: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ
1: whatever Vedas we may learn,
0: ఉపనిషత్తులే మీకు తెలియకుండా పోయినా అంత వ్యర్థమైపోతుంది.
1: If we do not understand the Upanishads, the whole thing goes
0: waste. వేదములంతా అయిన తర్వాతనే ఉపనిషత్తులు ప్రారంభిస్తారు.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: ఉపనిషత్తులు అనగా ఏంటి? ఉపసమీపే నచ్చేదిత్యత్మే ఉపనిషత్తుని అనగా మనకు సమీపంగా ఉంటుంది, మనకు సరియైనటువంటి యొక్క బలాన్ని అందించేటువంటివి ఉపనిషత్తులు.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: అట్టి నిజమైన శక్తిని మీరు సంపాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद శాంతి జప జాన బినా సంయోగ ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహీ దయ ధర్మ బినా కర్మ నహీ భగవాన్ బినా కోయి అపన నహీ హరి నామ బినా పరమాత్మ నహీ Thank you.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, it is often said, Lord Rama followed Dharma at all times. Bhagwan Baba says that this is not an adequate description of him. Instead, he explains the right way. Let us now listen to the divine discourse delivered on Sri Ramanavami Day in Prashantinilayam on the 18th of April 1986.
2: Chakkari Kanti Thief. Dadi Saram Kanti Pichamai. Pimpikil Tenikana Pichamai. Note in Palka Palkaga Amutangi Nikichi.
3: Kana.
2: Vidanda. E Chakkari Nam. Smilinchi. Ramanam. చక్కెర కంటి తీసి దాది సారం కంటి వృచ్చమైంది. పెంపెక్కిన దేనికన్నా అతి రుచ్యమైనది. నూటను పలక పలకగా అమృతమే ఎనిపించు. కాన మీరు నిత్యము ఈ చక్కని దాని స్మరించి రామనామం.
4: స్వీటర్ దాన్ షుగర్ and more tasty than nectarine milk, sweeter and tasty, more tasty than honey itself. As you go on repeating the name, it gives you greater sweetness and greater taste. Oh you beauties, take to this name, this sweet name. Go on repeating it daily and enjoy the sweetness of this particular name, name of Rama.
2: Manasu, Vata, Nadata, Manish Tokatena, Satyavantudi Kusarithoda. Manasu, Vata, Nadata, Manish Tokatena, సత్యవంతుడవును సహితోడు. సత్యవంతుడే దైవ సాన్నిధ్యమందు పొందుచుండు, ప్రేమ నొందుచుండు.
4: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ బికమ్ వన్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ యూనిసన్ విత్ ఈచ్ అదర్, దెన్ యూ విల్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్. యూ డెవలప్ ద కెపాసిటీ టు సరెండర్ అండ్ త్రూ సరెండర్ హీ గెట్స్ devotion and all the other great benefits.
2: Prema Swarupula,
4: embodiments of divine love.
2: Sapta, Sparsha, Rupa, Rasa, Gandhama. Ivi Panchabhuta.
4: The five elements are associated with sound, the touch, the taste, and the smell.
2: Akasha adi bhutam yokka gunam.
4: These are all the attributes of the five elements like sky.
2: Ivi manavuni sukha dukkhamulaku moola karanam.
4: These are basically and essentially responsible for the joy and sorrow of man.
2: ఈ గుణములను,
4: దీస్ అట్రిబ్యూట్స్
2: త్రిగణ శుద్ధిగా అనుభవించినప్పుడు ఇవి ఏ సుఖం.
4: ఇఫ్ వన్ కెన్ ఎంజాయ్ దీస్ అట్రిబ్యూట్స్ అండ్ దీస్ ఎలిమెంట్స్ విత్ ప్యూరిటీ ఆఫ్ ది త్రికరణస్, దెన్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్.
2: కరణం అనగా సాధన.
4: హియర్ యువర్ కరణ రిఫర్స్ టు సాధన or a spiritual exercise, practice.
2: Manavulaku dehamu mata manasu pradhanamaina pranamu.
4: For man, the three important instruments are the body for action, the world for work, and the deed.
2: Andulo dehamu ati pradhanamaina unte.
4: All the three, the most important thing is body.
2: శరీరవాద్యం కళ్ళను సాధనం ఉన్నది. ప్రతి సాధనకు ప్రతిక్రియకు దేహం ఆధారం.
4: దట్ మీన్స్ బాడీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ యాక్షన్ అండ్ ఫర్ ఎవ్రీ థింగ్ దట్ యు వాంట్ టు డూ.
2: పెద్దలను గౌరవించాలని అన్నాను, దేవతలను పూజించాలని అన్నాను, తల్లిదండ్రులను సేవించాలని అన్నాను, దేహం అత్యవసరం.
4: If you want to respect elders, you want to offer worship to gods, and you want to serve your parents, body is essential for this particular purpose.
2: కనుక దేహమును ప్రసాదించినటువంటిది పెద్దలను గౌరవించి, తల్లిదండ్రులను సేవించి, దైవాన్ని ప్రేమించి జీవితాన్ని సాత్వికంగా గావించుకోవటమే.
4: Body has been given for the purpose of showing respect to elders, serving the parents, offering worship to God, and thus sanctify one's life.
2: తనకు సంబంధించినటువంటి వేద శాఖలను, వేదములను, ఇతిహాస పురాణములను, పవిత్రమైన పెద్దల యొక్క చరిత్రలను చదివి దాన్ని తగినటువంటి రీతిగా నడుచుకోవటమే ఈ శరీరం యొక్క పవిత్రత.
4: The sacredness and sacred use of the body lies in reading and studying great scriptures, biographies of great personages, and the history and such other useful books.
2: శరీరము చేత పరోపకారము చేసి సమాజ సేవ యందు సర్వ మన్ననను అందుకోవటమే ఈ శరీరం యొక్క ప్రధాన కర్తవ్యం.
4: The most important function of the body is to use it to serve others, to serve the society, and thus sanctify the body that has been given.
2: కనుక శరీరమనేటువంటి కారణమును పరిశుద్ధము కావించుకోవాలన్న పెద్దల సేవ, దైవ ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలు శిరసావహించడము, ఈ విధమైన సమాజ సేవ అంటూ తన యొక్క కాయమును పవిత్రము గావించుకోవాలి.
4: If you really want to sanctify the body given to you, you have to use it to serve the society, to serve the elders, to serve parents, to worship God.
2: ఇది మొదటి కారణము యొక్క పరిశుద్ధం.
4: This is the process of purifying the first karana instrument.
2: రెండవది మాట.
4: The second one is word.
2: ఈ మాట పరలోకం నొప్పించకుండా.
4: This word should be used in such a way that you don't hurt others.
2: సత్యమయమై.
4: It must be truthful.
2: ప్రేమహితమైనటువంటి యొక్క స్వరూపంతో.
4: It must be full of love.
2: తన యొక్క వాక్కును పవిత్రంగా గావించుకోవాలి.
4: One has to sanctify one's word in this particular way.
2: ఉద్వేగము లేకుండా.
4: Without getting excited or angry.
2: పరులను బాధించేటువంటి కఠిన వాక్కులు రాకుండా.
4: Without employing words which are cruel and which are hurting others.
2: ప్రియమైనటువంటి వచనముల చేత.
4: With sweet acceptable words.
2: ఎదుటి వారి హృదయమును రంజింపజేసేటువంటి.
4: Using words in such a way that they are pleasant to the people who are listening to it.
2: మరి మరిపింపజేసేటువంటి.
4: It must make one forget one's own self.
2: మనసును మునిపింపజేసేటువంటి.
4: It must give so much of joy to the mind that the mind must
2: వాక్కును సరస్వత రూపకంగా అనుభవించాలి.
4: Word should be used in the form of literature in the way that has been just described just now.
2: అప్పుడే రెండవది కరణము పరిశుద్ధం కాగలదు.
4: Then only the second instrument can get purified.
2: మూడవది మనసు.
4: The third one is mind.
2: ఈ మనసు నిరంతరము ఏదో ఒక చింతన చేస్తూనే ఉంటుంది.
4: mind constantly and continuously indulges in thinking something or the other.
2: Manatmakam manaha annaru.
4: Continuous thinking is the nature of mind.
2: Sankalpa vikalpatmakam manaha annaru.
4: It is the process of thinking which is described as mind.
2: Kanuka ee sankalpa vikalpamulannikuntidi manuni yokka sahaja swarupanga untundi.
4: These thoughts which are full of desires, this is the very nature of human
2: mind. Manasu yokka udrekamunaku ee vidhamainti yokka adulunu tagalavu.
4: For the excitement and for the anger of the mind, there is nothing which obstructs.
2: Ee vidhamainti yokka vegamu chetani manu yokka mati bhanistu undali.
4: Man's mind gets deluded on account of speedy thoughts which occur in the mind.
2: Kanuka deenini oka mitamulo petti hitanga bodhinchi deeni sariyaina margamlo nadipinchu cheyadaniki krushi cheyali.
4: We have to make efforts to control one's thinking, put it in the proper way, and thus sanctify and purify.
2: Mukhyamuga ee manasunu indriyamula vaipuna parigedukunda chusukovali.
4: Especially the effort should be to see that the mind doesn't go towards the sense objects and the senses.
2: Kanuka ee indriyamula paina prasarinchinappudu manasu aneka vidhamulaina ashantiki guri avutundi.
4: Mind gets a lot of disturbance when it flows towards the senses and the sense objects.
2: Ee manasuku indriyadhipati ani kodanu oka peru.
4: This mind has another name, and that is master of senses.
2: Oka bhagyato jeevitam gadapatame chaala durlabhanga untundi lokamlo.
4: In the world which we just see, it is so difficult even to live life with one wife.
2: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి దశరథుని యొక్క గతి ఏ విధంగా మారిపోయేదో, కొడుకును అమ్ముకోవటం భార్యను కొనుక్కోవటం జరిగి కడపటికి రామచింతనాగ్ని లోపలి తన దేహాన్ని వసం సాధించుకున్నాడు.
4: ది లైఫ్ ఆఫ్ దశరథ ఇట్సెల్ఫ్ ఇల్లస్ట్రేట్స్ దశరథ హ్యాడ్ ఓన్లీ 3 వైవ్స్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హ్యావింగ్ 3 వైవ్స్ ఇట్సెల్ఫ్ హి హాడ్ టు ఫోర్గో హిస్ సన్, సెండ్ హిస్ సన్ టు ది ఫారెస్ట్. Consequently, in the reputation, the name of Rama himself had to leave his last breath.
2: Uttanu paadulaku iruvuru bhari undate ichetani dhruvuni kolpoyi aneka dukkhamulaku paalpadi uttanu paadulu pranamulu vichchadu.
4: Similarly, in the case of Uttanu paada, who had 2 wives, as he had 2 wives, he had to come to the misery of losing Dhruva and suffering the consequences of the loss.
2: Iddaru mukkaru undinatuvanti yokka patike ee gati kaliginappudu 10 mandi satrustho koodinatuvanti yokka ee manasu gati ee reediga untundi.
4: If this is the fate of a person who had only 3 wives or another person who had only 2 wives, what would be the difficulties and the fate of a person who has 10 wives?
2: Noru adugutundi pati.
4: Mouth asks and commands
2: pati
4: her husband,
2: naaku ruchikaramainatundi padarthamulu techipettu lekunda nenu meeto maatladanantundi.
4: It asks the mind, oh mind, get me tasty stuff, otherwise I'm not going to be talking terms with you.
2: Ee sevanendriyam adugutundi naaku manchi vishayalu telusu, manchi bodhana cheyi, నాకు కావలసినటువంటివన్నీ అందించు, లేకపోతే నీ మొహమే చూడాలంటుంది.
4: Here demands her husband the mind, you give me all the tasty and all the pleasant stuff, otherwise I am not going to talk to you.
2: ఇంకా నిర్ధములు చెప్తాయి, నన్ను ఏదైనా ఒక ఎగ్జిబిషన్ తీసుకుని పో, గొప్ప గొప్ప సినిమాలు చూపించు, వీడియోలు చూపించు, టెలివిజన్ చూపించు, అవన్నీ చూపించకుండా లేక ఇంట్లో అవి తెచ్చి పెట్టకుండా ఉంటుంటే నేను ఇంట్లోనే ఉండనని
4: మాట్లాడుతుంది.
2: ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క ఆశలను వెలుగుచ్చుచు ఈ పత్ని అనేక రకములుగా హింసిస్తూ వస్తుంటాయి.
4: ఇన్ దిస్ పర్టికులర్ వే ఈచ్ వైఫ్ ప్లేసెస్ హర్ డిమాండ్స్ ఇన్ ద హస్బెండ్ అండ్ మేక్స్ ది లైఫ్ ఆఫ్ హస్బెండ్ మిజరబుల్ ఇన్ ద హోమ్.
2: కనుకనే ఈ మనసు నిరంతరము విచారములో కృంగి కుళ్ళి కుసించిపోతుంటాయి.
4: దట్ ఈస్ ద రీజన్ వై మైండ్ ఇస్ కాన్స్టెంట్లీ anxious and suffers the miseries and all the agonies.
2: కారణము ఈ ఇంద్రియముల యొక్క ప్రభావమే.
4: The reason is the impact of the senses on the mind.
2: కనుక ఈ ఇంద్రియాల వైపు మనసును మళ్లించకుండా చూసుకోవడానికి తగిన కృషి చేయాలి.
4: That is the reason why we have to make effort to see that mind doesn't go towards the senses.
2: ఇంద్రియములను తన అదుపులో ఉంచుకోవడానికి కృషి చేయాలి.
4: Effort should be made to have a control over the senses.
2: అని అడిగినటువంటి వాటిని నియంత్రించకుండా చూసుకోవాలి.
4: One should not go on satisfying all the demands made by the senses.
2: మనసు ఒక స్వతంత్రమైనటువంటి యొక్క స్థానాన్ని అందుకోవాలి.
4: Mind has to acquire a status of independence.
2: మనసు భర్త, ఇంద్రియములు భార్య.
4: Mind is husband, senses are wives.
2: భర్త అనగా భరించేటువంటి వాడు భర్త, భరింపబడేటువంటి ఇంద్రియము.
4: Husband stands for the person who bears, and the senses are the wives that are born by the husband.
2: ఈ నాలుగు కలియుగ ప్రభావం చేత ఇంద్రియములు భరించేటువంటి అయినాయి, మనసు భరింపబడేటువంటిది.
4: On account of the impact and the influence of the age of Kali, the position is reversed. The mind has been playing the role of the wife.
2: ఇంద్రియములకు వశము కావటం చేతనే మనసుకు ఈ గతి సంభవించింది.
4: Mind is influenced and controlled by the senses, and therefore mind has come to this particular state.
2: కనుక మంచి బుద్ధిని విచారించి నిత్యాలిత్యమ పరిశీలన చేసి మనస్సు బుద్ధిని అనుసరించినప్పుడే ఇంద్రియములు తన అదుపులో నిలుస్తాయి.
4: ఇఫ్ ఓన్లీ మైండ్ వాంట్ టు జస్ట్ కన్సల్ట్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ డెవలప్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ కండక్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ హస్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్ దెన్ ఇట్ కుడ్ బి సీన్.
2: ఈ విధంగా త్రికరణ శుద్ధిని గావించుకున్నటువంటి ఒక మూర్తి శ్రీరామచంద్రమూర్తి.
4: శ్రీరామచంద్రమూర్తి ఈజ్ వన్ హూ హాస్ ప్యూరిఫైడ్ all these three instruments of man.
2: శ్రీరాముడు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి.
4: We have to put a question to ourselves, and that is, who is శ్రీరామ?
2: ఎక్కడో దశరథ మహారాజ్ కుమారు శ్రీరామచంద్రుడు అయితే అతన్ని స్మరించడం వల్ల, అతన్ని భజించడం వల్ల, అతన్ని ధ్యానించడం వల్ల మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి?
4: If only శ్రీరామ is the son of one king Dasaratha, what is it that we are going to get here? By contemplating on him, by repeating his name, by meditating on him.
2: దశరథుడు ఎవరు? అతను ఎవరు? మన సన్నిధి సంబంధుడు.
4: Who is this Dasaratha? What is his relationship? He is closely related to us.
2: అట్టి సన్నిహితుడు కావటం చేతని ఆ సన్నిహిత సంబంధాన్ని కూడా మనము ఆశిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఆరాధిస్తున్నాం.
4: As he is a close relative, we have been extending our love to him, we have been extending our prayers to him, and we are worshipping him.
2: ఈ దశరథ యొక్క చరిత్ర ఏమిటి?
4: What is the story of King Dasaratha?
2: ఈ దశరథుడు మూడు భార్యలతో కూడినటువంటి వాడు.
4: Dasaratha was having three wives.
2: ఈ మూడుకి చేరి నలుగురు పుత్రులు జన్మించినారు.
4: To these three wives, four sons were born.
2: ఈయన ఒక ఋషి ఆత్మ చేత మిథులాపురం చేరటం, అక్కడ సీతను వరించటం.
4: By the command of Rishi Vishwamitra, he went to Mithilapura and he married Sita.
2: ఈ మిథులాపురమునకు వైదేహి అనేటువంటి కూడా రాజు పేరు.
4: The king of this Mithilapura is called Vidheha, Vaideha.
2: వైదేహి అనగా దేహము లేనిటువంటి వాడు.
4: Vaideha refers to the one who does not have body.
2: ఈ విధంగా రామచరిత్రం మనం చక్కగా విచారిస్తూ మనం చేస్తూ రాగా ఆ రామచరిత్ర అంతా ఇప్పుడు మన యొక్క దివ్యమైనటువంటి ఒక చరిత్రగా రూపొందుతుంది.
4: If we go on contemplating and thinking about this story of Rama intensely, we realize that it is our own story.
2: కడపటికి పితృ ఆజ్ఞ పరిపాలన వల్ల సీతారాములు అరణ్యం చేరటం,
4: by obeying the commands of the father, Sita and Rama went to forest.
2: ఈ అరణ్యం లోపల తాను సమీపంలో లేని సమయాన్ని చూచి దుర్మార్గుడైనటువంటి రావణుడు సీతను అపహరించటం.
4: In the forest, when Rama was not with Sita, realizing that particular moment, the wicked Ravana took away Sita.
2: ఈ రామలక్ష్మణులు ఆమెను సీతాన్వేషణ నిమిత్తమై పోతూ పోతూ కృష్ణమూక పర్వతంలో దగ్గర హనుమంతుని స్నేహం కావటం.
4: రామ అండ్ లక్ష్మణ వైల్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత మేడ్ ఫ్రెండ్షిప్ విత్ హనుమాన్ అండ్ సుగ్రీవ.
2: ఈ హనుమను వల్ల సుగ్రీవుని యొక్క వ్యస్తం సరిపోవటం.
4: త్రూ హనుమాన్ దే మేడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ.
2: తద్వారా సీత అన్వేషణ సాగించి
4: త్రూ దెమ్ దే సర్చ్ ఫర్ సీత.
2: సాగరమును దాటటం.
4: దే క్రాస్ ది ఓషన్.
2: తదుపరి రావణ కుంభకర్ణాదులను వధించి విభీషణుడు పట్టాభిషేకం చేయటం.
4: ఆఫ్టర్వర్డ్స్ దే కిల్ కుంభకర్ణ అండ్ రావణ అండ్ కండక్ట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విభీషణ.
2: తిరిగి సీతను గైకొని అయోధ్యకు చేరడం.
4: ఆఫ్టర్ దిస్ దే టుక్ సీత అండ్ రీచ్ అయోధ్య.
2: ఇది కేవలం బాహ్య రూపమైనటువంటిది, ప్రాకృతిక సంబంధమైనటువంటి చరిత్ర.
4: దిస్ ఈస్ an external version and a version which is worldly.
2: ee charitramu manaku labhinchetundi phalitam em maatramo ledhu.
4: By this story, even by this history, we are not going to benefit even in the least.
2: manalo unnatundi ramayana tattvanni manu vicharinchadaniki danni parisheedinchadaniki danni darshinchadaniki tagina prayas cheyali.
4: We have to make efforts to look into, to enquire and to find this story of Ramayana within us.
2: ee dasarathudu evaru?
4: Who is Dasaratha?
2: Aidu karmendriyamulu, aidu gnanendriyamulu cheyinatundi dasendriyamulu rathame dasarathamu. ide mana dheyam.
4: Five karmendriyas and five gnanendriyas together constitute this body and this is Dasaratha.
2: ee dheham anetundi dasarathudu nirantaramu kodalu sat sattvagunam rajogunam తమో గుణములతో నిండి ఉంటుంటాడు.
4: దిస్ పర్టికులర్ బాడీ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ దశరథ. హీ ఇస్ అసోసియేటెడ్ విత్ త్రీ అట్రిబ్యూట్స్ సత్వ గుణ రజోగుణ అండ్ తమో గుణ.
2: దశరథుని వరించినటువంటి వారు ఎవరు? ఈ మూడు సత్వ రజో తమో గుణములైనటువంటి యొక్క కౌసల్య సుమిత్ర కైకేయి.
4: దిస్ సత్వ గుణ రజోగుణ తమో గుణ దే కంపేర్ టు కౌసల్య సుమిత్ర అండ్ కైకేయి. దే హావ్
2: మరించినటువంటి దశరథుడు ఈ దేహం.
4: దశరథ దట్ ఈస్ ది ఫాదర్ ఆఫ్ దిస్ బాడీ. హీ ఇస్ అసోసియేటెడ్ విత్ దీస్ త్రీ గుణాస్ అండ్
2: ఈ ముగ్గురు ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి చతుర్థిక పురుషార్థములే రామ లక్ష్మణ భరత శక్తి.
4: ఫర్ దీస్ త్రీ వైఫ్ సత్వ రజవ తమో గుణ ఫోర్ సన్స్ ఆర్ బోర్న్ అండ్ దే ఆర్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
2: సాక్షాత్ ధర్మస్వరూపుడైనటువంటి రాముడు సాత్వికుడు.
4: రామ హూ వాజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. హీ వాజ్ ఫుల్ ఆఫ్ సత్వగుణం.
2: కనుక సత్వగుణమైనటువంటి వాడు కాబట్టి మొత్తం ఒక ధర్మము.
4: యాజ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ దిస్ సత్వగుణ హీ కేర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్.
2: ఈ అంతగా మోక్షం అనేటువంటి పురుషార్థములు ధర్మమును అనుసరించినప్పుడే అది సాక్షాతం కాగలవు.
4: When this artha, kama and moksha follow this particular principle dharma, then only they can sanctify their own existence.
2: Kanukaya Lakshmana Bharata Shatrughnadulu Ramana Nasarishtu Vachchara.
4: Lakshmana Bharata and Shatrughna followed Rama for this very purpose.
2: Sunyakajamayanti Yajnayagadi Kutul Acharincheyatundi Parishtriyandu ee Ramana Lakshmanulu aneka vidhamainatundi oka sugunamunu poshinchukuntu vachchara.
4: Whenever they perform some sacrifices, yajnas, yagas, etc., they always foster good qualities and virtues.
2: Mana chaturvidha purushottama yandu pavitramaina bhavamu, tyagamaina seelamunu abhivruddhi parchukovali.
4: While cultivating or performing these purushartha, dharmartha, kama and moksha, we should also develop virtues.
2: ఈ విధమైనటువంటి సద్గుణం యొక్క అభివృద్ధి చేసుకోవటం చేతను, పోషించుకోవటం చేతను శివ ధనస్సు అనేటువంటి దానిని విరచగలుగుతూ వచ్చాడు.
4: ఓన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫాస్టరింగ్ అండ్ డెవలపింగ్ గ్రేట్ వర్చ్యూస్ హీ వాస్ ఏబుల్ టు బ్రింగ్ అండ్ బ్రేక్
2: ఈ శివ ధనస్సు.
4: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది బౌ ఆఫ్ శివ?
2: మనస్సులకు ఆవరించినటువంటి యొక్క మోహమే ఈ యొక్క శివ ధనస్సు.
4: The infatuation which covers and envelops the mind.
2: మోహమును దాటి చేయించు వాడు కానీ, మోహమును జయించేపించు వాడు కానీ ఈ లోకంలో ఎవరు కనిపించలేదు. మిథిలాపుర రాజు
4: for king of Mithila, he was not able to just come across anyone who had mastered infatuation, who had crossed infatuation.
2: అతన్ని వైదేహి.
4: He is వైదేహి.
2: ఆ వైదేహి ఎవరు? ఆత్మస్వరూపి.
4: Who is వైదేహి? He is ఆత్మస్వరూప.
2: ఈ వైదేహి అయినటువంటి అనగా దైవము లేనిటువంటి యొక్క గుణము కలిగినటువంటి వాడు.
4: He was one who did not have the qualities of associating with the body.
2: కనుక రాముడు మోహాన్ని సాధించడం చేతని జ్ఞానం అనేటువంటి సీతను పొందగలిగాడు.
4: As Rama was able to control the infatuation, he was able to, Rama was able to get wisdom.
2: ఈ జ్ఞానము అనేది బ్రహ్మ జ్ఞానంతో కూడినటువంటి సీత.
4: What is the type of wisdom that he has got? It is the wisdom associated with Brahma in the form of
2: Sita. Ekkada chikkindi? Bhoomilo chikkindi.
4: Where was Sita found? She was found.
2: Kanuka ee maha brahma jnanam anekundini manam ekkado vendadani prayatninchanakkaledu. Prakruti ende untundali aneku satyanni nirupistuu vachindi.
4: This only goes to prove that if you want to get brahma jnana, you need not search elsewhere. You can get on this very earth itself.
2: భూజాతనే సీత అని అనగా భూమి నుండి ఉద్భవించినటువంటిదే ఈ బ్రహ్మజ్ఞానం.
4: This Brahma Jnana has originated on us just as Sita is said to have been born on this earth or come from earth itself.
2: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి సీతతో కూడిన తక్షణమే జీవితము అనేటువంటి అరణ్యంలో ప్రవేశించారు.
4: After he got associated with Brahma Jnana, he entered the life of forest.
2: అనగా ఈ అరణ్యంలో ప్రవేశించడానికి కారణం ఎవరు?
4: Who is responsible for his entering into the forest?
2: రజోగుణాన్ని ఆవరించినటువంటి ఒక దశరథుడే దీనికి కారణం.
4: The one who is responsible for Rama's entering into the forest or the Dasaratha who was associated with Rajoguna.
2: కనుక ఈ దేహమును అనుసరించడం చేత జీవితము అనేటువంటి ఒక అరణ్యంలో ప్రవేశించారు.
4: On account of his following this particular life, this he entered into the forest of life.
2: ఇక్కడ బ్రహ్మజ్ఞానము వాంఛను అనేటువంటి యొక్క సంకల్పములు ప్రవేశించాయి.
4: In this particular context, one can just see that these desires are responsible. After the desires enter into Brahmajnana,
2: బ్రహ్మజ్ఞానము త్యాగంతో కూడినటువంటిదే కానీ రాగంతో కూడినటువంటిది కాదు.
4: Brahmajnana is always associated with sacrifice and renunciation, but it is not associated with attachment.
2: బంగారు రేడిని చూచి రాగం కలగటం వల్ల ధర్మముతో రాముతో వియోగం సంభవించింది.
4: On account of this Brahmajnana developing desire, it got itself separated from dharma.
2: కనుక రాగం అనేటువంటిది బ్రహ్మజ్ఞానమునకు పెద్ద రోగం అని మనం భావించాలి.
4: We have to understand in this context that attachment is a great disease which should not be associated with Brahma Jnana.
2: కనుక ఈ ధర్మం అనేటువంటి రాముడు కోల్పోయినటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని తిరిగి అందుకోవటానికి అనేక విధమైనటువంటి ప్రయత్నం సాధన చేస్తూ వచ్చారు.
4: Here, Rama made every effort and searched for Brahma Jnana which he had lost.
2: ఈ వెతుకుతూ వెతుకుతూ పోవటం వల్ల ఋషి మూక అనగా ఋషి అనగా ఏమిటి?
4: While searching for this Brahma Jnana in the form of Sita, he reached Rishimukha.
2: Sarvasanga parityagam ayinatundi oka sthanam ee Rishisthanam.
4: Rishisthana or the position of Rishi is associated with total sacrifice and total renunciation.
2: Akkada ni vivekamu, vivekamu dhairyamu anetundi Hanumantundi Sugreevuni kalchadu ee dharmam ane Rama.
4: There, this Rama who is associated with Dharma, he met Sugriva, who was another name for discrimination, and Hanuman, who is another name for courage.
2: వీరు వీరుగురు యొక్క స్నేహము సంభవించిన తర్వాత వీరి యొక్క సమస్యలను కొంచెం పరిహారం చేయడానికి సంకల్పించుకున్నాడు ధర్మం అనే రాముడు.
4: ధర్మ ఇన్ ఫార్మ్ ఆఫ్ రామ ఆఫ్టర్ మేర్ ఫ్రెండ్షిప్ విత్ దీస్ టూ పీపుల్ మేర్ ఎఫర్ట్స్ టు రీచ్
2: అధర్మం అనేటువంటి వారికి వివేకమైనటువంటి సుగ్రీవులకు వైరం కలిగింది.
4: There was enmity between Vali, who was the embodiment of Adharma, and Sugriva, who was the very
2: person.
4: What is the type of Adharma which Vali
2: followed?
4: He did not care for his father.
2: అతని రాజ్యమును అపహరించి
4: he took away the kingdom.
2: అతన్ని అరణ్యవాసం చేసి
4: he made him go to the forest.
2: తండ్రిని అనేక విధములుగా బాధించి
4: he gave his father a lot.
2: దుర్మార్గుడైనటువంటి రావణంతో స్నేహం కల్పించుకుని
4: he made friendship with wicked Ravana.
2: తన సోదరుడైనటువంటి సుగ్రీవుని కూడా దూరం చేసుకున్నాడు.
4: He became separated and distant to his own brother Sugriva.
2: దుస్తంగం చేత దుఃఖం ఏర్పడుతుందనేటువంటి యొక్క నిరూపణ తాను గావించాడు.
4: He has proved that on account of bad association or company, one would come to misery and one would come
2: to misery. ఎలాంటి మనం స్నేహం చేరుతామో అలాంటి నడతంతో మనం జీవితాన్ని గడుపుతాం.
4: Our conduct and our behavior would depend upon the friendship, the type of friendship that we make.
2: కనుక మనం ఎలాంటి స్నేహాన్ని కలుగుతాం చేరుతామో మనం అలాంటి పరిస్థితిని పొందుతాం.
4: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యు మేక్ దట్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ వాట్ ఫేట్ విల్ బిఫాల్
2: అస్. ఐన్స్టీన్ చెప్పాడు, మరొకటి చెప్పాడు.
4: ఇట్ ఇస్ ఆల్రెడీ మెన్షన్డ్ బై స్వామి దట్ ఐన్స్టీన్ వన్స్ సెడ్
2: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
4: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్.
2: కానీ నీవు ఎలాంటి స్నేహితులతో నీవు జీవిస్తున్నావో చెప్పు, నీవు ఎలాంటి వారు నేను చెప్పదని అన్నాడు.
4: You let me know with what type of friends you are living. I'll tell you what type of person you are.
2: Kanuka manchi snehanni manam abhiruddhi pachukovali.
4: Therefore, we have to develop good friendship. Friendship with good people.
2: Dushtangani manam cheyatam chetani dukkhanni anubhavinchavalsi vastundi.
4: If we make friendship with bad people, we will come to suffering.
2: Kanuka nenu vaani chesinatundi yokka dushtangam chetanu, durgunam chetanu, duracharam chetanu, దుష్ప్రవర్తన చేతను అతనికి ఈ విధమైనటువంటి దుఃఖం సంభవించింది.
4: ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ అసోసియేషన్, బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ కాంటాక్ట్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఐడియాస్, వాలి హ్యాస్ ఫేస్ దట్ ఫేట్.
2: కనుకనే ఈ యొక్క ధర్మహితమైనటువంటి యొక్క వాణ్ణి సంహరించి వివేకమైనటువంటి యొక్క సుగ్రీవునికి సహాయం చేశాడు ఈ రాముడు.
4: రామ డిస్ట్రాయ్డ్ అండ్ కిల్డ్ వాలి హూ వాజ్ అసోసియేటెడ్ విత్ అధర్మ and made friendship with Sugriva, the embodiment of discrimination.
2: Veen sahayam cheta Sita veshanam prarambhinchar.
4: Through the help of Sugriva, Rama undertook search of Sita.
2: Madhyalo mohasagaram adutagindi.
4: On the way, he came across a motion of infatuation.
2: Ee mohamulaku atheetamainatundi dhaitya swarupudu Hanumantudu.
4: Hanuman was one who could transcend this particular motion of
2: infatuation.
4: He did not have any type of infatuation in him.
2: Rama namam, Rama rupame itani moham.
4: His only infatuation was with the form of Rama and with the name of Rama.
2: Roma romamu Rama namamuto nimpukunnatundi vaadu ee Hanumanta.
4: He is one who has saturated his every hair on the body with the
2: name of Rama. Ee mohamu sagarani avaleelaga daataadu Hanumanta.
4: That is why very easily he could cross this motion of infatuation.
2: Moham lekapotani Hanumantu yokka dhairyamuku sahasamunaku sariyaina kaaranam.
4: The most important reason as to why he was so courageous was he was not having any infatuation.
2: ఈ దాటిన తర్వాత ఈ ధర్మం అనేటువంటి యొక్క రామును చేర్చుకుని
4: ఆఫ్టర్ హీ క్రాస్ ఆఫ్ దిస్ మోషన్ హీ టుక్ ది హెల్ప్ ఆఫ్ రామ హూ ఈ ధర్మ స్వరూపం.
2: రజోగుణమైనటువంటి రావణ్ణి, తమోగుణమైనటువంటి కుంభకర్ణుని సంహరించి సాత్వికమైనటువంటి విభూషణకు పట్టాభిషేకం చేసి అనుభవజ్ఞమైన సీతను తీసుకుని తిరిగి అయోధ్య చేరాడు.
4: ఆఫ్టర్ హీ క్రాస్ రావణ కిల్ రావణ హూ వాజ్ ఫుల్ ఆఫ్ రజోగుణ, కుంభకర్ణ హూ వాజ్ ఫుల్ ఆఫ్ తమోగుణ, and he installed Vibhishana on the throne and he took Sita, who was the very embodiment of the experience of Brahma.
2: Rama Pattabhishekha.
4: This is incarnation of Rama.
2: Anakam Ramayana Manchai Kudanu Manayande Uttunga.
4: The meaning of this is that this Ramayana can
2: be called as Manayana Uttunga Ramayana in Samputti Gaadu Chkoch.
4: We can complete and fulfill this Ramayana in our day-to-day life itself.
2: Sita mana sujnanani.
4: Sita is our wisdom.
2: Dasaritra mana dehani.
4: దశరథ ఈజ్ అవర్ బాడీ.
2: మన యొక్క సప్త రజో తమో గుణములు కౌసల్య సుమిత్ర కైకి.
4: ఈ స్త్రీ కూడా సప్త రజో అండ్ తమో గుణ ఆర్ కౌసల్య సుమిత్ర
2: పురుషార్థమే రామ లక్ష్మణ భరత శత్రుగ్నులు.
4: ది ఫోర్ పురుషార్థ రామ లక్ష్మణ భరత శత్రుగ్న.
2: యోగులు చల్లైనటువంటి యొక్క హృదయమే అయోధ్యాపురం.
4: ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యోగ విల్ బి డిస్క్రైబ్డ్ యాస్ అయోధ్య.
2: ఎవరు కూడా అందులో ప్రవేశించడానికి సాధ్యం కాదు.
4: No one can enter into such a town or city of Ayodhya.
2: అలాంటి అయోధ్యను మనం సంపాదించుకొని అలాంటి చిత్ర పురుషార్థమును మనం సక్రమంగా ఆచరించి
4: దీనిని
2: సరైనటువంటి రీతిగా హృదయ సామ్రాజ్యాన్ని మనం ఏలాలనుకుంటే దీనికి త్రికరణ శుద్ధి అత్యవసరం.
4: Purity of three karanas is a precondition and essential.
2: Kodulu yende kudalu niti adhikamga undeyundi.
4: Even in monkeys there was a very high sense of morality.
2: Kanukane aanadu Ramachandruni yokka sevalo palgonataku arhulainaru.
4: That was the reason why those monkeys on that particular day were able to just become
2: ee naru manavu endukodanu niti anipindi ye maatramu kanipinchukalle.
4: But today, even in men, you do not come across this sense of morality.
2: Kanka neethi ni jati kochukante heenam annaru.
4: That is why it is said that a particular community which does not have morality is worse than even monkeys.
2: Ikkada ramayanamulo prakrutamaina ramayanamulo హనుమంతుని యొక్క సంభాషణ గురించి రాముడు చక్కగా వర్ణిస్తూ వస్తుంటారు.
4: రామాయణ ది కన్వర్సేషన్ ఆఫ్ ది డైలాగ్ ఆఫ్ హనుమాన్ హస్ బీన్ బ్యూటిఫుల్లీ డిస్క్రైబ్డ్.
2: భక్తుడంటే ఏ రీతిగా ఉండాలి?
4: హౌ షుడ్ ఎ భక్త కండక్ట్ హిమ్సెల్ఫ్.
2: మంత్రి అంటే ఏ రీతిగా ఉంటుండాలి?
4: హౌ షుడ్ ఎ మినిస్టర్ కండక్ట్ హిమ్సెల్ఫ్.
2: ప్రభు అందినటువంటి యొక్క వ్యక్తి ఏ విధమైనటువంటి ప్రవర్తనలో నడుచుకోవాలి?
4: హౌ షుడ్ ఎ పర్సన్ who wants to follow his own master
2: loyally. యొక్క మాటలు ఎంత పవిత్రమైనటువంటిగా ఉంటుండాలి?
4: హౌ సేక్రెడ్ ది వర్డ్స్ ఆఫ్ ది డివోటీ షుడ్ బి.
2: ఋషిముఖ పర్వతమనందు హనుమంతుడు రామలక్ష్మణులతో కూడి సంభాషించే సమయమునందు రాముడు హనుమంతుని యొక్క నేత్రములు మాత్రమే చూస్తూ ఆనందంతో తన యొక్క దుఃఖం అంతా మర్చిపోయాడు.
4: రామ వాస్ కన్వర్సింగ్ విత్ హనుమాన్ ఋషిముఖ పర్వతం. Rama was keenly observing the eyes of Hanuman and he was so happy that he in fact
2: Lakshmana to cheptunnadu. Ramu Lakshmana chuchitiva Hanumanthu yokka vakyam.
4: Rama addressed Lakshmana and just told Lakshmana, did you watch the words of Hanuman?
2: Atani vakyamulani hrudvegamuloni vine vidhetanu prakatinchuchunnadu.
4: All his words are going to prove how obedient and how loyal.
2: యజుర్వేదంలోని ధారణా శక్తిని కూడా నువ్వు ప్రకటించుతున్నది.
4: దే ఆర్ డిస్క్రైబింగ్ ఇన్ ఎ వే ఋగ్వేద అండ్ యజుర్వేద.
2: సామవేదంలోని విద్యతను ప్రదర్శిస్తున్నది.
4: దే ఆర్ ఆల్సో ఎగ్జిబిటింగ్ ద టైప్ ఆఫ్ విజ్డమ్ దట్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ సామవేద.
2: కనుక అతని వాక్యము ఏంటి? అతను సర్వశాస్త్ర కవియుడు అనేటువంటి దీన్ని గుర్తించడం సాధ్యమవుతుంది.
4: ఇట్ ఈస్ ఈజీలీ సీన్ దట్ హనుమాన్ it can be seen in his words itself that Hanuman was
2: chaturvedamulu kudunu taanu sampurthiga gurtinchukunnatundi vaadu Hanumanthudu annadu.
4: Hanuman was one who had mastered and recognized all the four Vedas. That was very clear in his very words itself.
2: Ituvanti vaadu nija bhaktudu annadu.
4: Rama said that is the correct type of devotee.
2: Itti pavitramainatundi nadakanto kudiyatundi bhaktudu supremely manchi kavatamu atani adrushtam annadu.
4: He also said that a person like Hanuman whose conduct is exemplary, his becoming a minister was good fortune of
2: Kanukane manasu mata kriyayu manishi okkati aina ee manishi ee moodu kudumi ekam kavali.
4: That is why the word, thought and deed must become one for man.
2: Satyavantudagu sahi thodu
4: he becomes an honest
2: satyavantude daiva sannidhyam anduna
4: A truthful person should be able to get
2: the living of God. Prema munduchundi.
4: He gets love from the God as you do.
2: Alanti anugraham, alanti akarshana, alanti divyastrani pattichukuntu vachetane Ramudu sammidipoyinatuvanti okka bhaktuduga tayaravuto vachadu Hanumanthu.
4: On account of Hanuman's capacity to recognize these subtle things, he became such a great devotee of love.
2: వర్షాకాలం అయిన తర్వాత సీతాన్వేషణకు సంసిద్ధము కాకుండా ఉండటం చేత సుగ్రీవుని దగ్గరికి వెళ్లి లక్షణుడు క్రోధము చేత అనేక రకమైన మాటలు అతన్ని నొప్పిస్తాడు.
4: Even after the completion of the rainy season, Suprema did not undertake, as promised by him, search of Sita. Lakshmana went to Suprema and he hurt him by very powerful and say, harsh words.
2: Suprema, chesina upakaramu marchipoyeyatundi maha kritagnudu.
4: Suprema, you are the most ungrateful person who has forgotten all the help that was extended to you.
2: ఇచ్చిన మాటను తప్పించుకునేటువంటి మహాక్రూరు.
4: యు ఆర్ వన్ హు హావ్ బ్రోకెన్ ద వరల్డ్ విచ్ యు హావ్ లెఫ్ట్ టు us.
2: ఇలాంటి మూర్ఖులను, ఇలాంటి కృతజ్ఞులను కేవలం ఏమాత్రము క్షమించరాదు.
4: వన్ షుడ్ నాట్ ఎక్స్క్యూజ్ సచ్ ఫూలిష్ వన్స్ అండ్ సచ్ అన్గ్రేట్ఫుల్ వన్స్.
2: బ్రహ్మహత్యా పాపము కలిగిన పరిహారం ఉంటుందని.
4: ఈవెన్ ఫర్ the type of sin, brahmahatya, there is some kind of answer and some
2: madhyapanam chesinatundi varikaina pariharam untundi.
4: It is possible to be
2: vratabhangam kaminchukunnatundi varikaina pariharam untundi.
4: Sin arising out of drinking of the wine,
2: chesina meerunu marichetundi kurunaku.
4: For one who forgets the good that is done,
2: maata ichi tappinchukunnatundi moorkulaku pariharam ide.
4: For a fool who promises but does not keep up his promise, well, there is no remedy.
2: Yetti vaadi mukkal mukkal chesi vesinappudiki kaapulu kuda mukkalu kuda antam.
4: Even if you cut such persons to pieces and throw them to vultures or dogs, they would not also
2: madhyapanam chesinatundi vaarikaina pariharam untundi.
4: It is possible to be
2: vratabhangam kaminchukunnatundi vaarikaina pariharam untundi.
4: Sin arising out of drinking of

0: not like to touch such people.
1: Sugriva, నీవు ఈనాడున్నటువంటి ఒక స్థానం ఎవరి వల్ల నీకు లభించింది?
0: Sugriva, the position which you are occupying today is dislike. How did you get this particular position? Who is responsible for all this?
1: నీవు పూర్వం ఏ స్థితి అని ఉండేటువంటి వాడు?
0: What was your position earlier?
1: కేవలము ఈ భోగ భాగ్యములను పొందిన తక్షణమే నీవు మాటను మర్చిపోతున్నావు.
0: Just because you were able to get some of these comforts and luxuries, you are forgetting the word which you have.
1: ఇలాంటి మూర్ఖుడు రాజ్యార్హుడు కాదు.
0: Such a type of fool cannot become a king or a nation.
1: అని ఈ విధంగా దూషిస్తూ ఉండటం చూచి రాజమాత అయిన ప్రతి తార హనుమంతుడు పరిగెత్తుకుని వచ్చి రాముని చేతులు పట్టుకుని క్షమాపణ కోరుతూ
0: వచ్చారు. And Hanuma came running and held the hands of Rama and implored Rama to excuse.
1: Lakshmana, ajnanam cheta, ee moham cheta, vishayavasam cheta, ee jagatunku bandhitulu avutunnadu Sugriva.
0: On account of infatuation, on account of the wrong deeds, he is doing this
1: thing. Sarva samanyamga, bhogamulu yandu, sukhamulu yandu, ఏ విధమైనటువంటి యొక్క సత్యము ధర్మమును గుర్తించరు.
0: జనరల్లీ ఇట్ ఈస్ జస్ట్ సేమ్ దట్ వెన్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఆల్ ది కంఫర్ట్స్ అండ్ ఆల్ ది లగ్జరీస్, వాట్ ఎవర్ వర్డ్స్ అండ్ వాట్ ఎవర్ ప్రామిసెస్ దే హావ్ మేడ్, దే టెండ్ టు ఫర్గెట్.
1: కష్టకాలం అయ్యింది, నీతి నిజాయితీని గుర్తించి మర్చించడానికి ప్రయత్నిస్తారు మానవులు.
0: Only when people are having some problems, difficulties, they tend to understand what words they are given. They are likely to observe and fulfill their own promises.
1: Manam ginte yemo gurtinchukoneetundi sthitilo untuntaru.
0: When they are in their luxuries and comforts, they forget to recognize what humanity is in fact.
1: Nangante emto vaadu gurtinchukolekapothunnaru.
0: They are not in a position to recognize what a human being constitutes.
1: రహ అనగా అశాశ్వతము అని.
0: రహ రెఫర్స్ టు ఇంపర్మనెంట్ థింగ్స్.
1: నరహ అనగా అశాశ్వతం కానటువంటిది.
0: నరహ మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ ఇంపర్మనెంట్
1: అనగా శాశ్వతమైనటువంటి వాడు.
0: దట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: అశాశ్వతమైన దేహాన్ని శాశ్వతమైనటువంటి యొక్క దివ్యత్వం ధరించి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద పర్మనెంట్ డివినిటీ విచ్ హాస్ మోర్ దిస్ పర్టికులర్ ఇంపర్మనెంట్.
1: శాశ్వతమైనటువంటి దివ్యత్వాన్ని మనం మర్చిపోతున్నాము.
0: బట్ వీఆర్ ఫర్గెటింగ్ ద పర్మనెంట్ డివినిటీ.
1: అశాశ్వతమైనటువంటి ఒక దేహతత్వాన్ని మనం ఆధారం చేసుకుంటున్నాము.
0: వీఆర్ ఓన్లీ బేసింగ్ అవర్ కండక్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఇంపర్మనెంట్ బాడీ.
1: మద్యపానంతో మునిగి విషయుడై తన తత్వాన్ని తాను మర్చిపోయినటువంటి ఒక సుగ్రీవునికి రామాత్మను ఏ రీతిగా గుర్తించగలడు?
0: Sugriva, who was fully drunk, dead drunk, and who is under the spell of infatuation, how would he be able to recognize the word which he had given to Rama?
1: Anaga deeni yokka antarartham enti, ee jeevitham anetundi nirantaramu bhoga bhagyam nimittamai vanchana palasiddhi kavinchukuneetundi nimittamai aarata padutundi.
0: The meaning of this is the human life always tries to indulge in fulfilling its own endless desires and luxuries and comforts.
1: Idi manamu madhyapanam.
0: That is the meaning of the drinks, the intoxicating drinks.
1: Raga dveshalato mulinatvanti oka tattame tan yokka mandatvaniki moola karanam.
0: For the type of inertness which one develops, it is the priorities and prejudices, the likes and dislikes.
1: Nirantaramu prapanchikamainatvanti oka sambandhamainatvanti vishayamulato తన మనస్సును అంకితంగా ఉంచడమే ఈ యొక్క మందత్వములకు మూల కారణం.
0: ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇట్ ఈస్ మోర్ గేనింగ్ వన్స్ మైండ్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్.
1: కనుకని ఈ మార్గం నుండి తాను తప్పించుకోవడానికి ఒక దివ్యత్వమైనటువంటి యొక్క బోధన మనం ఆశ్రయించాలి.
0: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు సేవ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్ఫాచుయేషన్, దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ టేకింగ్ షెల్టర్ అండర్ ఎ పర్సన్.
1: ఈ ధైర్యమైనటువంటి హనుమంతుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్లి చీవాట్లు పెట్టి తిరిగి తన తప్పినటువంటి మాటను దక్కించుకునే నిమిత్తమై రాముని పాదం పట్టమని కోరుతున్నాడు.
0: దిస్ కరేజ్ హనుమాన్ వెంట్ టు

0: Deva and chided him, just told him that this is not the way that he should live, asked him to go to Rama and fall at his feet, asked God.
1: అధైర్యం చేతను బలహీనం చేతను మానవుడు అనేక తప్పు మార్గములను అవలంబిస్తాడు.
0: అన్ అకౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ, అన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ మ్యాన్ టేక్స్ టు బ్యాడ్ అండ్ ఈవిల్ వేస్.
1: కానీ అంతటితో మనం ధైర్యాన్ని కోల్పోకూడదు.
0: బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ వన్ షుడ్ నాట్ లూజ్ హోప్ అండ్ కరేజ్.
1: ధైర్యాన్ని అభివృద్ధి పరచుకుని
0: వన్ షుడ్ డెవలప్ కరేజ్.
1: చేసిన దోషములను కొంతవరకు మననం చేసి
0: whatever faults he has committed, he has to contemplate about that
1: for దాని తగినటువంటి పశ్చాత్తాపమును పొంది,
0: he has to repent for the faults committed,
1: ప్రాయశ్చిత్తాన్ని ఆశించినప్పుడే,
0: he has to ask for the type of punishment that he deserves,
1: పవిత్రుడవుతాడు మానవుడు.
0: Then only man becomes pure.
1: కనుకని హనుమంతుని యొక్క ఆజ్ఞను శిరసావహించి సుగ్రీవుడు రాముల దగ్గరికి వెళ్లి తన దోషమును క్షమించమని ప్రార్థించి ఆ క్షణం నుండి తన జీవితమునంతా కూడా రామసేవకు అంకితము గావిస్తానని వాగ్దానం చేశాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు హనుమాన్ ఫాలోయింగ్ హిస్ గుడ్ అడ్వైస్ సుగ్రీవ వెంట టు రామ ప్రే టు రామ ఐ సెడ్ దట్ హీ దట్ మోమెంట్ ఆన్వర్డ్స్ విల్ బి డెడికేటింగ్ హిస్ ఎంటైర్ లైఫ్ టు క్యారీ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ రామ దస్ హీ శాంక్టిఫైడ్ హిస్ లైఫ్.
1: రామచంద్రుడు అనగా ఎక్కడ ఉండినా ఏమి చేసినా ఏమి చెప్పినా ఏమి తలచినా అంతా కూడా ధర్మమయమైనటువంటి దాన్ని గట్టిగా మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ వాట్ ఎవర్ రామ డిడ్ వేరెవర్ హి వాస్ వాట్ ఎవర్ హి అటర్డ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హి డిడ్ వాస్ అసోసియేటెడ్ విత్ ధర్మ.
1: ప్రవహించేటువంటి నది ఎక్కడ ఉండినా ఏ కాలమందైనా జలమే కానీ మరొకటి కాదు.
0: ఎ ఫ్లోయింగ్ రివర్ is full of water wherever be and at whatever point of time and whatever point of place.
1: Rama vikrahavan dharma.
0: Rama is the very embodiment of dharma.
1: Ramudu dharmam anusaristhunnadu ani matram manam anukodadu.
0: We should not say that Rama was following dharma.
1: Ramudu dharmam acharisthunnadu ani kodanu antakante anukodadu.
0: We should not also say Rama was conducting himself in a dharmic way.
1: Rama dharmamu acharinchadam kaadu, Ramulu acharinchina dharmamanta dharmam.
0: It is the other way. It is not that Rama was following dharma, but whatever Rama did was dharma itself.
1: Kanuka taanu chesina anta dharmane.
0: Whatever action he undertook and he did, he performed.
1: Adi Ramo Vigrahavan Dharma ani padam nandunnatundi antaratma.
0: That is the inner meaning and significance of the statement that Rama was the very embodiment of dharma.
1: Brahmaiva bhavati ani kudanu marukti srushti cheppindi.
0: There is another statement, Brahmanit Brahmaiva bhavati.
1: Ramakathanu vinatamu paraloka vinipinchatamu ఇంత మాత్రంతోనే మనం పూర్తి కావటం ఇది సరైనటువంటి స్థితి కాలేదు.
0: ఇట్ వుడ్ నాట్ బి ప్రాపర్ అన్ అవర్ పార్ట్ మియర్లీ లిజనింగ్ టు రామకథ అండ్ నరేటింగ్ రామకథ టు అదర్స్.
1: బ్రహ్మవి బ్రహ్మయు భవతి అనగా బ్రహ్మను గుర్తించినటువంటి వాడు బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మని అవుతాడు అన్నారు.
0: ద మీనింగ్ ఆఫ్ బ్రహ్మవి బ్రహ్మయు భవతి దట్ వన్ హూ రికగ్నైజెస్ బ్రహ్మ వన్ హూ అండర్స్టాండ్స్ బ్రహ్మ బికమ్స్ బ్రహ్మ హిమ్సెల్ఫ్.
1: కనుక ధర్మమును బోధించినటువంటి వాడు విన్నవాడు వినిపించినటువంటి వాడు ధర్మస్వరూపుడే కావాలి.
0: ఇఫ్ దట్ మీన్స్ సో ఇఫ్ ది పర్సన్ హూ ప్రీచ్ ఆఫ్ ధర్మ హూ టీచ్ ఆఫ్ ధర్మ హూ లిజన్ ధర్మ హీ షుడ్ బికమ్ ధర్మ ఇట్సెల్ఫ్.
1: కనుక మనం రామాయణాన్ని వింటున్నాము రామాయణాన్ని వినిపిస్తున్నామంటే మనము ఆ ధర్మస్వరూపుడు మనకు కావాలి. అప్పుడే మనం విన్నందుకు వినిపించినందుకు సార్థకం.
0: When we say that we are hearing Ramayana, we are narrating Ramayana, it is the proof of the that we should become Dhamma Swarupas ourselves.
1: Deeniki Shraddha Atyavasaram.
0: For this, Shraddha, our interest is essential.
1: Shraddha Man Labhate Jnanam.
0: For one who has faith and interest, one will be able to just get
1: Shraddha Lekunda Chesina Poojalu Kani.
0: Worship which is devoid of Shraddha.
1: Shraddha Lekunda Chesina Kuti Bhajanu Kani.
0: Bhajans devoid of
1: శ్రద్ధలేక చేసినటువంటి సాధనలు కానీ
0: సాధనాసన స్పిరిచువల్ ఎక్సర్సైజెస్
1: శ్రద్ధలేక చేసిన ఏ పనిని పడు అది నిరర్థకం అయిపోతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ
1: అది నిస్సారం అయిపోతుంది.
0: వితౌట్ శ్రద్ధ అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ విల్ బి యూజ్లెస్ అండ్ ఇట్ విల్ బి అబ్సల్యూట్లీ స్టెరైల్.
1: తద్వారా ఇహమునందు కానీ పరమనందు కానీ ఏ మాత్రం కూడా దాని ప్రయోజనం ఉండదు.
0: వెదర్ it be in this world or in the other world, you would not get any use out of
1: Kudavi and the Putinatunti Pati Pushutu Kudavu, Yusatya and Gutin to Vatitanali Paytinjali.
0: Every human being who is born on this earth must recognize this particular truth and conduct himself accordingly.
1: Manamu Manavuga Vatakari.
0: Who should live as men.
1: Shanti Jeevitanni Manam Anubhavinchali.
0: Who should enjoy life of peace.
1: ఇతరులు కూడా మానవులుగా బ్రతికించడానికి తగినటువంటి కృషి చేయాలి. తాను మంచిగా ఉండి ఇతరులు మంచి చేయడానికి కృషి చేయాలి. ఇది మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: This is the primary duty of every human being.
1: ఇది పవిత్రమైనటువంటి భావంలో చికెన్ శుద్ధి చేతనే ఏర్పడుతుంది.
0: Such sacred feelings one can get only when one has purify these trikaranas.
1: కనుకలు ఈ మొట్టమొదటి దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
0: In the very first instance, we must make effort to purify our body.
1: దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే శుద్ధమైన జలంతో సోపుతో ఇంకొక విధమైనటువంటి పదార్థములతో దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటమే కాదు.
0: Purifying the body does not mean using water and soap to cleanse the body.
1: పవిత్రమైన కర్మల చేతనే దేహమును పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
0: Only by performing sacred acts we can purify the body.
1: మాట సత్యము చేతను, ప్రియం చేతను, శాంతము చేతను ఈ మాటను పరిశుద్ధం చేసుకోవాలి.
0: Similarly, you can purify the world only by uttering truth, by speaking pleasantly and by speaking things which are acceptable and which are delightful.
1: ఇంకా మనసును ఇంద్రియములకు కొంచెం దూరంగా ఉండి ఇంద్రియ వాంఛనలు సాధ్యమైనంత వరకు నిగ్రహించుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: సో వర్ ద మైండ్ గోస్ టు ప్యూరిఫై ద మైండ్ షుడ్ హ్యావ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ అండ్ మేక్ యువర్ మైండ్ డిస్టింక్ట్ టు ద సెన్సెస్.
1: ఈనాటి ఆధునిక యుగమనందు ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: ఇన్ ది మోడర్న్ వరల్డ్ వన్ ఫెయిల్స్ టు అండర్స్టాండ్ వాట్ సెన్స్ కంట్రోల్ ఈస్.
1: పశుపక్షి మృగాదులైనా కూడా నిగ్రహానికి తగిన కృషి చేస్తున్నాయి కానీ మానవులు ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: Birds, bees are making efforts to control senses, but man on the other hand is not doing anything in that direction.
1: ఈనాడు ఆధునిక యుగమునందు విద్యలు అధికమయ్యే కొద్దీ
0: in the modern world as there is so much of progress as one's cleverness increases,
1: తెలివితేటలు బలపడే కొలది
0: as one's cleverness increases,
1: నైతిక గౌరవం దిగజారిపోతుండాలి.
0: The morality and moral life is diminishing.
1: మానవుడంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man has not been able to recognize what humanity is or what man constitutes.
1: ఏమి చేసినా భయమే, ఎక్కడ పోయినా భయమే, ఏమి చెప్పినా భయమే.
0: Whatever he does, he is full of fear. Whatever he talks, he is full of fear.
1: ఈ భయం ఎక్కడ ప్రాప్తిస్తుంది? దోషం ఉన్న చోటనే భయం ప్రాప్తిస్తుంది.
0: When does fear occur? What is the reason for it? Only when one has
1: దోషం లేని వాడికి భయమే ఉండదు.
0: If he is faultless, if he doesn't have defect, there is no
1: జీవితం ఉన్నప్పుడు భయభ్రాంతులతోనే కూడి ఉంటుండాలి.
0: Today, man's life is full of fear and full of infatuation.
1: మరింత మితిమీరిపోతున్నటువంటి ఈ వైజ్ఞానిక శాస్త్రం వల్లనే ఈ మానవత్వాన్ని పూర్తి భగ్నం చేస్తున్నాడు
0: మానవుడు. కృత్రిమైనటువంటి
1: జీవితాన్ని గడవడానికి కోరుకుంటున్నాడు. నిజముగా హృదయం కలిగినటువంటి మానవుడుగా జీవించడానికి కోరుకోవటం లేదు.
0: He is not living as a man who has got a heart of his own.
1: ఈ మనసు అనేది ఎక్కడ నుంచి వచ్చింది అనేది సత్యాన్ని గుర్తించాలి.
0: One has to make efforts to know from where this mind has come.
1: ఈ మనసు అహంకారం నుంచి వచ్చింది.
0: Mind has taken its birth and origin.
1: ఈ అహంకారం ఎక్కడ నుంచి వచ్చింది?
0: From where does this ego sense come?
1: ఆత్మ నుంచి వచ్చింది.
0: From ఆత్మ itself.
1: ఈ విధంగా కూడా ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి రహస్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే మానవుడు నిజమానవుడుగా జీవించడానికి ప్రయత్నిస్తాడు.
0: If a man can recognize, at least in this particular way, the true sense of spirituality and spiritual life, he can live a good life.
1: మానవుడు పుట్టిన తక్షణమే,
0: as soon as man is born,
1: మొట్టమొదట గుర్తించేటువంటి అహం, నేను నేను నేను అనే దాన్ని మొట్టమొదట గుర్తిస్తాడు.
0: ద ఫస్ట్ థింగ్ దట్ హీ రికగ్నైజెస్ ఈజ్ ద వర్డ్ ఐ
1: నేను అనేటువంటి పుట్టిన తర్వాతనే ఈ జగత్తు అనేటువంటి దాన్ని చూడటానికి ప్రయత్నిస్తాడు.
0: ఆఫ్టర్ హీ గెట్స్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ ఐ, దెన్ ఓన్లీ హీ రికగ్నైజెస్ ది వరల్డ్ అవుట్ సైడ్.
1: కనుక ఈ నేను నేను అనేటువంటి ఆత్మస్థాయి నుంచి ఆత్మ యొక్క పుత్రుడే నేను అనేటువంటి అహం.
0: This I, truly speaking, comes from the very source of Atma.
1: Kalu ee aham yokka putrude manasu.
0: Mind is the son of aham.
1: Kalu ee manasu anetundi ee atma ko grandson.
0: Mind may be described as the grandson of Atma.
1: Ee manasu nunchine vaapu puttuntundali.
0: From mind is born the world.
1: కనుక ఈ వాక్ అనేటువంటిది ఈ యొక్క ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
0: దిస్ వరల్డ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాస్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మకు అహం పుత్రుడు, మనసు మనవడు, వాక్కు ముని మనవడు.
0: దేర్ఫోర్ ఫర్ ఆత్మ అహం ఆర్ ఐసెన్స్ ఇస్ సన్, మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ అండ్ వరల్డ్ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్.
1: కనుక వీరందరూ కూడా ఒక ఆత్మ కుటుంబానికి చేరినటువంటి వారిని సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు వీటిని పరిమార్గంలో పెట్టడానికి ఏమాత్రం కూడా కోరుకోరు.
0: ఇఫ్ వన్ కెన్ రికగ్నైజ్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆల్ దీస్ ఫోర్, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు మిస్యూజ్ ఆర్ పుట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఇన్ టు రాంగ్ వ్యూ.
1: కనుక మొట్టమొదటి నేను నేను నేనంటే ఎవరు అనేటువంటి సత్యాన్ని పరిశోధన చేయాలి.
0: In the very first instance, therefore, one has to make an effort to find out who you really are when you say, I.
1: Krishna daga Yashoda chedi, anaga anaga oka Ayodhya undedi, Ayodhyalo Ramulu anetuvanti vaaru undetuvanti vaaru ani Ramulu kathalanta cheptu, kattakappatiki Lankanu praveshinchi, Ravanuto yuddham cheyadaniki konukunnappudu, ani cheppetappudu Krishnudu cheppadu, Lakshana edi ambu anna, anaga paata vasana. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఒక సంబంధము తనలో ఉండటం చేతనే కదా రామతత్వాన్ని కృష్ణతత్వంలో కూడా విచారణ చేస్తూ వచ్చాడు.
0: వెన్ కృష్ణ వాజ్ విత్ యశోద, యశోద వాజ్ నరేటింగ్ థింగ్స్ రిలేటింగ్ టు రామాయణ అండ్ వెన్ ది నరేషన్ వెన్ యశోద డిస్క్రైబ్ దట్ రామ ఫాట్ రావణ, ఇమిడియట్లీ కృష్ణ గాట్ అప్ అండ్ జస్ట్ సే ఓ లక్ష్మణ వెర్ ఇస్ ద పవర్ ప్లీజ్ గివ్ మీ. దిస్ ఓన్లీ గోస్ టు షో దట్ దిస్ ఆల్ టెండెన్సీస్ which are inherent in every person. Just because he was aware of his own previous incarnation.
1: వాక్కు ఉపయోగపెట్టే సమయంలో కూడా ఆత్మ జ్ఞాపనం చేసుకోవాలి, ఆత్మ యొక్క మునిమనిగా. మన మనస్సును ప్రవేశపెట్టే సమయంలో కూడా ఆత్మను జ్ఞప్తి తెచ్చుకోవాలి, అతను మన తాత. అహం అనేటువంటి యొక్క ఈ అహంకారాన్ని ప్రవేశపెట్టే సమయంలో అయ్యో నేను ఆత్మపుత్రుడను, నేను ఈ విధమైన మార్గంలో అవలంబించడం సరి అయినయ్యా అని ఆత్మని జ్ఞప్తి అందించుకోవాలి. కనుక మనసునందు అహమునందు వాక్కునందు ఆత్మని జ్ఞప్తి అందించుకున్నప్పుడు ఈ పైన మార్గం పెట్టడానికి ఏం మాత్రం కూడా అవకాశం ఉండదు.
0: ఆల్ దిస్ గోస్ టు ప్రూవ్ దట్ వెన్ యు ఆర్ యూజింగ్ ద మైండ్, వెన్ యు ఆర్ యు హావింగ్ సమ్ థాట్స్ ఆర్ ఎంప్లాయింగ్ యువర్ ఓన్ మైండ్ ఆర్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ హై, ఇఫ్ ఓన్లీ యు నో వాట్ క్లోజ్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వరల్డ్ అండ్ ఆత్మ.
1: ఆత్మ సంతతియే,
0: ఆల్ దిస్ ఇస్ ద లీనియేజ్ ఆఫ్ ఆత్మ.
1: అది ఆత్మతత్వం అంటే ఏమిటి, అది ఆధ్యాత్మ అన్నారు.
0: వాట్ ఇస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ అండ్ దట్ ఈస్ స్పిరిచువాలిటీ.
1: కనుక కేవలం గ్రంథ పరిచయం చేసుకున్నంత మాత్రమే
0: బై మియర్ అక్వైంటెన్స్ విత్ బుక్స్,
1: వేద ఉపనిషత్తులు, ఇతిహాస పురాణములు, బ్రహ్మసూత్రాది గ్రంథములు పఠించినంత మాత్రం,
0: బై మియర్ స్టడీ ది స్క్రిప్చర్స్ లైక్ వేద ఉపనిషత్స్ అండ్
1: బ్రహ్మాణములు ఎందు ఏమాత్రమైనటువంటి కించిత్ మాత్రం కూడా రావనేటువంటి సత్యము గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ మస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ వుడ్ నాట్ బ్రింగ్ అబౌట్ ఈవెన్ ది స్లైటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
1: చదువులు అధికమయ్యే కొద్ది ఇవి మరింత మరుగైపోతుంటున్నాయి.
0: యాజ్ పీపుల్ గో ఆన్ లర్నింగ్ మోర్ అండ్ మోర్ దే ఫర్గెట్
1: ప్రచార ప్రబోధన సంఖ్య నిమిత్తమై
0: if you want to just preach some of these things,
1: atma ante emiti,
0: what is atma,
1: ee swaroopam etla untadi,
0: what is its form,
1: neevu ye reethiga vachavu,
0: how have you taken this
1: manu yokka aakaram ye reethiga dharinchindi,
0: how has it taken a particular
1: form. Ivanni pratyakshanga manaku darshinchi anubhavinchinappude idi manaku sariyinte yokka sthitini pondagalutam.
0: Only when you directly experience all these things would be able to get that kind of transformation.
1: కనుకనే ఈనాడు ఒక నూతన సంకల్పాన్ని నేను సంకల్పించుకుంటున్నాను.
0: Therefore, today, స్వామి ఈజ్ టేకింగ్ ఏ న్యూ రెజల్యూషన్.
1: ఈ భౌతిక విద్యలన్నీ ఇప్పుడు కేవలము జీవనోపాధిగా మాత్రమే ఉపయోగపడుతుంటాయి.
0: All this worldly education is only for the sake, They are making one forget the real goal of human.
1: Kaluka mana yokka విశ్వవిద్యాలయం నందు
0: in our university
1: మనం స్థాపించినటువంటి సబ్జెక్ట్స్ తో పాటు
0: along with the subjects which we have taken up for teaching
1: దీనిలో జీవితం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి రహస్యములు ఏ గ్రంథంలో నా లేనటువంటి విషయాలను ప్రతి దినం కూడా ఒక్కొక్క గంట నేను ఒక క్లాసులా తీసుకుని తద్వారా ఈ పిల్లలను సరైనటువంటి రీతిగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం చేశాను.
0: స్వామి హస్ టేకన్ ఎ రెజల్యూషన్ దట్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అండ్ బుక్స్ విల్ హావ్ టు బి టాట్ టు ద స్టూడెంట్స్. So Swami spent 1 hour every day to teach these things to the students in the university.
1: Enta PhD chadutunnaru, postgraduate chadutunnaru, kaani yedi prayojanam ledu. General knowledge, common sense complete is zero ga untundadi.
0: Students are doing postgraduate courses, some students are doing PhD courses, but there is no use. They do not
1: have chaduvula valla manaku kaligeyatundi phalitham
0: untundi. What is the earthly use of having this kind of education?
1: Dabbu sampadinchavachu,
0: we may earn money,
1: chachi enta varaku sukhanga anubhavinchavachu,
0: until you die
1: chachina tarvata vachedi enti,
0: until you die you may enjoy all the comforts of life that you are going to get after.
1: Nee kaanidi nee venta raanidi neevu chesi em prayojanam?
0: That which is not yours, that which cannot come with you, what is the use of thinking of that?
1: Neeriga nu chesukoneetundi oka tattavu sampadinchukovali.
0: You have to make effort to do things which
1: you mentally need to your second new sadhinchali.
0: You have to achieve that particular capacity which can come with you.
1: Kanukane ee praptutamainte vijayato paatu ee aatma vidyakunu atyavasaranga manu sadhinchali.
0: Therefore along with this worldly education we have to essentially achieve the spiritual knowledge also.
1: కనుక ఒక్క సంవత్సరము పూర్తి కూడా దీన్ని శరీర రీతిలో పెట్టి పిల్లలకు కంటికి కట్టినట్టుగా ఆత్మతత్వము ఆనంద స్వరూపము దివ్యమైనటువంటి మానవత్వాన్ని గుర్తింపు చేసేటువంటి యొక్క విద్యను రీతి నేర్పడానికి ప్రయత్నించాలి.
0: ఎడ్యుకేషన్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ should be taught in such a way that it must be crystal clear and that it must give immediate direct experience to the students.
1: కనుక వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ లెక్చరర్స్ అందరూ ఉంటున్నారు. వచ్చే జూన్ నుంచి కూడా దీని ఒక టైం టేబుల్ గా మీరు నిర్ణయం చేసి ప్రతి దినం కూడా ఒక్కొక్క క్లాసు ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ గా వచ్చి ప్రొఫెసర్స్ వైస్ ఛాన్సలర్స్ లెక్చరర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని వినడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: హియర్ ఆర్ నౌ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ అండ్ లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్.
1: మనము ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినందుకు సరైనటువంటి ఆదర్శమైనటువంటి మూర్తులుగా తయారు చేయాలి.
0: రైట్ ఫ్రమ్ జూన్ నెక్స్ట్ విల్ హావ్ టు పుట్ అప్ ఎ టైం టేబుల్ ఇన్ విచ్ ఎవ్రీ డే వన్ అవర్ వుడ్ బి మేడ్ అవైలబుల్ ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్. వైస్ ఛాన్సలర్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్ ప్రొఫెసర్స్ ఎవ్రీవన్
1: మనసైపోయినటువంటి 5 కోట్ల మార్గాలు ఉంటున్నాయి.
0: ఫర్ దిస్ మైండ్ దే ఆర్ 5 crore ways of functioning.
1: ఈ 5 కోట్ల మార్గంలో ఇది ప్రసరించడం చేతని మానవుడు అయోమయ స్థితిని పొందుతున్నాడు.
0: As this takes this certain 5 crore ways, man is baffled.
1: కనుకని ఈ ఒక్కొక్క మార్గం యొక్క రహస్యాన్ని మనం మీరు గుర్తించాలి.
0: Therefore, we have to recognize the subtle truths and the secrets of each of these ways.
1: 60వ సంవత్సరంలో ప్రారంభమయ్యేటువంటి ఒక అంతరాష్ట్రం.
0: That is the inner significance of entering into the 60th year.
1: Intakaramu bhautikamanne aadharam chesukoni
0: so far based upon the physical framework
1: laukika jeevithanni lakshyamga unchukoni
0: keeping the worldly life in view
1: paramarthikanni prayatnapurvakanga sadhistunnaru.
0: They have been making efforts to achieve the paramarthika.
1: Akkada laukikamu భౌతికము ఆధ్యాత్మికము అనేటువంటిది సమన్వయమైపోయి ఏకోహం బహుశ్యాం అనే తత్వాన్ని ఏకత్వంగా నిరూపించడానికి తగినటువంటి అవకాశం లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి హార్మోనైజ్ ద ఫిజికల్ ద వరల్డ్లీ అండ్ ద స్పిరిచువల్ అండ్ మేకింగ్ ఇట్ వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్
1: అప్పుడే ఏకం సత్పితా బోధావదంతి, అప్పుడు ఉన్నది ఒక్కటే అనేటువంటి మీరు హృదయపూర్వకంగా మీ వాక్కు ద్వారానే దీన్ని ఉచ్చరించేటువంటి అవకాశం కూడా లభిస్తుంది.
0: Then only you will be able to just experience and utter that there is only one.
1: దానిని సాధించినప్పుడే మన జీవితం సార్థకం.
0: Only when we achieve that, our life is sanctified and justified.
1: లేకపోతే జీవితం అంటే ఏమిటి?
0: Otherwise, what is the meaning of life?
1: కనుక రామతత్వం అనేటువంటిది మన హృదయ తత్వమే.
0: Therefore, the principle of Rama is the principle which is inherent in
1: Rama. Ramiti Ramaha. Ramipa chesetvanti mana yokka atma tattvam.
0: Our atma tattva is associated with the capacity.
1: Kama bhautikamaina alaukikamainatvanti yokka chaitanya drushti anduchukoni alaukikamainatvanti yokka jagatnandu mana praveshinchi.
0: Only aspects and only external things will have to be kept in view. But through them, you have to enter into a transcendental world.
1: మనకి నిత్య సత్య స్వరూపమైనటువంటి ధర్మ స్వరూపము రాములము అనేటువంటి సత్యాన్ని మనం ప్రకటించాలి.
0: We have to manifest and declare and show to the world that this particular principle of Rama is really who we ourselves are.

0: పొందంగ అర్హుడగును.
1: When once he strengthens his love, he'll be eligible to enjoy the state of non-dualism.
2: ఈ ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించి వర్తించటము ఈనాటి అత్యవసరము.
1: It's most essential today that everyone should know the spirit and the nature of love and conduct one himself.
2: ఈ ప్రేమ సుముఖుని యందును దుర్ముఖుని యందు కూడాను.
1: At all periods of time, positive and negative, love should be there.
2: వనమునందును భవనమునందును.
1: Is in the forest or in a mansion.
2: కేవలము ప్రాగమునందు విరాగమునందును.
1: Both in times of attachment and detachment.
2: బాటయందును మాటయందును.
1: Both in our behavior, conduct and in our work.
2: మదియందును గదియందును.
1: In the mind and also in our dwelling place.
2: రాగమునందును విరాగమునందును.
1: Both in times of bondage and liberation.
2: సర్వత్రా వ్యాపించినటువంటిది ప్రేమ ఒక్కటియే.
1: Is the love that is pervasive everywhere.
2: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: This truth is not recognized by everyone.
2: కనుకని ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఈ జగత్తులో చెలరేగినటువంటి యొక్క దుర్మార్గమును దూరముగా ఉంచడానికి ప్రేమ ఒక్కటియే ప్రధానమైన అస్త్రం.
1: In order to drive out the wicked mindedness and the wicked activity, it is only this weapon of love which will be the solution to the present day problems.
2: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనం పొందే నిమిత్తమై మనం సరి అయినటువంటి యొక్క మార్గాన్ని అనుసరించలేకపోతున్నాం.
1: In order to experience this divine love, we are not proceeding along the right path.
2: ప్రేమనే దీనికి విత్తనము.
1: Love is the seed.
2: ప్రేమనే దీనికి అంశములు.
1: And is the love.
2: కాని ఈనాటి మానవుడు.
1: But man today.
2: ఆర్థిక నిమిత్తమై.
1: For financial gain.
2: అర్థము కేవలము అధికారము ఈ రెండింటి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: Man today is struggling for money and position.
2: అర్థము అధికారము రెండు ఉండవలసినటువంటిది.
1: Money and position are no doubt or need.
2: కానీ వీటికి కూడా కొంత పరిమితం ఉండాలి.
1: But it under certain limits.
2: శస్త్రశ్రమణము గావించవలసినటువంటి సముద్రుడు తన పరిమితులను మీరినప్పుడు తనకు ఒక విధమైనటువంటి అపకీర్తుల పాలవుతాడు.
1: Even the mighty ocean, if it crosses its limits, would be put to disrepute and defame.
2: అమృతమైనటువంటి ఈ యొక్క దేహమునకు మనస్సునకు పుష్టిని సంతృష్టిని అందించేటువంటి ఆహారం కూడాను మితముగా భుజించినప్పుడే ఈ దేహము పరిపూర్ణమైనటువంటి యొక్క బలమును పొందుతుంది.
1: This body and the mind, which are so important, should necessarily partake food under certain limits, or else it would suffer.
2: ఇది అమితమైనప్పుడు అనారోగ్యములకు గురి చేసి అజీర్ణ వ్యాధులు కలిగిస్తుంది.
1: When once we eat excess, we'll suffer from indigestion and sickness.
2: మానవుడు తాంబూలము ధరిస్తుంటాడు.
1: And one takes this pan.
2: కానీ ఈ తాంబూలమునకు ప్రధానమైనటువంటిది చున్నమే.
1: For this pan, it is the lying chunnam that is needed.
2: ఇది లేకపోతే

0: శాంగులం కానేరదు.
1: Without this lime, it cannot be the path.
0: కాని సున్నమును అధికంగా మనం ఉపయోగించుకున్నప్పుడు నాలుక పొక్కిపోతుంది.
1: But if we take lime more and more, naturally you don't be comfortable.
0: కనుక దేనినైనా ఒక పరిమితంలో మనం ఉపయోగించుకోవాలి.
1: Therefore, everything has got to be used under certain limits.
0: జగత్తులో దుష్టకల్పితమైనటువంటి ఒక ఈ ప్రభావంలో ప్రతి దానికి కూడా ఒక పరిమితి.
1: In this apparent transient world, everything is under certain limitation.
0: ప్రేమకు మాత్రము పరిమితము లేదు.
1: But the love is limitless.
0: అనిర్వచనీయం ప్రేమ.
1: It is indefinable.
0: ఈ ప్రేమ యొక్క తత్వమును నారదుడు కూడా అనేకముగా వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో నరేటెడ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ ఇన్ మిరియడ్ వేస్.
0: కనుక ప్రేమ ప్రవాహం అనేటువంటిది ప్రతి మానవునకు ప్రాణము అందించేటువంటి యొక్క జలమే.
1: Therefore it is the flow of love which gives the essence to our life.
0: ఈ ప్రేమను పొందవాలంటే మానవుడు ఏ విధంగా ప్రయత్నం చేయాలి?
1: In order to acquire this love, what way we should proceed?
0: కేవలము జప జప ధ్యానముల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You cannot possess it through meditation.
0: పురాణముల వల్ల ప్రాప్తించేటువంటిది కాదు.
1: Nor can you get it by going through the sacred text.
0: భగవంతుడు వేదమునందు లేదు.
1: God is not present in
0: the Vedas. భగవంతుడు పురాణమునందు లేడు.
1: Nor in epics.
0: భగవంతుడు ధ్యానమునందు లేడు.
1: Nor in meditation.
0: భగవంతుడు జపమునందు లేడు.
1: Not in
0: భగవంతుడు తన హృదయమునందే ఉన్నాడు.
1: God dwells in one's own heart.
0: అట్టి హృదయం వైపుని మనసును మరల్చాలి.
1: Therefore we have to direct our mind towards the heart.
0: ఈ నోరును మూయించాలి, హృదయాన్ని తెరిపించాలి.
1: We have to shut our mouth and open our heart today.
0: అప్పుడే ఈ ఆనందం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only we will enjoy the state of bliss.
2: Swami, thank you for being our guiding light. Thank you for all the love, all the joy. Thank you for being our every breath. We all love you so much.
3: Sai Ram, you just heard an episode of our radio series Love to Love, in which we bring you devotional songs composed and sung by Swami's students and his devotees. Love to Love is a Thursday live segment hosted by Radio Sai's Chandu Vijay at 2 p.m. every Thursday on Asia stream of Radio Sai Global Harmony. And today's episode was first aired live as part of Thursday Live on November 21st, 2013. We hope you enjoyed it. Do send us your feedback and comments on this. You can write to listener@radiosai.org. Thank you and a loving Sai Ram from Prashanthi Nilayam.

0: There is no fear of sin. We find the wickedness and the evil deeds that have become the routine and part of our life. There is no trace of devotion, and we find acts of violence and treachery which has become a regular routine. In fact, that which confers us the bliss and happiness is our total surrender to the lotus feet of God and constant chanting of His matchless, glorious name.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Dushyakalpitamaina ee charachara jagatrantai kudanu prapanchamu ani perutu pilubadutunnadi.
0: All the world that you see all around, that which is motile and non-motile, this is called prapancha.
1: Panchabhutamuni yokka prabhavame ee prapancham yokka namamunaku moolakaranam.
0: The word prapancha is there because of its composition of these five elements.
1: Panchabhutamuni yokka swarupame ee prapancham yokka swarupam.
0: The world is the manifestation, expression of the five elements.
1: Panchabhutamuli yokka prasiddhame manavuni yokka jnana siddhi.
0: In fact, the visualization of these five elements is the fulfillment of meditation.
1: Ee panchabhutamule lekundina prapanchame ledu.
0: Bereft of the five elements, there is no world.
1: Ee panchabhutamulu kudanu భగవత్ స్వరూపమే.
0: The five elements represent the divine.
1: కనుకనే భూదేవి అని మొదటి పేరు పెట్టారు.
0: That's the reason why the first earth is called Mother Earth, భూదేవి.
1: రెండవది గంగాదేవి అని పేరు పెట్టారు.
0: The second water is called గంగాదేవి.
1: మూడవది అగ్నిదేవుడు అన్నారు.
0: The third one fire god, అగ్నిదేవ.
1: నాలుగవది వాయుదేవుడు.
0: The fourth one the wind god, వాయుదేవ.
1: ఐదవది శబ్ద బ్రహ్మము.
0: The fifth one is శబ్ద బ్రహ్మ.
1: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నాలుగు బిరుదులతో ఈ పంచభూతములు ప్రపంచమును సాకుచున్నవి.
0: In fact, the whole world is sustained because of these attributes that were given to them, the one of the sound, the one of movement, the one of light, the eternal bliss, the supreme, the illusion, and the mightiest and effulgent.
1: Kanuka panchabhutamule bhagavat swarupamudu.
0: Therefore, the five elements represent the very form of God.
1: Ee panchabhutamule prati prani endukudanu atma swarupamai alaruchunnadi.
0: The five elements are present in every being in the form of the spirit or the self.
1: Prati atma bhagavantuni yokka aakaram ganukane deenni atma gnanaya namaha annaru.
0: The spirit or the self is the very form of the divine.
1: Itti divyamaina bhavyamaina navyamaina atma tattvamnu anyulu kana rakunda potunnadi.
0: Such an effulgence, such ever fresh, the new spirit is not known to many.
1: Kantiki kanipinchunadi,
0: that which is seen,
1: chevulaku vinipinchunadi,
0: that which is heard,
1: manasuku anipinchunadi,
0: which could be thought over,
1: divyatvanni kanipinchunadi,
0: and the divinity that becomes apparent,
1: jeevitanni kalipinchunadi,
0: and that makes our life,
1: mai marapinchunadi,
0: and makes you forget
1: yourself. Ee panchabhutamule.
0: The cause behind all these are the five elements.
1: Itti panchabhutamuli yokka prabhavamu panchabhutamuli yokka prasakti manavudu artham cheskunna antadikante daivamu marokudu kanaraadu.
0: If the man is able to understand the spirit and the effects of the five elements, well, it amounts to the total understanding of Brahman, the divine.
1: Kanukane bhur bhuvaha suvaha annaru.
0: Therefore it is said bhur bhuvaha suvaha.
1: Bhur anaga materialization.
0: Bhur symbolizes materialization.
1: Padarthamul yokka praveshame.
0: It is to do with the matter.
1: Bhuha anaga vayu yokka cherikini.
0: భువ రిప్రజెంట్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఎయిర్.
1: దీనిని వైబ్రేషన్ అంటారు.
0: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
1: మూడవదే రేడియేషన్.
0: ద థర్డ్ వన్ ఇస్ రేడియేషన్.
1: ఇది పరమ జ్ఞానము.
0: దిస్ ఇస్ ద సుప్రీం నాలెడ్జ్.
1: దక్షిణామూర్తి అనగా పరమ పవిత్రమైన జ్ఞానమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము.
0: The significance of Dakshinamurti, who represents the symbolizes
1: నాలుగు వేదములు ఎందుకులను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచమునకు ప్రబోధిస్తూ వచ్చినవి.
0: In fact, the four Vedas have been represented by four Mahavakyas and publicized all over the world.
1: Prajnanam Brahma.
0: The first one, Prajnanam Brahma.
1: Ayamatma Brahma.
0: Ayamatma Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: ఈ నాలుగు మహావాక్యములను వేదములు నాలుగు మహాసూత్రములుగా విభజించి లోకమునకు అందిస్తూ వచ్చినవి.
0: దీస్ ఫోర్ మహావాక్యాస్ రిప్రజెంట్ ద సుప్రీం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ ఫోర్ వేదిక్ టెక్స్ట్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ప్రజ్ఞాన?
1: పుస్తకములతో చదివినటువంటి ప్రజ్ఞానమా?
0: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్?
1: లేక శరీరంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతియా?
0: ఈజ్ ఇట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బాడీ?
1: కొన్ని దినముల నుండి తిరిగి మరుగుపడేటువంటి యొక్క జ్ఞానమా?
0: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ దట్ వుడ్ బి ఫర్గాటెన్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: అది నిరంతరము కూడాను, సర్వకాల సర్వావస్థలయందు కూడాను, చరణము లేని అచలనంగా ప్రవహించేటువంటి యొక్క ప్రవాహమే ఈ ప్రజ్ఞానం.
0: ఇన్ ఫ్యాక్ట్ ప్రజ్ఞాన ద సుప్రీం నాలెడ్జ్ విల్ బి విత్ యూ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్. ఇట్ ఈస్ అన్షేకబుల్, అన్వేవరింగ్.
1: కానీ దీనిని సుప్రీం నాలెడ్జ్ అంటున్నారు, కానీ ఇది దీనికి తగినటువంటి పేరు కాదు.
0: ద సుప్రీం నాలెడ్జ్ ఇస్ నాట్ ద ట్రూ ట్రాన్స్లేషన్ ఫర్ ద
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది మార్పు చెందినటువంటిది.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: కూర్పు చెందినటువంటిది.
0: ఇట్ కెనాట్ బి మోడిఫైడ్.
1: ఇది నిజమైనటువంటి యొక్క భవిష్యత్తునకు బాట చూపించున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ షోస్ దట్ లేస్ డౌన్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్.
1: ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఈ ప్రజ్ఞానమును కూడాను వాయు స్వరూపము అని కూడాను పేరు.
0: దిస్ ప్రజ్ఞాన ఇస్ ఆల్సో ఎథీరియల్.
1: అనగా వాయువు ఏ విధమైనటువంటి యొక్క సంచారం జరుగుతున్నదో,
0: జస్ట్ యాజ్ ద విండ్ బ్లోస్ ఆల్ ఓవర్,
1: వాయువు ప్రవేశించినటువంటి ఒక ప్రదేశము జగత్తులో కానరాదు.
0: As you know that there is no nothing in this world into which the air cannot get in.
1: Kanukone ee vayu swarupamainatunti vaadu bhagavantudu.
0: God is present in the form of the air.
1: Itivanti vayuvunu sarvatra prasarimpajeseetunti vaadu kanukane itaniki vayu swarupudu ani peru.
0: As this wind spreads all over, the wind is divine.
1: Itti sarvatra undinatunti yokka daivatvanni manavu enduku gurtinchukovatam ledu?
0: Divine present all over, divinity which could be experienced, how is that man is not able to know?
1: Bhuta bhavishyat vartamanavali yandu sarvakala sarvavastali yandu sarvatra ninninatvanti yokka divyatvanni enduku manavudu gurtinchukolekapothunnadu?
0: How is that man is not able to experience and realize the divinity which existed in the past, existing in the present, would exist in future, present in all states?
1: దీనిని వేదమునందు
0: దిస్ ఇన్ వేద
1: ప్రతి క్షణము కూడాను దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఒక మంత్రము పుష్పరాధమునందు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఈజ్ రిమైండెడ్ రికాల్డ్ ఇన్ అవర్ లైవ్స్ ఎవ్రీ మూమెంట్.
1: దీనిని మానవత్వంలో ప్రతి ప్రాణి యందు కూడాను చలించినట్టు కనిపించుతూ సర్వత్రా ఉండినది ఉండలేనటువంటి దీనిగా రూపొందింపచేస్తున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది వన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ వైబ్రేషన్ పల్సేటరీ అండ్ యాక్టివిటీ అండ్ ద మూమెంట్.
1: ఇలాంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: సచ్ డివినిటీ వై దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో?
1: తన యందు, తన వెలుపల, తన చుట్టూ, తనలోను అన్నిటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు తాను చూడలేకపోతున్నాడు?
0: Why that man is not able to see the divinity which is in him, around him, everywhere, all over?
1: లోకములో తనంతాను గుర్తించుకొని వెతికేటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తాడా?
0: In this world, do we find any man who is in search of his own self?
1: అంతా తానే అయి ఉండి కూడాను తనంతాను గుర్తించుకోలేకపోవటం ఎంత అజ్ఞానము.
0: Though he is the very self embodied, how is that he does know himself?
1: కనుకనే దైవత్వం అనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు.
0: సో గాడ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎ సెపరేట్ ప్లేస్.
1: ఏదో ఒక ప్రదేశమునందు ఉన్నాడు భగవంతుడు. అతన్ని కనిపెట్టాలి, అతన్ని దర్శించాలి, అతన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ బై అడాప్టింగ్ ఎ పర్టికులర్ ప్రొసీజర్.
1: తానే దైవమై ఉండి కూడాను దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి పోతున్నాడు?
0: హీ బీయింగ్ ద డివైన్ హీస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: తన యందే పంచభూతములు ప్రకాశిస్తూ ఉన్నవి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్.
1: ప్రభావంతో పరికిస్తూ ఉంటున్నవి.
0: దే మేక్ హిమ్ వర్క్ విత్ యాక్టివిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమును తన యొక్క శేహమునందే ఇముడ్చుకొని సర్వత్రా వెతకడానికి పోయేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, ఎంత పిచ్చివాడు.
0: హీ సర్టన్లీ ఫూలిష్ అండ్ ట్రూలీ మ్యాడ్ బికాజ్ హీ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్.
1: కనుక ప్రతి ప్రాణి ఎందుకులను దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండటం వీలు కాదు.
0: Therefore, no being can exist without five elements.
1: ప్రతి ప్రాణి కూడాను తన యొక్క జీవం నందు నరములు ఎందు ప్రాణతత్వంతో వెలుగుతూ ఉంటున్నవి.
0: You find the life principle flowing through all through the nerves.
1: ఈ నరములు ఎందు సంచరించేటువంటి ప్రాణము దైవస్వరూపమే.
0: ద లైఫ్ దట్ సస్టైన్స్ ఆల్ దీస్ నర్వ్స్ ఈజ్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్.
1: అతనే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: And he is Prajnanam Brahma.
1: అది ఏ అయమాత్మ బ్రహ్మ.
0: ద వెరీ సేమ్ థింగ్ కుడ్ బి పుట్ లైక్ దిస్ ఐఎమ్.
1: అనగా దీనిని మారుగు రీతిగా భావించుకున్నప్పుడు ఐఆమ్ ఆత్మ బ్రహ్మ.
0: ఐఎమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి
1: అనగా తనదే తాను ఎందున్నటువంటి స్వరూపాన్ని తత్ త్వం అసి అది నేనే అయి ఉన్నాను.
0: ఇన్ఫాక్ట్ దట్ వెరీ సేమ్ డివినిటీ విన్ హిమ్ తత్ ఈజ్ హిమ్సెల్ఫ్ త్వం అసి.
1: తత్ అనగా బయటది.
0: Tat means that which is outer.
1: Tvam anaga lopaladi.
0: Tvam which is inner.
1: Lopala bayata rendinti endukudanu sancharinchetundi yokka divyatvame taanu.
0: The divinity is the one which is present exterior.
1: Antar bahichata sarvavyapya narayana sthita annaru.
0: It only meant the divinity pervades all over.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం వెతకటం కానీ కనిపెట్టుటకు ప్రయత్నం చేయటం కానీ ఇది ఒక వెర్రితనమే.
0: It is foolishness to be in search of God and to know him.
1: తన ఎందున్నటువంటి యొక్క సర్వ చైతన్యం కూడాను దైవస్వరూపమే.
0: ది అబ్సల్యూట్ యాక్టివిటీ లైఫ్ ఇన్ హిమ్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్.
1: తన లోపల ఉన్నటువంటిది బయటికి మనకు కనిపిస్తూ ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ ఇన్ హిమ్.
1: దీనిని రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్నారు.
0: దిస్ కుడ్ బి పుట్ దిస్ వే, ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
1: ఇట్టి రియాలిటీ మనయందే ఉంటుకొని రిఫ్లెక్షన్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాం?
0: దట్ రియాలిటీ బీయింగ్ విద్ ఇన్ యూ బట్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ such a thing outside.
1: రీసౌండ్ కోసం ఎందుకు మనం ఆశిస్తున్నాము?
0: What is it you want?
1: ఇది కేవలము ఒక వెర్రితనమే.
0: It is absolute foolishness.
1: అట్టి పవిత్రమైనటువంటి జ్ఞానం తనయందు లేకపోవటం చేతనే.
0: Because that sacred supreme knowledge is not in you.
1: సర్వత్రా వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: Man is making an attempt to search for God outside.
1: కనుక ఈ యొక్క ప్రభా అనేటువంటి ఒక తత్వం లోపల.
0: In this principle of ప్రభ
1: అనగా ప్రతి మానవుని యొక్క దేశం లోపల ఒక సంవత్సరం పేర్లు ప్రభవ అని వస్తుంది.
0: ప్రభవ ఇస్ నేమ్ ఆఫ్ ఎన్ ఇయర్.
1: మొదటి నెల ప్రభవ.
0: ఫస్ట్ మంత్ ఇస్ ప్రభవ.
1: ప్రభవ అనగా ఏమి? తన ఎందున్నటువంటి దానిని ప్రచరింప చేయటమే ప్రభవ.
0: ప్రభవ మీన్స్ దట్ ఇమనెంట్ లేటెంట్
1: కాలస్వరూపుడు తానే.
0: ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్.
1: కాల కాలాయనుడు తానే.
0: ఇన్ఫాక్ట్ ఇట్స్ టైమ్.
1: కాల నియమితుడు తానే.
0: హీస్ ద టైమ్, ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే అట్టి మాస్టర్ అయినటువంటి యొక్క కాలతరు పని స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తుంచుకోవటం లేదు?
0: హౌ ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మాస్టర్ ఆఫ్ టైమ్?
1: కనుకనే మాస్టర్ అనేటువంటి వాడు తన క్షణం నందు కూడాను కనిపిస్తూనే ఉంటున్నాడు.
0: మాస్టర్ కుడ్ బి సీన్ ఎవ్రీ మూమెంట్.
1: ప్రతి దాని ఎందుకును మాస్టర్ గానే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద మాస్టర్ దేర్.
1: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్ అన్నది.
0: మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: ఆ మాస్టర్ ను మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
0: సో యూ షుడ్ బి ద మాస్టర్ టు బిగిన్ విత్.
1: సర్వేంద్రియములు కూడాను కేవలము బయట గోచరించేటువంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
1: ఇది నీరు.
0: దిస్ వాటర్.
1: ఇది అగ్ని.
0: దిస్ ఫైర్.
1: ఇది వాయువు.
0: ఇది
1: ఏ గాలి. ఇవంతా కూడా చూస్తే పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ అన్ని తనయందే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ ద ఎలిమెంట్స్ బికాజ్ అండ్ దే ఆర్ ఫౌండ్ ఇన్ యు.
1: అన్నింటికీ తానే మాస్టర్ గా ఉంటున్నాడు.
0: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అదే మాస్టర్ ది మైండ్.
0: దట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మైండ్.
1: నీవు మాస్టర్ మైండ్ గా నిలిచాలి కానీ
0: యూ షుడ్ బి ద మాస్టర్ మైండ్.
1: సర్వెంట్ కు నీవు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి ఎ సర్వెంట్.
1: సర్వెంట్ కు బానిస అయినటువంటి ఒక కైక ఎన్ని బాధలు గురి అయిందో మీకు అర్థమవుతుంది.
0: కైక who has become submissive to the servant, what had happened to her?
1: Kaika, Kekaya Raju yokka bidda.
0: Kaika is the daughter of the king of Kekaya.
1: Alanti Rajakumarti ainatundi Kaika.
0: That Kaika and the princess.
1: Tana balasi ainatundi Mandaraku balasi ayipoyindi.
0: Has become a slave to her own servant.
1: Ame cheppinattuga vinavinchindi.
0: She paid heed to her words.
1: Kanukane ame sarvasvanni kolipoyindi.
0: Therefore she lost everything.
1: Kattagadaniki patini kolipoyindi.
0: She lost her husband.
1: Kanna kumarulaku dvesham kaliginchindi.
0: And that was responsible for
1: lokamulaku nindane cheppinchukundi.
0: And then she was disreputed.
1: కనుకనే ఇట్టి పేరు కలిగినటువంటి ఒక కైక పేరు ఇప్పుడు ఎవ్వరు కూడా పెట్టుకోవటం లేదు.
0: Therefore no one has the name of Kaika.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తానే సొంతంగా ఉంటుండి, తానే మాస్టర్గా ఉంటుండి, ఇంకొక సర్వెంట్ పైన తాను ఆధారపడిపోవటమే, ఇదే ఒక దోషము.
0: Kaika being a master herself, she has submitted to her own servant.
1: కనుకనే మనమంతా మాస్టర్స్మే.
0: We are all masters.
1: ప్రతి వ్యక్తి కూడాను మాస్టర్ స్వరూపుడే.
0: Everyone is the form of a master.
1: ఈ పంచభూతములతో కూడినటువంటి ఒక మాస్టరే.
0: He is the master of the five elements.
1: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ తాను మాస్టర్ కాడు.
0: With one of the elements missing, he cannot be a master.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక పంచభూతములు మానవుని యందు ఉంచుకొని తాను కేవలం ఏ శక్తి లేనిటువంటి వానిగా సంచరిస్తున్నాడు మానవుడు అమాయకుడు.
0: Man is absolutely innocent because he has got all the five elements in him and not realizing it.
1: Kanuka ee master anetunti vaadu prati anuvunandu kudanu kanamunandu kudanu kalipistune untuntadu.
0: Master is present in every atom and in every cell.
1: Deenini puraskarinchukoni ee vedamunandu ano raniyan mahato mahiyan.
0: Therefore the Veda declares that God is present in
1: anuvulo anuvuga unnadu ganamulo ganamuga untunnadu.
0: He is the smallest to the small and the biggest to the big.
1: ఇలాంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించుకోగలరు?
0: హూ కెన్ కాంప్రిహెండ్ సచ్ డివినిటీ?
1: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని ఎవరు చూడగలరు?
0: హూ కెన్ విజువలైజ్ ద డివినిటీ?
1: ఎవడైనా చూడవచ్చును.
0: Nobody can see.
1: కానీ తన దృష్టి బాహ్యమైనటువంటి దృష్టిలో పోతుండాలి.
0: బికాజ్ హి హస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్.
1: పశ్యన్న పిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో అన్నాడు. నువ్వు చూసేదంతా కూడా నువ్వు భగవస్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ యూ సీ ఇస్ డివైన్.
1: నీ వినేదంతా భగవంతుని యొక్క శబ్దమే.
0: వాట్ యు లిసన్ టు ఇస్ డివైన్ సౌండ్.
1: నీవు అనుభవించేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ఆనందమే.
0: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డివైన్.
1: నీవు చేసేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క చేష్టలే.
0: ఆల్ దట్ యు డూ ఇస్ ద డివైన్ యాక్టివిటీ.
1: కానీ ఇలాంటి సమయం లోపల నీవెందుకు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో?
1: భగవంతునికి ఇది అది అనేటువంటి భేదములు లేవు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అనేటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ లైక్ డూస్ అండ్ డోంట్స్.
1: సర్వము భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్,
1: ప్రతి క్రియ కూడాను భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ డివైన్,
1: ప్రతి నాణము భగవంతుడే కనుక,
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ నర్వ్
1: ప్రతి అణువు భగవంతుడే కనుక,
0: ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్,
1: దేనైనా చేయవచ్చును.
0: హి కెన్ డు ఎనీథింగ్.
1: కారణం
0: వై?
1: అంత తన స్వాధీనమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్.
1: ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన చేసేటువంటి మాస్టర్ ఎవరూ లేడు.
0: దేర్ నో వన్ అబౌ గాడ్ టు స్టిప్యులేట్ రెగ్యులేట్ హిమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి భగవంతుని పొందగోరి,
0: ఎ పర్సన్ అన్ ఎస్పరెంట్,
1: జంతువున మరజన్మ దుర్లభం అన్నారు.
0: He said that human life is rare.
1: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: Human life is extremely rare.
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: దైవం మనుష్య రూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human form.
1: దీనికంటే పెద్ద స్వరూపం వేరొకటి లేదు.
0: There is no different form other than.
1: సర్వము ఆ మనిషి యందే నిలిచి ఉంటున్నవి.
0: Everything is present within that form.
1: కనుకనే ఇట్టి మనిషి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: Therefore we should know the nature of a human form to begin with.
1: ఏ శాస్త్రము ఏ వేదము ఏ ఉపనిషత్తు ఏది చూచినప్పటికీ మనుష్యాకారంతోనే మనకు దైవత్వాన్ని గోచరింపజేస్తుండాలి.
0: ఎనీ సీక్రెట్ టెక్స్ట్ ద మైథాలజీ ఆర్ వేద ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: కేవలం ఆ రూపం మాత్రమే సత్యమని కాదు.
0: నాట్ దట్ ద ఫార్మ్ ఇస్
1: ఆయా రూపములకు ప్రకృతికి సంబంధించినటువంటి ఒక స్వరూపాలు ఎన్నైనా పొందుతూ ఉంటాయి.
0: ద ఫార్మ్స్ వేరీ ది ఫిజిక్ డిఫర్స్.
1: ఒక దున్నపోతే భగవంతుని పూజించాలని ఆశిస్తే,
0: ఇఫ్ ఎ బఫలో వాంట్స్ టు వర్షిప్ గాడ్,
1: తాను తన యొక్క ప్రకృతిని స్వరూపాన్ని భరించుకొని ఆ యొక్క దున్నపోతే యొక్క స్వరూపాన్ని బ్రహ్మాండంగా పెంచుకుంటుంది.
0: ఎ బఫలో కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ బిగ్గర్ బఫలో ఫార్మ్.
1: దానిని ఒక పెద్ద దున్నపోత మాదిరి తీసుకుని ఇదే భగవంతుడు అని పూజిస్తుంది.
0: బఫెలో కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ బిగ్గర్ బఫెలో.
1: ఏదైనా ఒక కప్ప చూస్తే ఆ కప్ప నేను భగవంతుని పూజించాలని ఆశిస్తే తన యొక్క ప్రకృతిని పురస్కరించుకుని ఆ కప్ప స్వరూపాన్ని బ్రహ్మాండమైన కప్పగా భావిస్తుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఎ ఫ్రాగ్ ఈజ్ టు వర్షిప్ గాడ్ ఇట్ వుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఓన్లీ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రకృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఆయా రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఫిజిక్ ఆర్ ద ఫ్రేమ్.
1: కనుక భగవంతుడికి ఇట్టిది అట్టిది అని భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఏమైనా చేయవచ్చును.
0: హీ క్యాన్ డూ ఎనీథింగ్.
1: అన్ని తన యొక్క స్వార్థం కోసం కాదు, పరార్థం కోసం.
0: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్. ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి భావంతో సంకల్పంతో ఏది చేసినప్పటికీ అది దైవ సంకల్పమే.
0: Everything is divine, whatever thought might be.
1: ఇట్టి సంకల్పములకు ఎవరు కూడా నువ్వు దోషం పట్టుటకు వీలు కాదు.
0: None can find fault with the will of God.
1: దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చూచిన వాళ్ళు లేరు.
0: No one has seen God in full.
1: సర్వత్రా ఉన్నటువంటిది పరమాత్ముడే.
0: In fact, God who is
1: సర్వస్వరూపుడు పరమాత్ముడే.
0: He is all forms are His.
1: కనుకనే సర్వస్వరూపమైనటువంటి ఒక దైవత్వము ఒక్క పంచభూతములతో కూడి ఉన్నది.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇట్టి పంచభూతముల యొక్క స్వరూపాన్ని మనము ప్రేమించాలి.
0: We have to love these five elements.
1: ఆ పంచభూతములో ఉన్నటువంటి ప్రేమనే పంచభూతములు.
0: And the love is present in all the five elements.
1: కనుక అట్టి పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆ విశ్వాసంతోనే మన యొక్క సత్యాన్ని మనం దర్శించి ఈ సత్యంతోనే శాంతిని మనం పొంది శాంతి చేతనే దైవత్వాన్ని మనం పొందొచ్చును.
0: అండ్ త్రూ దిస్ పీస్ యు కెన్ అటైన్
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth.
0: Where there is peace, there is truth.
1: Where there is truth, there is bliss.
0: Where there is truth, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: అనగా ఏమి, ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసంతో నీవు ఉండినప్పుడే నీవు ఆమెను ప్రేమిస్తావు.
0: When once you have got the confidence and so is your mother, you start loving her then.
1: ఆమె నా తల్లి అనేటువంటి ప్రేమని నీకు విశ్వాసమే లేకపోతే ఆమె నీవు ఏమాత్రము ప్రేమించవు.
0: If you have no confidence and faith that so is your mother, you can't love her.
1: పెండికి పూర్వము నీ భార్య ఎవరు?
0: Before your marriage, who is your
1: wife? ఎవరిని ప్రేమించవు.
0: You don't love anybody.
1: నీకు వివాహమైన తర్వాత
0: only after wedding.
1: ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం చేతనే
0: you have full faith in your wife.
1: ఆమెను పూర్తిగా ప్రేమిస్తున్నావు.
0: And therefore you love her.
1: ఆమెనే ఒక వైఫ్ యా లైఫ్ గా భావిస్తున్నావు.
0: You consider your wife as
1: ఆ విశ్వాసాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: That faith you should develop more and more.
1: విశ్వాసం ఉండినప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you have got that faith you can attain divinity.
1: విశ్వాసం లేకుండా దైవత్వం ఏనాటికి మనకు ప్రాప్తించదు.
0: Without faith you cannot experience God.
1: కనుక
0: సో
1: ప్రతి విషయమును కూడాను మొట్టమొదట మనపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇస్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు డెవలప్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది.
0: విత్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యు కెన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
0: With this self-realization, you are prepared for self-sacrifice.
1: ఈ సాక్రిఫైస్ అంటే ఏమిటి?
0: What do you mean by self-realization?
1: అంతా నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సాక్రిఫైస్.
0: The self-sacrifice meant to know the self as everything.
1: భవనాన్ని చూస్తున్నాం మనం.
0: You see the mansion here.
1: కానీ చూచేది భవనమే కానీ.
0: You see the only the building.
1: ఈ భవనమునకు ఆధారం ఏమిటి?
0: What is the foundation for
1: it? అదే ఫౌండేషన్.
0: The foundation is the basis.
1: ఆ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: The foundation is self-confidence.
1: ఈ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన
0: on this foundation of self confidence
1: self satisfaction ani wall kadtam.
0: This wall the self satisfaction is raised.
1: ఈ వాలు పైన సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేస్తాం.
0: అండ్ దెన్ యు పుట్ ది రూఫ్ ది సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేసిన తర్వాతనే సెల్ఫ్ రియలైజేషన్
0: ద మూమెంట్ రూఫ్ సెల్ఫ్
1: అందులోనే నివసించడానికి వీలవుతుంది.
0: దేర్ లైస్ ద లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: రూఫ్ వేయక పూర్వము ఎవరు అందులో నివసించలేరు.
0: నో వన్ కెన్ లివ్ ఇన్ ఏ బిల్డింగ్ విదౌట్ రూఫ్.
1: కనుకనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచినే పుడుతుంది.
0: Therefore, self-satisfaction, self-realization, ultimately,
1: ఈనాటి మానవుడు ఆత్మవిశ్వాసం లేకపోయినాడు.
0: Man today has lost self-confidence.
1: ఇంక దేనిపైన విశ్వాసం తనకు?
0: On what use is it he has got?
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడికి సర్వమును కోల్పోయిన వాడే అవుతాడు.
0: When once the self-confidence is lost, everything everything is gone.
1: కనుకనే మొట్టమొదటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: Therefore self confidence is essential.
1: అట్టి విశ్వాసం ఉండినప్పుడే
0: such confidence
1: దివ్యత్వమైన భవ్యత్వమైనటువంటి యొక్క దివ్య జ్యోతిని మనం చూడగలుగుతాం.
0: You can see that self effulgent brilliant light.
1: కాన
0: so
1: ప్రేమ స్వరూపులారా
0: embodiments of love
1: అందరూ కూడాను భగవత్ స్వరూపులే.
0: All are basically divine.
1: ఎక్కడెక్కడ పంచభూతములు ఉంటున్నాయో అదంతా భగవత్ యొక్క అంశమే.
0: Wherever you come across five elements there you find God.
1: ఈ ఐదు సెన్సెస్ అంతా ఉండినప్పుడే మానవుడు దేవుడైపోయినాడు.
0: With all these five elements in the senses you are God.
1: కనుకనే దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: మనుష్యాకారంతో ఉండినటువంటి వాడే మానవుడు.
0: In fact, man is essentially divine.
1: మనిషి ఆకారంతో ఉన్నటువంటి వాడే దైవము.
0: And God is in
1: దైవంకు ప్రత్యేకమైనటువంటి ఆకారం లేవు.
0: God has no separate form.
1: ఏదో కొంతమంది ఆకారములంతా పెడుతుంటారు.
0: People think of many forms.
1: దక్షిణామూర్తిని పెట్టారు.
0: Here we have Dakshinamurti.
1: అది వాళ్ళ భావచిత్రమే.
0: It is only your feeling.
1: వాళ్ళ ఊహ చిత్రమే.
0: It is your expression.
1: కానీ సాక్షాత్కార చిత్రం కాదు.
0: But it's not the reality.
1: ఇన్ని ఉండినప్పటికీ ఇందులో మానవాకారమే మనకు ప్రత్యక్షమవుతుంటుంది.
0: With all the attributes you find the human form there.
1: ఇటువంటి దివ్యమైనటువంటి యొక్క విశ్వస్వరూపమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి? ఈ పంచభూతములతో కూడినటువంటి దేహానికి ఒక విధమైనటువంటి పేరు పెట్టారు. ఈ ప్రపంచమంతా కూడా దీని యొక్క స్వరూపమే కనుక దీనికి విశ్వము అని పేరు పెట్టారు. విశ్వము విశ్వం అనగా ఏమిటి? అనేక రూపముల చేత
0: విత్ వేరీ ఫార్మ్స్
1: అనేక భంగముల చేత
0: విత్ సో మెనీ ట్రాన్స్మెంట్స్
1: అనేక వస్తువుల చేత
0: సో మెనీ ఆబ్జెక్ట్స్
1: అనేక అంగముల చేత
0: సో మెనీ లెన్స్
1: కల్పింపబడినటువంటిది విశ్వము.
0: ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫార్మ్స్.
1: కనుకనే ఈ పంచభూతములతో కూడినటువంటి ప్రపంచానికి విశ్వము అని మరొక పేరు పెట్టారు.
0: దిస్ ప్రపంచ ద వరల్డ్ ఇస్ కాల్డ్ విశ్వము విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీన్ని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం చెప్తూ వచ్చింది.
0: ద వేద డిస్క్రైబ్స్ దిస్ వే
1: సహస్ర శీర్ష పురుష
0: ఇట్ హాస్ ద పురుష
1: అన్ని శిరములు కూడాను పురుషుని యొక్క శిరములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హెడ్స్ ఆర్ డివైన్.
1: అన్ని చేతులు కూడాను పరమాత్మని యొక్క చేతులే.
0: హ్యాండ్స్ ఆర్ డివైన్.
1: అందరి హృదయము పరమాత్మ యొక్క హృదయమే.
0: ఆల్ హార్ట్స్ ఆర్ హిస్.
1: కానీ మనం ఈ సత్యాన్ని గుర్తించుకుని లేకపోవటం చేత
0: యాజ్ వి ఆర్ నాట్ నోయింగ్ దిస్ ట్రూత్
1: మానవత్వం అనేటువంటి విశ్వాసం చేత మానవ స్వరూపాలు పెంచుకుంటున్నాం.
0: కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్స్ దేర్ఫోర్ వి హావ్ హ్యూమన్ ఫీలింగ్.
1: కాదు కాదు,
0: నో,
1: ఆకారం మానవత్వమే కానీ
0: యు ఆర్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: నీవు దైవ స్వరూపుడే.
0: బట్ యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే నీవు దైవాన్ని ఏ రీతిగా నీవు భావించాలి?
0: How do you consider yourself as God?
1: I am God. I am God. I am God.
0: Have this idea that I am God. I am God.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Nenu Devamani.
0: I am God.
1: I am Atma Brahma.
0: I am Atma Brahma.
1: Prajnanam Brahma.
0: Prajnanam Brahma.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ee nalugu mahavakyamulo oka swarupamu nene.
0: The four mahavakyas are symbolized and represented in me.
1: ఈ మహావాక్యములు ప్రత్యేకంగా ఎక్కడో నేను కనిపించడం లేదు.
0: The essence of mahavakyas do not lie separate.
1: మన ఎందే కనిపిస్తున్నాయి.
0: You find them in you.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: ఇది నా దేహము.
0: Is my body.
1: ఇది నా మనసు.
0: Is my mind.
1: ఇది నా చెయ్యి.
0: My hand.
1: ఇది నా కారు.
0: My leg.
1: But who am I?
0: Then who am I?
1: క్వశ్చన్ వేసుకో, నేనెవరు అని అనుకో.
0: Put a question, who am I?
1: ఇదంతా నా దేహం అనుకుంటున్నావు.
0: You say this is my body.
1: దేహం నువ్వు కాదు.
0: You are not the body.
1: నా దేహము, ఆ దేహము నీదిగా ఉంటుండాలి.
0: And the body belongs to
1: you. ఇది నా కర్చీఫ్.
0: Is my kerchief.
1: ఈ కర్చీఫ్ నేను కాదు.
0: I am not the kerchief.
1: కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: Kerchief is separate.
1: ఇది నా టంబ్లర్.
0: My tumbler.
1: టంబ్లర్ వేరు, నేను వేరు.
0: Tumbler is separate from me.
1: కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా నీవు భావిస్తున్నావు.
0: So the objects are separate.
1: కానీ అన్నిటికీ నేనే మాస్టర్.
0: బట్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: కనుక ఈ మాస్టర్ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే
0: ఈ
1: దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా అన్ని కూడా అంతర్ధానమైపోతాయి. ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి.
0: And these are all things that pass by.
1: ఈ పనిముట్టును పని రూపంగా మనం అనుభవిస్తున్నాము.
0: They are merely instruments.
1: ఇది ఒక ప్లేట్.
0: This is a plate.
1: ఈ ప్లేటును ప్లేటుగా మనం మూసిపెట్టాలని పెట్టుకుంటున్నాము.
0: This is used as a lid to cover.
1: ఇది ఒక టంబ్లర్.
0: This is a tumbler.
1: ఈ టంబ్లర్ లో నీరు పోసుకొని పెట్టుకుంటున్నాము.
0: This contains water.
1: ఈ టంబ్లరు వెండే.
0: Tumbler is silver.
1: ఈ ప్లేటు వెండే.
0: Plate also made of silver.
1: స్పూను వెండే. తట్ట వెండే. అంతా వెండియే.
0: The plate, the tumbler, all made up of silver.
1: కానీ సిల్వర్ మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: But you cannot change the silver.
1: రూపాలు మార్చవచ్చును.
0: ఫార్మ్స్ కుడ్ బి చేంజ్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: మానవ ఆకారములు అనేకంగా మారిపోవచ్చును.
0: హ్యూమన్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. వేరీడ్.
1: వీడు బాలుడు, వీడు పిల్లవాడు, ఇతను మనిషి, ఇతను తాత,
0: ఇది గ్రాండ్ ఫాదర్
1: అంతా అనుకుంటుంటే ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. ఈ రూపాలు మారిపోతున్నాయి. ఈ నా మారిపోయేటువంటి రూపాన్ని నీవు ఏమాత్రం నమ్మవద్దు.
0: Never go by the changing forms.
1: ఇంకా మనసు,
0: the mind.
1: మనసు అనేటువంటిది కోతి వలె తిరుగుతూ ఉంటుండాలి.
0: Mind is like a mad monkey.
1: కనుకని ఈ మైండ్ ని కూడా మనం నమ్మకూడదు.
0: Don't follow the mind.
1: కనుకని ఈ బాడీ కేవలము ఒక వాటర్ బబుల్ వంటిది.
0: Body is a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad.
1: Don't follow the mind. Don't follow the body.
0: Don't follow the mind. Don't follow the body.
1: ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి ఒక తత్వము కాన్షియన్స్ ఉండాలి.
0: The basic foundation.
1: ఈ కాన్షియన్స్ ఆత్మ.
0: The conscience is this.
1: దాని నీవు నమ్ము.
0: You have full faith in that.
1: కేవలం దేహాన్ని, మనసును, బుద్ధిని, ఇంద్రియాలను దీన్ని నమ్ముకొని పోతుంటుంటే నీవేనాటికైనా కూడా కొన్ని ప్రమాదములు గురి అయిపోతావు.
0: డోంట్ రిలై ఆన్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద సెన్సెస్.
1: అయితే ఈ దేహమునకు, మనసుకు తగినటువంటి ఒక కర్మను మనం ఆచరించాలి. ఈ పంచభూత స్వరూపమైన జగత్తులో మనం ఉండినంత వరకు పంచభూతములనే మాత్రం అనుసరించాలి.
0: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు ఫాలో ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ కట్టకడపడికి పంచభూతంలో నీ ఒక భూతం కావాలి.
0: అల్టిమేట్లీ యు హావ్ టు మర్జ్ ఇన్ ది ఎలిమెంట్స్.
1: అది ఏ నీ ఆరవ స్వరూపము.
0: దట్ ఈస్ ది సిక్స్త్ ఫామ్.
1: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదు కూడాను ఒక తెలియనటువంటి రూపములు.
0: ద ఫైవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ సిక్స్ విచ్ యు డు నాట్ సీ.
1: దీనికి మూమెంట్ పవర్ అనేటువంటిది నీ యొక్క ప్రజ్ఞానం.
0: ద పవర్, ద పల్సేటరీ యాక్టివిటీ విదిన్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది ఏ ప్రజ్ఞానం? బ్రహ్మ.
0: దాట్ ఈస్ ప్రజ్ఞాన.
1: అట్టి ప్రజ్ఞాన స్వరూపుడు నీవు.
0: యు ఆర్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ప్రజ్ఞాన.
1: నాకు నా లౌకికమైన జ్ఞానం కాదు.
0: ఇట్ నాట్ వరల్డ్
1: భౌతికమైన జ్ఞానం కాదు.
0: సెక్యులర్ నాలెడ్జ్
1: లేక డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కాదు.
0: నాట్ ది డిస్క్రిమినేషన్.
1: ఇవన్నీ కూడా నువ్వు ప్రాకృతికి సంబంధించినటువంటి
0: వరల్డ్లీ నాలెడ్జ్.
1: ఇవంతా బుకిష్ నాలెడ్జ్. ఇట్స్
0: ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: కానీ నీ యొక్క నిజమైనటువంటి నాలెడ్జ్ నీ ఎందే ఉంటున్నది.
0: ద ట్రూ నాలెడ్జ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: అది నీ పుట్టుకతో పాటు అందుతో నేను కలిసి వస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఫాలోస్ యూ రైట్ ఫ్రమ్ ద టైమ్
1: ఆఫ్ బర్త్. పుట్టిన తర్వాత వచ్చేటువంటిది కాదు. ఇది
0: ఇట్ నాట్ ద వన్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్.
1: ఎప్పుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుండి. అన్ని విధాలా నీకు దారిని చూపిస్తూ ఉంటుండాలి.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: ఇలాంటి ఒక సర్వత్రా ఉండేటువంటి ఒక దైవత్వాన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు?
0: Why is that you forget God who is present?
1: కనుకని ఈ కష్టములకు గురి అయిపోతున్నావు.
0: That's the reason why you face trouble.
1: ఈ భ్రమను నీవు పెంచుకుంటున్నావు.
0: You are deluded.
1: ఇది ఒక భ్రాంతిగా మెల్దేరుతుండాది.
0: You are carried away by illusion.
1: ఈ భ్రాంతియే ఒక పెద్ద మాయ.
0: And this illusion.
1: మాయ అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
0: This illusion is not something.
1: నా మాయ ఇతి మాయ అన్నారు. సా మాయ ఇతి మాయ.
0: సా మాయ ఇతి మాయ.
1: కాబట్టి ఇదంతా కూడా నువ్వు మాయే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: ఏది కూడా నువ్వు శాశ్వతమైనటువంటిది కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటి మేఘాలే.
0: దీస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: ద పాసింగ్ క్లౌడ్.
1: కనుకనే నీ యొక్క ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: యు హావ్ టు కీప్ ఇన్ యూ ద సెల్ఫ్ విచ్ ఇస్ పర్మనెంట్, ఎటర్నల్ అండ్ ట్రూత్.
1: అయితే ఈ భౌతికమైన శరీరం ఉండినంత వరకు నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించాలి.
0: యాజ్ వీ హ్యావ్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: ప్రతి పాదుకు కూడాను భూమిపై సంచరించేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ ట్రెడ్ ఆన్ ద గ్రౌండ్.
1: కానీ క్రింద ఉన్నటువంటిది పాదము.
0: The feet are on the lower side.
1: కానీ శిరస్సు చాలా ముఖ్యము.
0: The head is very important.
1: కిరీటాలంతా శిరస్సుకే ధరిస్తారు.
0: All the crowns are on the head.
1: ఇంత విలువైనటువంటి శిరస్సును ఎక్కడైనా తీసుకుని పోవాలంటే పాదము నడుచుకోపోతే ఈ యొక్క శిరస్సు కదలదు.
0: Such a head which is so superior cannot reach anywhere without the help of the feet.
1: అయితే ఇటువంటి శిరస్సును గుర్తించుకునే నిమిత్తమై భౌతికమైనటువంటి కొన్ని క్రియలు ఈ రకమైనటువంటి పూజలుగా నియమించారు.
0: To know the reality of the head, there are certain modes of worship of paduka or the feet.
1: ఈ పాదుకలు శిరస్సునంతా మోసేటువంటిది.
0: In fact, the feet bear the weight of the head.
1: ఈ చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయత అని.
0: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
1: ఈ యొక్క నేత్రములు చాలా ప్రధానమైనటువంటిది.
0: Eyes are important.
1: నేత్రములే లేకపోతే మనకు శాస్త్రమే అర్థం కాదు.
0: Without నేత్రాది eye you cannot go through the శాస్త్ర.
1: దృష్టి లేకపోతే సృష్టి మనం చూడలేము.
0: Without దృష్టి vision you cannot see the సృష్టి creation.
1: కనుకనే మనం ప్రతిదాని కూడా ఒక నిమిత్త మాత్రంగా ఉంచుకున్నాం.
0: We have to consider everything as
1: అంతేకాని ఇవన్నీ కూడా ప్రధానం కాదు.
0: They are not very important.
1: ఇవన్నీ కూడా ఫండమెంటల్ దీని కింద ఉండేటువంటివి.
0: They are all fundamental.
1: కానీ అన్నింటికీ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం ఆత్మతత్వమే. అదే ఆత్మ. అట్టి ఆత్మతత్వాన్ని మనం మర్చిపోయి
0: forgetting the principle of
1: భౌతికమైనటువంటి యొక్క అంగములంతా మనం ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ఆల్ ద వరల్డ్ ఆబ్జెక్ట్స్
1: మనం భ్రమిస్తున్నాము.
0: We are deluded.
1: అన్ని విధాలా మనం సంచరిస్తున్నాము.
0: We move about.
1: చింతిస్తున్నాము, విచారిస్తున్నాము. అన్నిటికీ మూల కారణము ఈ యొక్క మనస్తత్వమే.
0: And is the mind that is responsible.
1: మన భ్రమనే దీనికంతా మూల కారణము.
0: There are all our thoughts that are responsible.
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ మనకు చిక్కడు.
0: So long there is Brahma, the delusion, you cannot understand Brahma, the divine.
1: ఏనాడు భ్రమను మనం వదులుతామో ఆనాడే మనం భ్రమ మన చేతిలో ఉంటాడు.
0: The day Brahma, delusion is given up, you can have Brahma.
1: Brahma anaga vishalatvamto koodinatunti vaadu.
0: Brahma represents vastness.
1: Vishnu anaga vishalatvanni penchukuneetunti vaadu.
0: Vishnu was expansive.
1: Kaabatti daivatvamunaku eppudu kodunu vishalatvame kaani sankuchitamaina bhavam kaadu.
0: God represents the vastness.
1: Nee sankuchitamaina bhavam cheta neevu bhagavantuni sankuchitanga bhavinchavachchu.
0: Since you are narrow, you consider God also as narrow.
1: అది యద్ భావం తద్ భవతి. నీ యొక్క సంకుచితమైనటువంటి నీకు సంకుచితంగానే కనిపిస్తుంది.
0: As is your feeling, so is your visualization.
1: భగవంతునికి విశాలమైనటువంటి భావము.
0: God is broad.
1: అనంతమైనటువంటి సంకల్పము.
0: Infinite will.
1: దీన్ని అర్థం చేసుకోవటం ఎవరికి చేత కాదు.
0: It's not possible for anybody.
1: అర్థం చేసుకోవడానికి చేత కానప్పుడు అనర్థాలుగా పెంచుకుంటారు.
0: Because you cannot know the artha, the meaning, you face
1: ఈ అనర్థము లోపల యథార్థాన్ని మర్చిపోతారు.
0: The yadartha significance is forgotten.
1: పదార్థాన్ని విశ్వసిస్తారు.
0: అండ్ వి ఆల్సో ఫర్గెట్ ది పదార్థ.
1: కనుకనే ఈ పదార్థమునే మనము ఆధారం చేసుకున్నాం కానీ పదార్థమును ఆధారం చేసుకోలేదు.
0: వి గో బై ది పదార్థ ద మ్యాటర్ బట్ వి ఆర్ నాట్
1: ఆ పదార్థమే ఫండమెంటల్.
0: అండ్ దట్ ఈస్ ఫండమెంటల్.
1: ఇవంతా కూడా నువ్వు ప్రాకృతమైనటువంటి వస్తువులు.
0: ఆల్ అదర్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: ఈ ప్రాకృతమైనటువంటి వస్తువును నువ్వు ఆధారం చేసుకోవద్దు.
0: డోంట్ గో బై ది ఫిజికల్ ఆబ్జెక్ట్.
1: వాటిని మనసులో ఉంచుకో.
0: కీప్ దెమ్ ఇన్ యు ఎనీవే.
1: ఈ జగత్తును దీన్ని నాటకం ఆడాలి.
0: The world you have got to do with them.
1: నీ కర్తవ్య కర్మలు ఆచరించాలి.
0: You have to discharge your duty.
1: నీ బాధ్యతని వహించాలి.
0: You have to discharge your responsibility.
1: అంతవరకే దీనిని మనం విశ్వసించాలి.
0: Yes, you have to believe these things.
1: నిజంగా భగవంతుని విశ్వసిస్తే ఈ తుచ్చమైనటువంటి ఏమాత్రమే నీకు జ్ఞాపకం రావు.
0: When once you have faith in God, no other thought will get into you.
1: Anta panchabhutamule.
0: Everywhere you find five elements.
1: Ee panchabhutamuni yokka tattvanni mottamottu artham chesukunte daivattu manaku sulabhanga artham avutundi.
0: When once you understand the principle of five elements, you can also understand the principle
1: prema swarupulara
0: embodiments of love.
1: Ee panchabhutamulu kodanu
0: the five elements
1: manaviniki pradhanamainatundi pranamulu.
0: They are the life principles.
1: Ee pranamule lekundina
0: without this life
1: jeevitame ledu.
0: There's no life.
1: ఈ ఇందులో వాయువు అనేటువంటి ప్రాణము సర్వత్రా వ్యాపించేటువంటిది.
0: And this air is present everywhere.
1: In you, with you, above you, below you, around you.
0: It is in you, with you, above you, below you, around you.
1: నీ సర్వత్రా ఉంటుంది కూడా మన చుట్టూ కూడా ఉండేది అది.
0: And it's around you also.
1: కానీ మనకు కనిపించదు.
0: But yet you don't see.
1: మనకు చేతికి చిక్కదు.
0: You cannot catch hold.
1: చిక్కకుండా పోయినంత మాత్రం కనిపించకుండా పోయినంత మాత్రం లేదు అని మనం
0: విశ్వసిస్తాం.
1: కనిపించకపోయినంత మాత్రం లేక పట్టడానికి వీలు కానంత మాత్రం లేడు అని మాత్రం చెప్పకూడదు. తానే లేకపోతే నీవెలా ఉన్నావు.
0: Without air, how do you live?
1: అదే నీ శ్వాస.
0: That's your breath.
1: ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం.
0: So long there's breath in you, శివం.
1: ఈ శ్వాసనే పోతే శవం.
0: Without this breath, it is శవం, the dead body.
1: కాబట్టి ఈ శ్వాసనే మనకు శివం.
0: Therefore this శ్వాస,
1: ఈ శ్వాసనే ఈశ్వర స్వరూపం.
0: And this శ్వాస,
1: ఈ శ్వాసనే నిజమైన గాలి స్వరూపము.
0: And this శ్వాస is the air.
1: కనుకనే ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుడి యందు సంచరిస్తూ సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
1: కనుక
0: సో
1: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు.
0: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫార్మ్.
1: ఆ ఆకారములన్నీ కూడా మనం కల్పించుకున్నవి.
0: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్
1: నాలుగు చేతులు పెట్టుతారు
0: ఫోర్ హ్యాండ్స్
1: శంఖము చక్రము గదా పద్మము నాలుగు పెట్టారు
0: అండ్ వీ హావ్ గాట్ ఆల్ ది ఫోర్ ఇన్సిగ్నియా
1: భగవంతుడికి నాలుగు చేతులు పుట్టాయా
0: డు యు థింక్ గాడ్ హాస్ ఫోర్ హ్యాండ్స్
1: నాలుగు చేతులు పుట్టేసిస్తే ఏ ఎగ్జిబిషన్ లోనో పెట్టింది వచ్చును కదా
0: ఇఫ్ గాడ్ ఈస్ టు హావ్ ఫోర్ హ్యాండ్స్ హి కెన్ బి పుట్ ఇన్ ఎన్ ఎగ్జిబిషన్
1: కాదు కాదు భగవంతుడికి సర్వశక్తిమయుడు అని గుర్తింపజేయడానికి నాలుగు చేతులుగా పెట్టాడు ఒక చేతిలో శంఖము ఆ శంఖమే శబ్ద బ్రహ్మము ఇంకొక చేతిలో చక్రము ఆ చక్రమే కాలచక్రము కాబట్టి ఈ శబ్దము కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటుంది
0: The sound and the time are in the hands of God.
1: ఇంకొక చేతిలో గద గద అనగా బలము బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి
0: స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్
1: హృదయము పద్మము
0: లోటస్
1: కాబట్టి ఇది కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి ఇవన్నీ కూడా కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన ఆకారములను నిర్మించుకుంటూ
0: వచ్చాయి
1: కనుక ఈ ఆకారములు కాదు మానుష ఆకారమే శాశ్వతమైన ఆకారము
0: ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ
1: అటువంటి దైవం మానుష రూపేణ
0: గాడ్ ఇస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్
1: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో
0: దట్ విచ్ ఇస్ నోబ్లెస్
1: ఏది పవిత్రమైనటువంటిదో
0: విచ్ ఇస్ సెక్రెట్
1: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో ఇంకొక చేతిలో గద గద అనగా బలము బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి
0: స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్
1: హృదయము పద్మము
0: దట్ ది లోటస్ స్టాండ్స్ ఫర్

0: ఏది సర్వకమ్మలకు ఆధారమైనటువంటిదో, ఏది సర్వాధారమైనటువంటిదో, అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి. మనకిచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి. అప్పుడే నీవు మానవుడైపోతావు. మానవుడు అనగా ఏమిటి? మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
1: ది
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. ప్రాపర్ స్టడీ ఏమిటది? సంకల్పించుకునేటువంటి మనసు, చెప్పేటువంటి నాలుక, చేసేటువంటి చేతులు, ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్. ఏది సంకల్పించావో దాన్ని నీవు నోటితో పలుకు. ఏది నోటితో పలికావో దాన్ని నీవు చేతులతో చేయి. ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం. త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
1: The three attributes, the three forms of the divinity, the three.
0: Ah, hriyani bhagavantudiga attributes, adi ee nee daivattam.
1: That there lies the actual divinity.
0: Ilanti daivattvanni
1: such a divinity
0: mana ventane jantane intane kantane untukoni manu ekkadekkado tirugutunnam.
1: He is always with you, in you, every second, every moment, but you are in search of him.
0: ఈ విధంగా తిరగటం చాలా కాలం వ్యర్థము.
1: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
0: కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: కాలాయన మహాం.
1: గాడ్ ఇస్ టైం.
0: కాలకాలాయన మహాం.
1: ఇస్ మాస్టర్.
0: కాలదప్రమాయన మహాం. కాలాతీతాయన మహాం. కాల స్వరూపాయన మహాం. కాల నియమితాయన మహాం. అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైం. ట్రాన్సెండ్స్ టైం.
0: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్.
0: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
1: పరితపించటం?
0: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ నీ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని నీ విశ్వసించు. ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో
1: ప్రవేశించాలి.
0: హస్తం, భూషణం, దానం.
1: The hand has got the special jewel of charity.
0: ఇంతకంటే గొప్ప ధనం మనకేం కావాలి?
1: What else?
0: హస్తస్య భూషణం దానం.
1: And then the jewel.
0: దానం చేసేటువంటి హస్తమే నిజమైనటువంటి అలంకారం.
1: And the charity is the true decoration.
0: సత్యం కంఠస్య భూషణం.
1: And the truth is the decoration.
0: మన కంఠం ఉండేటువంటిది ఏమిటి? నెక్లెస్ వేసుకోవడానికి కాదు.
1: Necklace is not the true decoration.
0: సత్యస్య భూషణం. సత్యం చెప్పడానికే మన కంఠము.
1: And this is gifted only to utter truth.
0: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం.
1: With all these jewels we are born with them, but we want
0: ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మనం ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
1: Forgetting this God given bhushana, the jewelry, we are forgetting God, therefore we are subjecting ourselves to dushana or accusation.
0: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు.
1: దూషణంలో
0: మనం ఉండాలి.
1: అండ్ హ్యావ్ దిస్ భూషణ.
0: ఇదే మానవత్వం యొక్క అలంకారము.
1: దిస్ ఇస్ ద ట్రూ భూషణ.
0: పై ధరించినటువంటి యొక్క వేషములు కాదు.
1: ఇట్స్ నాట్ ద అపారల్ దట్ యు పుట్ ఆన్.
0: నేచురల్. ఇది
1: యూ షుడ్ హ్యావ్ నేచురల్.
0: దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
1: దట్ యూ షుడ్ గో బై దట్.
0: ప్రేమ స్వరూపులారా, మీ అందరి యందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
1: లవ్ ఇస్ కామన్ యూనిఫామ్.
0: ప్రేమకు మార్పే లేదు.
1: Love has no change.
0: కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణమవుతున్నారు?
1: With all this sacred love, let's continue. How is that you are?
0: ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌకికమైనటువంటి దీంట్లో పోయి నిందలకు పాల్పడుతున్నారు.
1: Love is put to selfish grounds, therefore you are criticized. Put to blame.
0: నిందలకు పాల్పడకూడదు.
1: Never submit yourself to blame.
0: పది మంది కూడా నువ్వు సై అనిపించుకునేటువంటి దానికి మనం రూపొందింప చేసుకోవాలి.
1: You should earn a good name. People should.
0: నీ దేహం అంతా సర్వం అద్భుతం గావించాలి.
1: And in fact, you have to sacrifice all your life.
0: దైవత్వంగా నీవు భావించాలి.
1: Consider yourself as divine.
0: నీ దైవాధారమైనటువంటి యొక్క దేహము.
1: And in fact, the body depends on God.
0: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
1: Why should we make our body unsacred?
0: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
1: Whatever you do, do good.
0: Don't do evil. See no evil.
1: See what is good.
0: Hear no evil.
1: Hear what is good.
0: Talk no evil.
1: Talk no evil.
0: Talk what is good.
1: Chetulu.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good.
0: This is the way to God. మనకిచ్చినటువంటి సర్వ అంగములు కూడా పవిత్రం గావించుకోవాలి.
1: All the limbs of our body should be made sacred.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగంతో నువ్వు పనిచేయాలి.
1: Be ready to sacrifice self.

0: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
1: బట్ ఇస్ నాట్ దట్ ఈజీ.
0: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఉంటుంది. ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థం కూడా ఉండాలి.
1: ఇట్స్ నీడెడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం
1: పెట్టుకోవాలి.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సముద్రంలో పోయి మనం చేరినాము.
1: యు ఆర్ నియర్ ది ఓషన్.
0: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
1: అండ్ యు డ్రౌన్ యువర్ సెల్ఫ్.
0: కానీ ఈ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని తించుకొని వస్తారు.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది కంటైనర్ సో విల్ బి ది అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ యు కలెక్ట్.
0: అంతేగాని మన కంటైనర్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
1: ది అమౌంట్ ఆఫ్ వాటర్ వుడ్ బి
0: ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
1: యూ వాంట్ దిస్ వాటర్ ఆఫ్ బ్లిస్ మోర్ అండ్ మోర్ హ్యావ్ బిగ్గర్ కంటైనర్.
0: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ లా.
0: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉండాలి కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
1: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఎక్స్పాన్షన్ లవ్ ఏ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
1: సచ్ లవ్ యూ షుడ్ ఫాలో.
0: ఈ లవ్ ను మనం పెంచుకొని పది మందికి పంచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
1: దేర్ లైస్ ద ట్రూ సాక్రిఫైస్ ఇన్ హ్యూమన్.
0: నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: నో అసోసియేషన్ నో అథారిటీ నో పవర్ వుడ్ కన్ఫర్ యూ మోర్
0: దాన్ మనం. అన్ని విధాలకు భగవంతునికి త్యాగం చేయాలి.
1: ఎవ్రీథింగ్ హస్ గాట్ టు బి సాక్రిఫైస్ టు.
0: అంతా భగవంతుండే.
1: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు.
0: మనం ఇచ్చేది ఏమి లేదు.
1: నథింగ్ ఆఫ్ యువర్ ఓన్.
0: కాబట్టి ఏ హృదయము నసికితవి ఈశ నాకు.
1: ఓ గాడ్ దట్ గాడ్ యువర్ గిఫ్ట్ దట్
0: మగిడి దానిని అర్పించు మహితమూర్తి.
1: ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ టు యూ.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ హామ్ ఐ టు గివ్ యూ.
0: అంజలిక్టింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
1: యాక్సెప్ట్ మై హంబుల్ సాల్యుటేషన్స్.
0: కనుకనే భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటిది ఇంతే.
1: దట్ ఇస్ ది ట్రూ.
0: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
1: దట్ హార్ట్ గాడ్ యు హావ్ గిఫ్టెడ్ మీ ఐ యామ్ గివింగ్ ఇట్ టు యు నౌ.
0: కానీ ఈనాటి మానవుడు ఈనాటి విద్యావంతుడు
1: ది మోడర్న్ మ్యాన్
0: ఈనాటి మేధావి
1: ది ఇంటెలెక్చువల్
0: అజ్ఞానంలో మునిగిపోతున్నాడు.
1: డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్
0: ఎంత చదువు చదివినప్పటికీ
1: దో ఇస్ ఆన్ ఎడ్యుకేషన్
0: హీన గుణములు మానలేడు.
1: హీ విల్ నెవర్ గివ్ అప్ మీ
0: నాట్. చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ మేక్ హిమ్ ఆర్గ్యుమెంటేటివ్.
0: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము.
1: వై డు యూ స్టడీ.
0: కేవలము ఒక పొట్టకూటి కోసమా.
1: ఇట్స్ ఓన్లీ టు ఈక్ అవుట్.
0: కాదు కాదు కాదు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి.
1: ఆఫ్టర్ ఆల్ హావింగ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు డై అల్టిమేట్లీ. స్టడీ.
0: ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ యు విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డౌట్స్.
0: వీడు నిజంగా మనిషే కాదు.
1: అండ్ హిస్ నాట్ హ్యూమన్.
0: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
1: ఎ మ్యాన్ విత్ డౌట్స్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ నో డౌట్.
0: ప్యూర్ హార్ట్.
1: ప్యూర్ హార్ట్.
0: పూర్ణ మనః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చితే.
1: యు షుడ్ హావ్ ప్యూర్ హార్ట్ దట్ విచ్ ఇస్ ఫుల్.
0: నీ హృదయం అనేటువంటిది పూర్ణంగా తయారు చేసుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ బి టోటల్ అండ్ ఫుల్.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
0: ఇంకా మానవత్వం లోపల కన్నులు నిచ్చాడు.
1: God has given his eyes.
0: కన్నులు నుంచి నేను ఎందుకు తెలుసా?
1: అన్ని
0: అన్ని చూటే చెందుక.
1: యు నో వై ఐస్ ఆర్ గివెన్? టు సీ ఎవరీథింగ్.
0: కాదు కాదు. దైవత్వాన్ని చూచేందుకు.
1: యూ షుడ్ సీ గాడ్.
0: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా నువ్వు కన్నులు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానం.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్. ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: వీడు ఏ జన్మంలోనూ గుడ్డివాడై ఉన్నాడు.
1: He must have been blind in the last life.
0: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడైపోతాడు.
1: Or in future he is going to be blind.
0: కనుకనే దైవం ముందు ఉండి కూడాను కన్నులు మూసుకోవటము ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
1: పని. Therefore it is not proper to close your eyes in front of God.
0: కన్నులు తెరిచి చూడు.
1: Open your eyes.
0: నీ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
1: ఆల్సో ఓపెన్ అప్
0: యూ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
1: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
0: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెచ్చుకుంటాయా?
1: క్లోజ్ యువర్ ఫిజికల్ ఐ. హౌ కెన్ యూ ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ?
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై టంగ్ ఇస్ గివెన్?
0: దీనికి రుచికరమైనటువంటి ముద్దను అందించుకుంటా.
1: ఇస్ ఇట్ మియర్లీ టు టేస్ట్ ఆల్ ద డెలికసీస్ అండ్ ప్రిపరేషన్?
0: కాదు కాదు కాదు కాదు. కైలాసవాసిని 106 పరిగేది నీకు.
1: టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
0: ఒక నామాన్ని నీవు పలుకు.
1: చాంట్ హిస్ నేమ్.
0: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
1: థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: పనులకు హితమైనటువంటి మాటలు మాట్లాడు.
1: అండ్ మేక్ అదర్స్ హ్యాపీ బై యువర్ వర్డ్స్.
0: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
1: స్పీకింగ్ ఫ్యాకల్టీ ఇస్ గివెన్.
0: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: యువర్ వర్డ్స్ షుడ్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
1: హర్ట్ ఎనీబడీ.
0: మృదుమధురమైన మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కానీ కొంతమంది మృదుమధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
1: Though it is said softly and sweetly,
0: అది వాళ్ళ కర్మ.
1: ఇట్ ఇస్ దేర్ ఫేట్.
0: కనుకనే నాట్ వెయిట్.
1: ఫేట్ ఫేట్
0: ఫేట్. కనుక వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు.
1: Let them listen or not.
0: కనుక మధురమైన మాటలు చెప్పాలి.
1: Therefore, speak in a pleasing way.
0: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
1: You should utter always divine.
0: ఆ పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుంది.
1: If it's not possible, at least maintain silence.
0: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
1: When you are silent, there will be no conflict.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
1: The words and the looks and actions must be offered to God.
0: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: We are so foolish in our activity because we are not understanding God and his nature.
0: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
1: The one who has realized God will never be foolish.
0: తానే దైవంగా ఉన్నాడు.
1: He himself is God.
0: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి. అప్పుడే పూర్ణ మానవుడు అయిపోతాడు. పూర్ణమైనటువంటి పని మనం చేయాలి. ఒకనొక సమయం లోపల ఇటీ లోపల వైలెన్స్ చేసేటువంటి మెదడు ఉండేటువంటి వాడు ఈ ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్స్ చేసేవాడు.
1: ఆంటోనీ యూస్ టు మేక్ వైలెన్స్.
0: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ పూర్తి చేయలేకపోతున్నాడు.
1: ఇట్ టేక్స్ వన్ ఇయర్ టైం టు మేక్ ఎ వయలిన్.
0: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
1: ఫ్రెండ్స్ కే
0: ఏమో బ్రదర్
1: బ్రదర్
0: ఒక సంవత్సరం ఒక వయలిన్ నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
1: ఇఫ్ యూ టేక్ వన్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్, హౌ కెన్ యూ క్యారీ అవుట్ యువర్ లివింగ్?
0: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలనా?
1: డు యూ రిక్వైర్ వన్ ఇయర్?
0: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
1: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: అప్పుడు ఆయన చెప్పాడు అంటోనీ.
1: దెన్ అంటోనీ సెడ్
0: బ్రదర్
1: బ్రదర్
0: నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
1: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్స్.
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ హోల్.
0: కాబట్టి నేను చేసే వైరన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
1: There should not be any other faults in that what I mean.
0: ఎవరు దీనిని తప్పు పట్టకూడదు.
1: Nobody should point out.
0: అంత పరిపూర్ణమైనటువంటి యొక్క వైలెన్ గా చేయాలి.
1: So I should make a perfect violin.
0: కనుకని ఆనాటి నుంచి నేటి వరకు ఆంటోనీ వైలెన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి కలిగింది.
1: Right from those days till now, Anthony violin is famous and popular.
0: అదే విధంగానే మనం ఏది చేసినా కానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: God is perfect in full.
0: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైన పూర్తిగా చేయాలి. అప్పుడే నీ యొక్క పనులు సార్థకం అవుతుంది. నేను చేసే పనులంతా కూడాను పనులకంతా కూడా నువ్వు హితంగా ఉంటుండాలి. అప్పుడే వారికి నేను సన్నిహితుడు అయిపోతాను. కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను. ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేట్టు చేయాలి. ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి. మనం చేసే పని ఎందుకు కూడాను విచక్షణ జ్ఞానంతో సరైనటువంటి అర్థం చేసుకుని మనం పని చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిమినేషన్.
0: మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెష్ వీరిస్తాడు.
1: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్.
0: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను, పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది.
1: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్.
0: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడాను అక్కడ తప్పు అయిపోతుంటాయి.
1: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్.
0: కానీ వాడు గోల్డ్ స్మిత్,
1: గోల్డ్ స్మిత్
0: ఇది లైఫ్ స్మిత్.
1: లైఫ్ స్మిత్
0: కాబట్టి అంత కరెక్ట్ గానే రావాలి. మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి. చేయించుకున్న వాడు తృప్తి పడాలి. చేసిన వారికి తృప్తి కలగాలి. అది నిజమైనటువంటి యొక్క తృప్తి. తృప్తి తృప్తి తృప్తి. ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు. కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా, ఈనాటి పిల్లలు మీరు, రేపటి దినం పెద్దవారు కావచ్చును, మీరే తల్లిదండ్రులు కావచ్చును. కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే.
0: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి.
1: యూ షుడ్ హావ్ సీక్రెట్ కాండక్ట్ ఫ్రమ్
0: పవిత్రమైనటువంటి ఒక చర్యలు కూడా మీరు పెంచుకోండి.
1: అండర్ టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారవుతారు.
1: దెన్ యు కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: దీనికంటే మించింది ఏమిటి? ఉపనిషత్తులో చెప్పారు మానవుడు చాలా ప్రధానుడు.
1: Man is most important.
0: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీల్లేదు.
1: మీరు
0: బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము.
1: You compare yourself with gold and
0: diamond. వజ్రాలకు బంగారుకు ఎవరు విలువ ఇస్తున్నారు?
1: Who is attaching value to the gold and diamond?
0: మనిషి ఇస్తున్నాడు.
1: Man attaches value.
0: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man the gold is valuable, so also the diamond.
0: మనిషి విలువ కడితేనే బంగారాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man gold is costly.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: కనుకనే మానికని మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
1: There's no other greater valuable కనుక
0: మీ విలువను మీరు పాడు చేసుకోకూడదు.
1: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ.
0: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు.
1: యూఆర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్.
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఫిష్ పోతుంది, నీళ్లలో తిరుగుతుంది.
1: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్.
0: ఆ నీళ్లలో ఉన్నటువంటి మురికంతా తినేసేస్తుంది.
1: క్లీన్స్ ది డర్ట్.
0: నీళ్లను పరిశుద్ధపరుస్తుంది.
1: అండ్
0: ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు?
1: సెల్ఫిష్ మ్యాన్
0: సమాజంలో ప్రవేశిస్తున్నాడు.
1: మూవ్స్ ఇన్ సొసైటీ.
0: పవిత్రంగా ఉన్నటువంటి యొక్క సమాజంను పాడు చేసి పెడుతున్నాడు.
1: హి ఆల్సో స్పాయిల్స్ ది సేక్రెడ్.
0: దేని వల్ల? సెల్ఫిష్ వల్ల.
1: వై? బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కనుక సెల్ఫిష్ ఉండాలి.
1: యూ క్యాన్ బి,
0: కానీ దానికి ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: షుడ్ బి అండర్ కంట్రోల్ లిమిట్.
0: ఇట్లా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు.
1: బట్ ఇఫ్ యువర్ సెల్ఫిష్ లిమిట్లెస్లీ, ఇట్స్ డేంజరస్.
0: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి.
1: యూ షుడ్ అండర్టేక్ సెల్ఫ్లెస్ యాక్షన్.
0: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి.
1: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్.
0: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ.
0: మనిషి మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి.
1: మ్యాన్ మనిషి సుప్రీం.
0: మనిషి
1: మనిషి
0: మా నీషి
1: మా నీషి.
0: తిప్పి పెడితే సినిమా.
1: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా.
0: మా నీషి సినిమా.
1: మా నీషి సినిమా.
0: సినిమా మనుషులు అయిపోతున్నారు.
1: సినిమా మనిషి.
0: కానీ నిజమైన మనుషులు కావాలి.
1: మానవ మానవ.
0: మా అనగా జ్ఞానము.
1: మాయా.
0: నా అనగా లేకుండా.
1: విదౌట్.
0: వా అంటే వర్తించడం.
1: అజ్ఞానం
0: లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
1: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ బి సచ్ మానవాస్ ఆర్ హ్యూమన్స్.
0: అప్పుడే మీరు చదువుకున్నందుకు సరైనటువంటి కీర్తి వస్తుంది.
1: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి, ప్రపంచానికి వెలువరిచి, ప్రపంచానికి మీరు దృశ్యంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: లెట్ యువర్ నేమ్ అండ్ కాండక్ట్ be demonstrated to the rest of the world.
0: ఈనాడు ప్రపంచం చాలా అయోమయ స్థితిలో ఉంటుంది.
1: The world is in a confused state today.
0: ఎక్కడ పోయినా అశాంతి.
1: Everywhere there is restlessness.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: There is misery.
0: ఎక్కడ చూసినా పాపమే.
1: There is sin.
0: ఎక్కడ చూసినా క్రూరమే.
1: There is wickedness.
0: ఇలాంటి పరిస్థితుల్లో మీరైనా బయలుదేరి దీన్ని శాంతిపరచాలి.
1: Under these circumstances you go everywhere and pacify the situation, calm down.
0: కనుకనే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
1: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
0: ఈ శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: నీ యందు ఉంటున్నది.
1: పీస్ ఇస్
0: విత్ యు. శాంతి స్వరూపుడు. యు
1: ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయటపోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
1: యువర్ పీస్ అంటు యువర్ సెల్ఫ్ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
0: దీనికంతా మూల కారణము స్వార్థమే.
1: Everywhere we find self.
0: స్వార్థాన్ని త్యజించు.
1: Sacrifice your
0: పదార్థాన్ని వరించు.
1: And then
0: పదార్థంలో చేరిపో.
1: Be spiritual and understand the reality.
0: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
1: And that is the secret of human life.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రండి.
1: And you also appreciate the sacred feelings and thoughts.
0: ఇందులో కొన్ని స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
1: We find people who are selfish.
0: ఎడ్యుకేషన్ పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: ఎర్లియర్ టైమ్స్ ఎడ్యుకేషన్ వాస్ సెల్ఫ్లెస్.
0: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: హెల్త్ కేర్ వాస్ సెల్ఫ్లెస్.
0: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
1: హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హావ్ బికమ్ బిజినెస్ సెల్ఫిష్ టుడే.
0: పది మందికి మంచిని బోధించాలి.
1: టీచ్ గుడ్ టు అదర్స్,
0: 10 మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
1: అండ్ సీ దట్ పీపుల్ విల్ బి హెల్దీ అరౌండ్ యూ.
0: కనుక ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని హాస్పిటల్ కట్టేస్తున్నారు.
1: హాస్పిటల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్ టు ఎర్న్ మోర్ అండ్ మోర్.
0: 10 కోట్ల ఆసుపత్రి రూపాయలు కట్టించేస్తే 100 కోట్ల వరకు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
1: ఇఫ్ ది హాస్పిటల్ ఇస్ బిల్ట్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ 10 crores, దే ఎక్స్పెక్ట్ 100 crores రిటర్న్.
0: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
1: ఇఫ్ ఎ స్కూల్ ఇస్ బిల్ట్ టుడే,
0: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
1: కిండర్ గార్డెన్ చై,
0: ఆ స్టేజ్కి పోయినప్పటికీ వాడికి 20-25 వేలు ఫీజు కట్టాలి.
1: టు గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్,
0: ఇలాంటి వాళ్ళు పాపం బీదవాడు ఏ గతి పడతారు.
1: They have to pay a very high amount.
0: ఇలాంటప్పుడు చదువుకంతా కూడా డబ్బు అయిపోయింది.
1: Therefore, education has become business.
0: హెల్త్ కంతా డబ్బు అయిపోయింది.
1: Money for health.
0: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికానికి కూడా డబ్బు అయిపోయింది.
1: Today, spirituality has become business.
0: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
1: Spirituality should be free.
0: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
1: And share the law.
0: కనుకని ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్లు మనం ప్రారంభించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బిజినెస్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్.
0: ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
0: దైవ పేరు కూడా పాడైపోతుంది.
1: యూఆర్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక
1: సో
0: ఎంతవరకు అంతవరకు ఖర్చులు అయినంత మనం తీసుకోవచ్చును.
1: ఎక్స్పెన్సెస్ కుడ్ బి మెట్ విత్.
0: అయితే నాకు చేసేటువంటి నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
1: యూ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ స్వామి. హి హావ్ నో ఎక్స్పెన్సెస్ అట్ ఆల్. హి విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి.
0: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
1: బట్ సమ్ పీపుల్ స్పెండ్ మనీ.
0: ఇక్కడికి రావడానికి, భోజనానికి, తినడానికి అంత ఖర్చులు పెడతారు.
1: దే కమ్ హియర్.
0: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
1: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
0: దీంట్లో మెంబర్షిప్ కొంత ఇంత వెల అని పెట్టకూడదు.
1: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్.
0: ఏమిటి మనకి మెంబర్షిప్? ఆధ్యాత్మంలో ప్రేమనే దీనికి మెంబర్షిప్.
1: వాట్ ఇస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఇస్ ది మెంబర్షిప్ ఫీ.
0: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్, హైయర్ దాన్ లవ్.
0: కనుకని ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
1: దేర్ఫోర్ షేర్ లవ్, రిసీవ్ లవ్.
0: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
1: బట్ ఇట్ ఇస్ బిజినెస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు చేసినట్టే.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ స్పాయిలింగ్, బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు గాడ్స్ నేమ్.
0: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ అస్ టు ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
1: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్
0: అందరికీ తెలుసు, ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
0: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్.
0: అంతా ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
0: హాస్పిటల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
1: హాస్పిటల్ ఇస్ ఆల్సో.
0: ఆపరేషన్ అంతా ఫ్రీ.
1: ఆపరేషన్
0: మందులంతా ఫ్రీ.
1: మెడిసిన్స్ ఫ్రీ.
0: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము.
1: ఎవ్రీథింగ్ ఫ్రీ.
0: నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
1: In fact, if your motive is good, everything will follow you easily.
0: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
1: If you have got the money as a motive, you will get a bad name.
0: మనీ వైపుని మనం పోకూడదు.
1: You should never go along.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక సంస్థల యందు
1: స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్
0: అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కలెక్ట్ మనీ.
0: ఆత్మకి ఎంత విలువ?
1: వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ ద సెల్ఫ్?
0: దీని విలువ ఇచ్చేవాడెవరు?
1: హూ కెన్ ఎస్టిమేట్?
0: కాబట్టి దీనికి విలువనే లేదు.
1: ఇట్ హస్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్
0: ఎస్టిమేట్. అప్రమేయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్
0: అప్రమాణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ మెజర్.
0: అలాంటి ప్రమాణమే దీనికి లేదు.
1: దట్ ఇమ్మెజరబుల్.
0: అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణం అవుతుంది.
1: And once we follow that path, the whole world will follow you.
0: ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపున తిరుగుతుంది.
1: The whole world will be spiritual.
0: అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది.
1: Then the peace will be established.
0: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతియే.
1: Today everywhere we find restlessness.
0: ఏ పేపర్ చూసినా గానీ భయంకరమైనటువంటి వార్తలే.
1: Every paper shows you all.
0: కనుకనే మనము భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి.
1: దట్ ఇస్ భారత్ బి వన్ ఆఫ్ పీస్.
0: మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్, ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్.
0: కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి,
1: మేక్ ఎవ్రీబడి పీస్ఫుల్,
0: మీరు కూడా శాంతిగా జీవించి,
1: యు లివ్ ఇన్ పీస్,
0: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి,
1: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్,
0: శాంతి జీవితాన్ని గడుపు.
1: అండ్ వి షుడ్ లీడ్
0: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు.
1: వి షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
0: ఆంటోనీ మాదిరి పరిపూర్ణమైనటువంటి వైలెన్స్ ఇయ్యాలి. మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటిగా
1: ఉండాలి.
0: కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైన కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన, ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది. అది నిజమైనటువంటి యొక్క జీవితము. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ చేతనే
1: త్రూ లవ్
0: మీ విద్యను కలిపి,
1: యూ స్పెండ్ యువర్ టైం
0: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి,
1: అండ్ యూ డూ యువర్ జాబ్
0: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి,
1: అండ్ ఆల్సో ఫేస్
0: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి,
1: అండ్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

సవతి రామన భక్త జనర జీవన జన ఏక రామ భక్త జనర జీవన జన

శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సన్మతనాథ సుబ్రహ్మణ్యం.

Thank you.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Bhagwan Sri Satya Sai Baba ne san 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurn pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 8 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
2: भूमिका। सुधा सदृश अपने इस प्रवचन में भगवान बाबा मानव जीवन के एक अत्यंत महत्वपूर्ण तत्व संभाषण अर्थात बातें करने को रेखांकित करते हैं। अधिकांश लोग इस संभाषण के महत्व से अनभिज्ञ रहते हैं, जिसका कारण जिह्वा की उपयोगिता पर ध्यान नहीं देना ही है। इसीलिए स्वामी हमारी दृष्टि को इस ओर आकर्षित करते हुए मानव जीवन में जिह्वा की उपयोगिता की विविध पद्धतियों और उसके प्रभाव का सोदाहरण विश्लेषण करते हैं। स्वामी का उपदेश है कि सभी लोगों को जिह्वा के नियंत्रण को एक साधना के रूप में स्वीकार कर शुद्ध हृदय से उसका आचरण कर लाभान्वित होना चाहिए। इतना ही नहीं, इस भवसागर से तरने के लिए नाम स्मरण को नाव और जिह्वा को पतवार बनाना चाहिए। जिह्वेन्द्रिय और भोजन के अन्योन्याश्रित संबंध को निरूपित करते हुए भगवान बाबा हमें उपदेश देते हैं कि मिताहार से ही मन वचन और कर्म सार्थक होते हैं। गीता में उपदेशित गंभीर एवं जटिल तथ्य को स्वामी अपने इस प्रवचन में हमारे लिए सरल और सुबोध बनाकर सप्रेम हमारा मार्गदर्शन करते हैं।
3: योगस्य प्रथमं द्वार वाग् निरोध जिह्वेन्द्रियम యొక్క నిగ్రహమునే యోగమునకు ప్రథమ ద్వారంగా పేర్కొన్నది గీత। జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం యోగ ద్వారంలో ప్రవేశించటం అసాధ్యమని శాసించినది గీత। ప్రాణికి అనేక ఇంద్రియములు ఉంటున్నవి, అయితే కొన్ని ఇంద్రియములు మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది।
4: యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధః। జిహ్వేంద్రియ కే నియంత్రణ కో హి యోగ కే ప్రథమ ద్వార కే రూప్ మే గీతా నే ప్రతిపాదిత్ కియా హై। గీతా కా ఆదేశ్ హై कि जिह्वेन्द्रिय के नियंत्रण के बिना दैवत्व को प्राप्त करना और योग द्वार में प्रवेश करना असंभव है। प्राणी के अनेक इंद्रिय हैं, परंतु कुछ इंद्रियों का सावधानी से सोच समझकर उपयोग करना चाहिए।
3: उदाहरण अग्नि, ये अग्नि जाग्रत का विनियोग मन को उपकारी होती, వీటిని అజాగ్రత్తగా ఉపయోగించినా ఇది మనకు అపకారం చేస్తుంది। ఒక కత్తి లేక విద్యుత్ శక్తి, ఈ రెండు ఉంటున్నవి, వీటిని తెలుసుకుని ఉపయోగించినా మనకు ఉపకారములుగా ఉంటాయి, వీటిని తెలియక ఉపయోగించినా ఇవి మనకు అపకారిగా మారుతుంది। అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం। కనుకనే తెలిసి మెలగవలను తెలివితోడ అని ఇంద్రియముల యొక్క శక్తిని అతి ప్రధానముగా బోధిస్తూ వచ్చింది వేదాంతం।
4: ఉదాహరణ కే లియే అగ్ని, సావధానీ సే ఇస్ అగ్ని కా ఉపయోగ్ కర్నే పర్ యహ బడా ఉపకారీ హై। ఇసీ కా ఉపయోగ్ असावधानी से करने पर यह हमारा अपकार करता है। एक तलवार और बिजली दोनों हैं। समझ के साथ इनका उपयोग करने पर ये उपकारी होते हैं और समझे बिना इनका उपयोग करने पर ये अपकारी होते हैं। अपकार या उपकार, भलाई या हानि के लिए हमारी सावधानी और असावधानी ही मूल कारण है। इसीलिए समझ बूझ कर व्यवहार करना है कहते हुए इंद्रियों की शक्ति के बारे में विशेषतः वेदांत ने उपदेश दिया है।
3: మానవుడికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటున్నది. అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటున్నది. ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం. కనుకనే ఈ జిహ్వను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పారు. ఏ యొక్క సాధకుడు ఈ జిహ్వను అదుపులో పెంచుకునునో అట్టి సాధకుని యొక్క హృదయము నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వమును మాత్రం పొందుతుందని కూడా బోధించింది.
4: ఇన్సాన్ కో ప్రాప్త ఇంద్రియో మే సే ప్రత్యేక ఇంద్రియ మే ఏక్ ఏక్ శక్తి విద్యమాన్ హై, లేకిన్ జిహ్వా దో శక్తియో కే సాథ్ యుక్త హై. ఏక్ బాతే కర్నా और दूसरा स्वाद चखना। इसीलिए गीता शास्त्रज्ञ ने कहा कि इस जिह्वा का उपयोग बड़ी सावधानी से करना चाहिए। यह उपदेश दिया गया है कि जो साधक इस जिह्वा को वश में करता है उसका हृदय निर्मल निश्चल निस्वार्थ होकर पर तत्व को प्राप्त करता है।
3: ఏకాదశి వ్రతమని ఒక్క ప్రద్దులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు. చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం, మౌనమును వహించటం, ఈ కారణముల చేత జిహ్వను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూచుకుంటూ వచ్చారు. ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణములతో ఏర్పడినటువంటివి. ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడాను చేకూరుస్తుంది.
4: ఇసీలియే సాధక్ చాతుర్మాస్య వ్రత్ ఏకాదశి వ్రత్ జైసే వ్రతో కా అనుసరణ కర్తే ఆయే హై. చాతుర్మాస్య కా అర్థ వర్షా కే మౌసమ్ మే గురు పూర్ణిమా సే 4 మహీనో తక్ భోజన్ పర్ నియంత్రణ రఖనా और मौन धारण करना है। उपवास व्रत का विधान भी इन्हीं कारणों से हुआ। यह दैहिक स्तर पर स्वास्थ्य और मानसिक स्तर पर आनंद प्रदान करता है।
3: अमित आहार साधकुनकु चाला प्रमादमनि कुडनु बोधिंचिंदि. अन्य विधमैनटुवंटि ओक रुचुलतो कूडिनटुवंटि आहारमु साधकुनि तमोगुणमलोकि कोनिपोतुंदि. तनकु रुचिकरमैनटुवंटि आहारमुनु भुजिंचुतू దైవతన్యతిని దైవతత్వమును అనుభవించటకు సాధ్యమవుతుందని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనపడలేదు. మొట్టమొదట జిహ్వను అదుపులో ఉంచుకోవాలి. జిహ్వను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడాను తమంత తామే అదుపులోకి వస్తాయి. కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వములు వారు గుర్తించుకోలేక జిహ్వను నిగ్రహించుకోలేకపోతున్నారు. పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిల్లులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు. అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక జిహ్వేంద్రియమును అరికట్టి అన్ని విధములైనటువంటి దీనికి కూడా అదుపులోకి వస్తాయి.
4: యహ భీ ఉపదేశ్ దియా గయా కే సాధక్ కే లియే అధిక్ ఆహార్ ఖతరా హై. सभी प्रकार के स्वादों से युक्त आहार साधक को तमोगुण में ले जाता है। अपने पसंदीदा स्वादों से युक्त भोजन का सेवन करते हुए दैव सान्निध्य और दैवत्व का अनुभव प्राप्त किया जा सकता है। ऐसा कहने मात्र से कोई प्रयोजन नहीं है। सबसे पहले जिह्वा को वश में रखना चाहिए। जिह्वा को वश में रखने पर अन्य सभी इंद्रिय अपने आप वश में आ जाते हैं। आज के साधक साधना मार्ग में सभी प्रकार की साधनाएं तो कर रहे हैं, परंतु इससे संबद्ध प्रधान मूलाधार और असली तत्व से अनभिज्ञ रहने के कारण जिह्वा को नियंत्रण में नहीं कर पा रहे हैं। पात्र का पूरा पानी रिस जाने के लिए 10 छेदों का होना आवश्यक नहीं है, 1 छेद होना ही काफी है। इसी प्रकार साधक को दशेंद्रियों को वश में करने की आवश्यकता नहीं है, एकमात्र जिह्वा को वश में करने पर सभी इंद्रिय वश में आ जाते हैं।
3: ఐశ్వేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు, కల్లోలములు, సందేహములు, అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది. మాటకు మించిన విలువలు మరొకటి లేదు. కనుక మాటను అదుపులో ఉంచుకోవటము, జిహ్వను అదుపులో ఉంచుకోవటము సాధకులకు ప్రధానమైనటువంటి యొక్క సాధన. జీవితములో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధమైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు. డబ్బు చెల్లించినదే అంగటిలో ఉన్నటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు. ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైనను త్యాగం చేయుటకు సంసిద్ధుడవుతుంటాడు.
4: जिह्वेंद्रिय को वश में न कर पाने के कारण ही मानव में अनेक प्रकार के आवेश, हलचल, शंकाएं, मानसिक चंचलता आदि बढ़ते जा रहे हैं। बात से बढ़कर मूल्यवान अन्य कुछ नहीं है, इसलिए बात को काबू में रखना, जिह्वा को वश में रखना साधक की प्रधान साधना है। जीवन में अल्प फल प्रदान करने वाले तत्वों के लिए ही मानव त्याग कर रहे हैं। बिना पैसे दिए दुकान की वस्तु हमारे हाथ में नहीं आ रही है। इस तरह मानव अल्प फल प्रदान करने वाली वस्तुओं के लिए अनेकों त्याग कर रहा है। अंततः अपने प्राणों को भी त्याग करने के लिए वह तैयार हो रहा है।
3: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇట్టి ఆత్మలాభములకు త్యాగం చేయటలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏమున్నది? ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది. బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోటీని అతని నుంచి మనకు కూరగాయలు వస్తున్నాయి. మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించటం లేదు. ఒకటి త్యాగం చేయటమనే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి. అదే విధముగానే సుగుణములు మానవుని యందు అభివృద్ధి కావాలన్నా దుర్గుణములను త్యాగం చేయాలి. అసమత్వమును త్యాగం చేసినప్పుడే సమత్వము మనలో అభివృద్ధి అవుతుంది. బుద్ధులను మనం త్యాగం చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి. అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి?
4: సబ్సే అధిక, సబ్కా ఆధార్, సబ్సే ఆనందదాయక ఆత్మలాభ హై. ఐసే ఆత్మలాభ కే లియే త్యాగ్ కర్నే మే హాని హీ క్యా హై? एक का त्याग करने पर ही हमें दूसरा प्राप्त होता है। बाजार में सब्जियां खरीदनी हैं तो हमसे पैसे जाने के बाद ही सब्जियां मिलती हैं। पैसों का त्याग किए बगैर हमें सब्जियां नहीं मिल रही हैं। एक का त्याग करने पर ही दूसरा हमें प्राप्त होता है। इसी प्रकार मानव में सद्गुणों का विकास होना है तो दुर्गुणों का त्याग करना है। असमानता का त्याग करने पर ही हमें समानता का विकास होगा। दुर्बुद्धि का त्याग करने पर ही हम में सुबुद्धि बढ़ेगी। अपने दुर्बुद्धि, दुष्ट विचारों एवं दुर्गुणों का त्याग किए बगैर सद्बुद्धि, सद्विचार और सद्गुण कैसे हमारी आदत बन पाएंगे?
3: దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత, దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది కరతలామలకమవుతుంది. దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు. ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్బంధన మాత్రమే కాదు, హృదయ సంబంధమైనటువంటి తలంపులు కూడా మనలో ఆవిర్భవించరాదు. కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారము అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువ కోరినటువంటి పదార్థములంతా కూడా మనం దానికి అందించరాదు.
4: ఇసిలియే జయదేవ్ నే జివ్వే రసజ్ఞే కహా, రసయుక్త జివ్వా కో సహీ ఢంగ్ సే వశ్ మే రఖతే హువే సీమిత్ శబ్దో ఔర్ మితాహార్ సే ఉసే సంతుష్ట రఖనే పర్ హమారే లియే ఆనంద సహజ హో జాయేగా. ఇసీ కో మౌన్ భీ కహా గయా హై. మౌన్ కా అర్థ మాత్ర వాగ్బంధన్ హీ నహీ హై, బల్కి హృదయ మే విచార్ భీ ఉత్పన్న నహీ హోనే చాహియే. అతః హృదయ మే విచారో కే ఉత్పన్న న హోనే కే లియే హమే ఆహార్ కో భీ వశ్ మే రఖనా చాహియే. జివ్వా జో కుచ్ మాంగ్తీ హై ఉసే ఉస్కో దేనా నహీ చాహియే.
3: ఇక్కడే ఆత్మ అనాత్మ నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు. నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం. ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి. నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడాను మనం చేయాలి. ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడాను చెలింప చేయకుండా ఉంటాయి. అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకుని దీనికి రుచియే ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించటం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
4: ఆత్మ అనాత్మ నిత్య అనిత్య జైసే విషయం కా విశ్లేషణ కర్ వివేక్ శక్తి కో బఢానా చాహియే. ఇసే హీ బుద్ధి యోగ్ కహా గయా హై. నిత్యానిత్య కే విశ్లేషణ శక్తి సే యుక్త వివేక్ హీ బుద్ధి యోగ్ హై. హమే విచార్ కర్నా చాహియే కి ఆహార్ సాత్విక్ హై, రాజసిక్ హై అథవా తామసిక్ హై. యహ భీ విచార్ కర్నా చాహియే కి జో ఆహార్ లే రహే హై వహ మిత్ ఔర్ హితకారీ హై యా నహీ. జబ్ జాన్ కర్ విచార్ కర్ ఆహార్ కో ఖాయేంగే తబ్ ఆలోచనా ఔర్ ప్రశంసా సే సంబంధిత్ ప్రభావ్ మానవ్ కో విచలిత్ నహీ కర్ పాయేంగే. ఐసా న కర్కే కేవల్ భూఖ్ మిటానే కో హీ లక్ష్య మాన్ కర్ ఇస్కే లియే స్వాద్ కో హీ ఆధార్ బనాకర్ ఖానే కే కారణ్ హీ రాగ్ ఔర్ ద్వేష్ కో వశ్ మే నహీ కర్ పా రహే హై.
3: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కృంగిపోతున్నాం. నిండు మనిషి కాలు మనిషిగా రూపొందిపోతున్నాడు. ప్రపంచమే అతనికి శూన్యంగా కనిపిస్తుంది. విచారవంతుడై తల వంచుకుంటాడు. జీవితమే వ్యర్థమని భావిస్తాడు. కారణమేమి? ఈ బలహీనత కంటే కారణము ఈ ఆహారమే. ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగిడిదిరా? దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు. ఇంకా అతన్ని పట్టడానికి పగ్గములు కూడాను చాలా. ఇలాంటి పొగట్లకు పొంగిపోవటము, దూషించుటకు కుంగిపోవటము, ఈ పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని అనుభవింపచేసే నిమిత్తమై ఈ ఆహార నియమమును అతి జాగ్రత్తగా అందిస్తూ వచ్చింది గీత.
4: జో కోయి హమారా పరిహాస్ కర్తా హై యా ఆలోచనా కర్తా హై అథవా నిందా కర్తా హై तो हम क्षण भर में टूट से जाते हैं. पूरा मनुष्य एक चौथाई में घट सा जाता है. संसार उसके लिए सूना सूना सा प्रतीत होता है. निराशा से सर झुका लेता है. जीवन ही व्यर्थ प्रतीत होने लगता है. कारण क्या है? इस कमजोरी का कारण आहार ही है. यदि कोई वर्णन करता है या प्रशंसा करता है तो मानव फूला नहीं समाता है. उसे संयमित कर पाना भी असाध्य हो जाता है. ऐसी प्रशंसाओं से फूला न समाना और निंदा से निराश हो जाना सही नहीं है। इस फूले न समाने और निराशा से परे समत्व की स्थिति का अनुभव प्राप्त करने के लिए गीता ने आहार के विषय में सावधान रहने का उपदेश दिया।
3: कलुकने पात्र शुद्धि, पाक शुद्धि, पदार्थ शुद्धि, ఈ మూడు శుద్ధులు లేకుండా ఆహారం భుజించరాదు అని శాసించింది. పాత్ర శుద్ధి, మనం వండేటువంటి పాత్ర పరిశుద్ధంగా ఉంటుండాలి. పదార్థ శుద్ధి అనగా ఈ పదార్థము అన్యాయంతో ఆర్జించినటువంటిదా, న్యాయంతో ఆర్జించినటువంటిదా, మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగ నుంచి తెచ్చుకున్నటువంటి ఆహారమా, ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి. అన్యాయార్జిత పదార్థము ఇది కేవలము అనారోగ్యాన్ని కలిగించటమే కాకుండా దుర్బుద్ధులను కూడా పెంచుతుంది. ఒక పాక శుద్ధి చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
4: यह भी आदेश दिया गया कि पात्र की शुद्धता, पाक की शुद्धता एवं पदार्थ की शुद्धता, इन तीनों के बगैर आहार का सेवन नहीं करना चाहिए। पात्र शुद्धि अर्थात हम जिस बर्तन में पकाते हैं वह शुद्ध होना चाहिए। पदार्थ शुद्धि अर्थात हमें विचारना चाहिए कि यह पदार्थ ईमानदारी से कमाया हुआ है या बेईमानी से, मेहनत से कमाया हुआ है या चोरी करके लाया हुआ है, दूसरों को कष्ट दिए बगैर कमाया हुआ है या लोगों द्वारा सानंद हृदयों से दिया हुआ है। अन्याय से कमाया हुआ पदार्थ अस्वस्थता का कारण ही नहीं बनता बल्कि वह दुर्बुद्धि को भी बढ़ावा देता है। पाक शुद्धि अर्थात यह भी विचारना चाहिए कि पकाने वालों के हृदय में किस प्रकार की भावनाएं हैं और वे किस प्रकार के विचारों के साथ पका रहे हैं।
3: ये మూడింటిలో పాత్ర శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది, కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు. చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు. అంగడి నుంచి తెచ్చినటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో కొన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అది మనకు తెలియదు. కనుకని పాకం అయిన తరువాత మనం భుజించిన పూర్వము బ్రహ్మార్పణం, బ్రహ్మ హవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మరాహుతం, బ్రహ్మయువతి అనే గంతవ్యం, బ్రహ్మధర్మ సమాధిన అని పరమాత్మకు అర్పితము గావించి మనం భుజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి. ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం భుజించుట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
4: ఇన్ తీనో మే సే పాత్ర శుద్ధి హీ హమారే అధీన్ మే హై, బాకీ దోనో పదార్థ శుద్ధి ఔర్ పాక్ శుద్ధి హమారే అధీన్ మే నహీ హై. పకానే వాలే కిస్ భావనా కే సాథ్ పకాతే హై యహ్ కోయి నహీ జాన్ సక్తా హై. दुकान से लाई गई अथवा बाजार से लाई गई सब्जियां लाने वाला कहीं चोरी करके लाया है या अपने बगीचे से लाया है या किसी को धोखा देकर लाया है यह हमें पता नहीं चलता है। इसीलिए पकाना समाप्त होने पर खाने से पहले ब्रह्मार्पणम ब्रह्म हविह ब्रह्मोग्नौ ब्रह्मणाहुतम ब्रह्मेव तेन गंतव्यम ब्रह्म कर्म समाधिना, इस प्रकार परमात्मा को समर्पित करके खाने पर ये तीनों शुद्धियां उसमें शामिल हो जाती हैं। इसी कारण से ऐसी प्रार्थना करने को कहा गया है। ये नहीं कि खाने से पहले शास्त्र सम्मत रूप में प्रार्थना करना अनिवार्य है।
3: प्रार्थना చేయుటకు పూర్వము ఇది ఒక ఆహారంగా ఉంటుంటది. ప్రార్థన చేసిన తర్వాత ఇది ప్రసాదంగా మారిపోతుంది. ఈ ప్రసాదములకు ఎట్టి దోషం కూడా ఉండదు. పాక దోషము, పదార్థ దోషము, ఇంకా పాత్ర దోషము, మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది. కనుకనే గీతలో ప్రధానముగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని, జిడ్డును అరికట్టుకోవటము ప్రధానమైనటువంటి సాధనని కూడాను ప్రబోధించింది. ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది.
4: ప్రార్థనా కర్నేసే పూర్వ యహ ఆహార హై ఔర్ ప్రార్థనా కర్నేకే బాద్ యహ ప్రసాద్ హో జాతా హై. ఐసే ప్రసాద్ మే కోయి దోష్ నహీ హోతా హై. పాక్ దోష్, పదార్థ దోష్ ఔర్ పాత్ర దోష్, ఇన్ తీనో కా పరిహార్ యహ ప్రార్థనా కర్ దేతీ హై. ఇసిలియే గీతా మే ఉపదేశ్ దియా గయా హై కి ఆహార్ కా మిత్ ఔర్ సాత్విక్ హోనా తథా జిహ్వా కో నియంత్రణ మే రఖనా ప్రధాన సాధనా హై. ఆహార్ కే సందర్భ మే హమే యహ సహీ దీఖ్ పడతా హై.
3: కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట. ఈ మాట చేత మనస్సుని మార్పు చేస్తుంది, మనసుని ముక్కలు చేస్తుంది, హృదయాన్ని బ్రద్దం చేస్తుంది, ప్రాణాన్ని అందిస్తుంది, జీవాన్ని పోషిస్తుంది, కళ్యాణాన్ని చేరుస్తుంది. ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి. మాటల చేత ఎంతైనా కూడాను హృదయము మారుటకు అవకాశం ఉంటుండాలి. మానసిక పరివర్తన అంతా కూడా మాటలతో కూడి ఉంటుండాలి. కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు. మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది? దీనికి ఎట్టి పరిశోధనములు కావాలి. పరిశోధన లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా. మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు. ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే. ఇది వినిపించేటువంటిదంతా కూడా ఒక ఇంద్రియముల ద్వారానే. ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
4: దూసరీ శక్తి బాత్ హై. బాతో మే మన్ కో బదల్ డాల్నే కి శక్తి హై. మన్ కో టుకడే కర్ డాల్తీ హై, హృదయ కో తోడ్ డాల్తీ హై, ప్రాణ ప్రదాన్ కర్తీ హై, జీవ కా పోషణ కర్తీ హై, గంతవ్య తక్ పహుంచాతీ హై. ఐసే పరస్పర విరోధీ శబ్దో సే హీ పరస్పర విరోధీ ఫల్ ప్రాప్త హో రహే హై. ఇన్ బాతో సే హృదయ పరివర్తన హోనే కి పూరీ సంభావనా హై. పూరా మానసిక పరివర్తన ఇన్ బాతో సే హీ యుక్త హై. పరంతు కై వైజ్ఞానిక్ ఇస్ పర్ విశ్వాస్ నహీ కర్తే హై. बातों से मन को कैसे परिवर्तित किया जा सकता है? बिना किसी अनुसंधान के पदार्थ की शक्ति को निरूपित करना असंभव है ना? मानसिक परिवर्तन आंखों को दीख पड़ने वाला नहीं है, यह केवल सुनाई पड़ता है. जो कुछ सुनाई पड़ता है वह एक इंद्रिय के माध्यम से ही. कुछ लोग विवाद करते हैं कि बातों से मन नहीं बदलता है.
3: वो कानों का गुरु అనేక మంది విద్యార్థులను చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ సలుపుతూ వచ్చాడు. ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు. ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి హెడ్ఏక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది. సార్, చిన్నపిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకంలో ఉంచుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని, అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు. ఈ చిన్నపిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు. అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటము అత్యవసరమన్నాడు. ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు. మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
4: ఏక గురు కుచ శిష్యో కో ఇకట్ఠా కర్ ఉన్హే వేదాంత సంబంధీ విషయం కా ఉపదేశ్ దే రహా థా. శిక్షా విభాగ్ కా సచివ్ జో ఏక్ ఐఏఎస్ అఫసర్ థా వహా ఆ పహుంచా. యహ గురు ఉన్ శిష్యో కో ఘంటో సే పఢా రహా థా. इस आईएएस अफसर को सरदर्द होने लगा. उसने कहा, सर, छोटे बच्चों को इतने प्रकार से इतनी देर तक पढ़ाने से क्या फायदा? कुछ वाक्यों को सीखकर उन्हें याद रखकर उनका आचरण करना संभव है. इस तरह व्यर्थ की बातों से उन्हें कष्ट देना और शारीरिक श्रम देना ठीक नहीं है। छोटे बच्चों को ये वेदांत की बातें समझ में नहीं आएंगी। तब गुरु ने कहा, सरकार, इस कच्ची उम्र में ही इन बच्चों के मन पवित्र भावनाओं, निर्मल निस्वार्थ विचारों से परिवर्तित करना अनिवार्य है। आईएएस अफसर ने कहा, इन बातों में मेरा विश्वास नहीं है। बातों से मन कैसे परिवर्तित होगा? ऐसा परिवर्तित होना संभव नहीं है।
3: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చెప్పాడు. కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్కు అర్థం కాలేదు. అతినిత్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది, అనుమానాలు అధికం గావిస్తుంది, తెలివితేటలను పెంచుతుంది కానీ గుణం నచ్చించుతుంది. చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు. ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరైనట్టుగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు. ఈ విద్యార్థులలో చిన్న వాణిని లేపాడు. బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏఎఫ్సర్ను గొంతు బట్టి బయటకు నెట్టు అన్నాడు. ఈ మాట వినేటప్పటికి ఐఏ ఆఫీసర్ మండిపోయాడు. పట్టలేని కోపం ముట్టిపడింది. ఏ నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడు నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు. అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది. మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి? మాటే కదా. కనుక ఈ మాట ఇన్ని విధములుగా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనటువంటిది అన్నాడు. అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత
4: गुरु ने अनेक उदाहरण देकर अफसर को समझाने का प्रयत्न किया, परंतु इस आईएएस अफसर को समझ में नहीं आया। अतिविद्या कुछ हद तक मति को हानि पहुंचाती है, शंकाएं उत्पन्न करती है, बुद्धिमत्ता को बढ़ाती है, गुण को विनष्ट करती है। अध्यापक बहुत देर तक समझाता रहा। अंततः गुरु ने उसे क्रिया रूप में समझाने का निश्चय किया। कक्षा में एक छोटे से बालक को बुलाया और कहा, रे बालक, इस आईएएस अफसर की गर्दन पकड़कर इसे बाहर करो। यह बात सुनते ही अफसर आग बबूला हो गया। आग उगलते हुए और जोर से चीखते हुए बोला, जानते हो मैं कौन हूं? मैं बड़ा अफसर हूं। इस तरह एक छोटे बच्चे से मुझे गर्दन पकड़वाकर बाहर करोगे? इतने घमंडी हो, इतना अहंकार है। तब मुस्कुराते हुए गुरु ने कहा, सर, न मैंने आपको मारा है न काटा है, एक बात ने ही आपके मन को इतना बदल दिया। आपके इतने क्रोधित होने का कारण क्या है? बात ही है ना। अतः इतने प्रकार से हृदय में परिवर्तन लाने की शक्ति बात में ही है। इस प्रकार व्यक्तिगत अनुभव होने के कारण वह अफसर धीरे से बाहर चला गया।
3: माता नदी महाशक्तिवंत प्रपंच कालचिवे माट धृतराष्ट्रुड़ अनेक विधमू वा दी विंट विदुड़ चारा बाधपड़ू वा సూటైనటువంటి కత్తిరితే చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది, కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు. ఇనువునైనా కూడా నువ్వు ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు, మనసు విరిగి నేను మరి పెట్టగలరా? కనుక మనసును విరిగించడానికి కానీ, మనసును అరికించడానికి కానీ, అతికించడానికి కానీ మాటనే కారణం.
4: బాత్ అత్యంత శక్తిశాలి హే, పూరే సంసార్ కో జలా సక్తి హే. धृतराष्ट्र की बातें सुनकर विदुर बहुत दुखी हुआ। उसने कहा, धार धार तलवार से पेड़ को काटने पर वह फिर से बौरा सकता है, परंतु बातों से टूटा हुआ मन कभी नहीं जुड़ पाएगा। टूटे लोहे को लुहार जोड़ सकेगा सौ सौ बार, मन टूटे तो नहीं जुड़ेगा। मन के टूटने और जुड़ने का कारण बातें ही हैं।
3: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీనిని ఉపయోగపెట్టాలి. కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా. కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది, డాక్టర్కి పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మాన్పించుకోవచ్చు. కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించింది. ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు ఎవరూ జగత్తులో లేరు. కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడాను ఉపయోగించరాదు. ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది. కనుక నీ మంచి మాటలను ఉపయోగించుకో.
4: ఇస్లియే బాతో కా ఉపయోగ్ దుఃఖ్ దేనే వాలా, దూసరో కో కష్ట దేనే వాలా నహీ హోనా చాహియే. పైర్ ఫిసల్నే పర్ కష్ట నహీ, పర్ జీభ ఫిసల్నే పర్ నరక్ హీ. పైర్ ఫిసల్ కర్ గిరేంగే తో చోట్ దిఖాయి పడేగీ. డాక్టర్ కే పాస్ జాకర్ పట్టీ బంధవాకర్ ఠీక్ కియా జా సక్తా హై, పరంతు బాత్ సే మన్ కో లగీ చోట్ నహీ దిఖాయి పడతీ హై. ఇస్ చోట్ కో ఠీక్ కర్నే వాలా డాక్టర్ ఇస్ సంసార్ మే కోయీ నహీ హై. ఇస్లియే దూసరో కో కష్ట దేనే వాలీ బాతే హమే కదాపి నహీ కర్నీ చాహియే. కభీ నా కభీ కిసీ నా కిసీ దిన్ హమారీ బాత్ హీ బ్రహ్మాస్త్ర కే సమాన్ పలట్ కర్ వార్ కరేగీ. ఇస్లియే అచ్చీ బాతో కా హీ ఉపయోగ్ కరో.
3: ప్రసజ్ఞే మత్ప్రియత్వం సత్యం హితం త్వాం పరమమోదామి ఆవర్ణయే దామదరాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. దేవుడు చెప్పాడు, ఓ నాలుక రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరము గోవింద దామోదర మాధవం అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు. శాస్త్రహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం? నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి. ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి. లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిహ్వకు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది, వెనుకకు నెట్టి వేస్తుంది. మంచి కానీ చెడ్డ కానీ నాలుక ఏమాత్రం కూడా అనుభవించదు. గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
4: జిహ్వే రసగ్గే మధుర ప్రియే త్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణ ఏత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఇస్ ప్రకార్ జయదేవ్ నే కహా, ఉస్నే కహా, ఓ జివ్హా రస్ కో పహచాన్నే వాలీ జివ్హా, సత్య జాననే వాలీ జివ్హా, పవిత్ర జివ్హా, త్యాగ స్వరూపా జివ్హా, మాన్ మర్యాదా కి రక్షా కర్నే వాలీ జివ్హా, తుమ్ నిరంతర్ గోవింద దామోదర మాధవ జేసే నామో కా స్మరణ కర్తీ రహో. हम इस जिह्वा को स्वार्थ रहित और त्याग स्वरूपा कैसे कह सकते हैं? अपने दैनंदिन जीवन में यह हमें अच्छी तरह से दिखाई पड़ता है. किसी मीठे पदार्थ को जिह्वा पर रखने पर वाह यह कितना मीठा है ऐसा विचार कर स्वयं उसका उपभोग न करके वह उसे जठर अर्थात पेट में पहुंचाती है. यदि वह पदार्थ मीठा न होकर और कोई विरुद्ध स्वाद का होने पर उसे बाहर कर देती है. अच्छा हो या बुरा जिह्वा किसी का अनुभव प्राप्त नहीं करती है, मान मर्यादा के साथ जीवन बिताती है यह जिह्वा.
3: ఎంత కాలమో మన జీవిత పర్యంతం కూడాను నాలుగు అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుందా? నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకు ఏమైనా వస్తుందా? రావడానికి ఏమాత్రం అంగీకరించదు. ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా

0: తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను మెరుగుతూ వచ్చింది.
1: జీవన్ భర్ జిహ్వా అనేక కామ్ కర్తీ హై, పరంతు క్యా ఏక్ బార్ భీ వహ్ దహలీజ్ పార్ కర్కే ఘర్ కే బాహర్ ఆతీ హై? చాహే కితనీ హీ బాతే క్యో నా కరే, పరంతు వహ్ భీతర్ హీ రహతీ హై. క్యా కభీ బాహర్ ఆతీ హై? బాహర్ ఆనే కో వహ్ స్వీకార్ నహీ కర్తీ హై, బడే సంయమ్ సే రహతీ హై. చాహే కితనే హీ కష్ట్, కితనే హీ దుఃఖ్, కితనీ హీ బాధాయే ఆయే, పరంతు వహ్ సబ్ కుచ్ సహన్ కర్ అప్నే జీవన్ కో బచాతీ ఆతీ హై. కితనే హీ దుష్టో కే మధ్య క్యో నా రహే, పరంతు వహ్ ఉన్సే కోయి సంబంధ నా రఖతే హువే బడీ సావధానీ సే రహతీ హై. జిహ్వా కే చారో ఓర్ తల్వార్ జేసే 32 దాంత హై, కిసీ భీ క్షణ కోయి భూల్ హుయి తో వే ఇసే కాట్ డాలెంగే. ఐసే దుష్టో కే మధ్య రహతీ హుయి భీ జిహ్వా కిసీ ఖతరే మే పడే బినా బడీ సావధానీ సే రహతీ హై.
0: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశమును భావిస్తూ వస్తుంది. నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడాను కలహించక, వారి దారికి పడక, నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది. కానీ ఈనాటి మన పరిస్థితి, దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం. మన సత్గుణములను, మన సద్భావములను, సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం. కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జీవితం మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చింది. నేను అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి, ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటారు. అధిక మాటల చేత మనకు జ్ఞాపశక్తి క్షీణిస్తుండాలి, బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి, అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి. అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
1: ఇసీలియే యహ జిహ్వా మానవ్ కో కై ఉపదేశ్ దేతీ హై. వహ్ ఉపదేశ్ దేతీ హై కి వత్స్, తుమ్ కితనే హీ దుష్టో కే మధ్య క్యో నా రహో, పరంతు ఉన్సే లడే ఝగడే బినా బచ్తే హువే ప్రశంసిత్ హోతే చలే జావ్. పరంతు ఆజ్ కి స్థితి అలగ్ హై, దుష్టో కే మధ్య పహుంచే తో హమ్ భీ దుష్ట బన్తే జా రహే హై. ఏక్ క్షణ మే అప్నే సద్గుణో, సద్భావనాఓ ఔర్ సద్వ్యవహార్ సే ఛూట్తే జా రహే హై. అతః ఐసీ స్థితి సే ప్రభావిత్ న హోనే కే లియే జిహ్వా కో వశ్ మే రఖనే కా ఉపదేశ్ గీతా దేతీ హై. ఇసీలియే మే బచ్చో కో అనేక్ బార్ సమ్జాతే హువే బతాతా రహతా హూం, వత్స్ అధిక్ బాతే మత్ కరో, క్యోంకి ఇస్సే హమారీ ఆత్మశక్తి, దివ్య శక్తి వినష్ట్ హో జాయేంగీ, స్మరణ శక్తి కమజోర్ పడ్ జాయేగీ, నసో కి దుర్బలతా ఆ జాయేగీ, బహుత్ జల్దీ బుఢాపా భీ ఆ జాయేగా, ఇతనా హీ నహీ బదనామ్ భీ హోనా పడేగా.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి. ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాలి, భక్తి గీతములు పాడుతూ ఉండాలని. ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుండాలి, ఖర్చు అవుతుందాదా లేదా? అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది, మన బుద్ధి స్విచ్ వంటిది, మన మనసు అనేటువంటి ఆలోచనతో కూడినటువంటి పాటల వంటిది. ఈ పాటలు మాటలతో బయటపడుతున్నాయి. ఈ పాటల చేత, మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది. మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ రేడియోను వాల్యూమ్ తప్పు చేశాడు కానీ ఆన్లోనే ఉంటుండాలి, మాట్లాడుతున్నాడు. మనలో ఉండేటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి. అసలు వృద్ధాప్యం రావడానికి ఇదే మూల కారణం. మాటలు మాటలు మాటలు మానవుని యొక్క దివ్యత్వమైనటువంటి మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి, కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు.
1: ఏక్ ఛోటా సా ఉదాహరణ్, ఏక్ రేడియో హై, హమ్నే ఉసే చాలూ కియా, వహ్ భక్తి గీత్ గా రహా హై. ఏక్ ఘంటా ఉస్కా ఉపయోగ్ కర్నే పర్ బిజ్లీ కే కితనే యూనిట్ ఖర్చ్ హోంగే? ఖర్చ్ హో రహా హై కి నహీ? ఇసీ ప్రకార్ హమారీ దేహ్ ఏక్ రేడియో కే సమాన్ హై, హమారీ బుద్ధి స్విచ్ కే సమాన్ హై,

0: विचारों से युक्त मन गीत के समान है। ये गीत बातों के माध्यम द्वारा व्यक्त हो रहे हैं। इन गीतों से, बातों से हमारी आत्मशक्ति अधिकतर व्यर्थ होती जा रही है। आज मानव प्रातः जागने से लेकर रात को सोने तक बातें करने को कोई न हो तो अपने आप में ही बतियाता रहता है। वॉल्यूम तो कम किया है परंतु रेडियो चालू है, बातें करता ही रहा है, एनर्जी खर्च होती ही रही है। बुढ़ापा आने का प्रमुख कारण यही है, बातें बातें और बातें। मानव को मौन के सहारे अपनी दिव्यता को बढ़ाना चाहिए, बातों से क्षीण नहीं करना चाहिए।
1: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు. ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంక వీడి ఎందుకున్నటువంటి భావాలు అధికమైపోతుంటాయి. ఈ ఇంద్రియమును నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా బాగా చక్కని గుగ్గళ్ళు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికే ఒక దగ్గర కట్టి వేస్తే అది మదమెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది. ఇక గుగ్గళ్ళు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి. అప్పుడే దానికి ఆరోగ్యము, దానికి అహంకారం క్షీణించటము జరుగుతుంది. కరుకునే వ్యక్తి వారు కేవలం ఊరికే భుజి ఇచ్చి కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది. దీనికి సమాజ సేవను అందించి నిత్యకర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధనాన్ని ఏర్పరుస్తూ వచ్చారు. యువకులు దృఢ నిశ్చయులై ఉండాలి. ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపములే ఉంటుండకూడదు.
0: बातें अधिक करते रहने से भूख बढ़ जाती है, भूख के बढ़ने से अधिक खाना पड़ता है, खाने के बढ़ने से इसकी भावनाएं भी बढ़ जाती हैं, तब इंद्रियों को वश में करना संभव नहीं हो पाता है। अच्छी तरह से चारा देकर पाले गए घोड़े को एक जगह पर बांध देने पर वह मदमाकर दुष्ट मार्ग में प्रवेश कर जाता है। इसलिए चारा देकर पाले गए घोड़े को व्यायाम दिलाना भी आवश्यक है। ऐसा करने पर ही वह स्वस्थ रहेगा और उसका अहंकार कम होगा। युवा लोगों के खाकर ऐसे ही बैठे रहने पर उनमें मद और अहंकार बढ़ जाएंगे। इसीलिए समाज सेवा को साधना के रूप में नियत किया गया। युवाओं को दृढ़ संकल्प वाला होना चाहिए, उन्हें हवा में फड़फड़ाने वाले दीपक के जैसा नहीं होना चाहिए, उन्हें आत्मविश्वास बढ़ाना चाहिए।
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది. ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది. ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చికుడను ఏమాత్రము అదరదు బెదరదు. కారణం ఏమిటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపైన ఆధారపడలేదు. కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మ పైన వాలినప్పటికీ ఏ చిన్న కష్టమో ఏ బాధనో ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది ఓగేటప్పటికీ వీడి కొడును బాధపడిపోతున్నాడు, వీడి కొడును దానికి గురి అయిపోతున్నాడు. పచ్చికుండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి. దీనికి కారణం ఏమిటి? ఇది అమితాహారం, తామసిక ఆహారం, రక్షసిక భావం మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
0: ఏక్ ఛోటా సా ఉదాహరణ, एक छोटा सा पंछी एक पतली टहनी पर बैठता है। वह टहनी इधर उधर हिलने लगती है। हिलने मात्र से वह पंछी बिल्कुल नहीं डरता है। कारण क्या है? वह पंछी अपने पंखों पर आधारित है, न कि टहनी पर। परंतु आज का मानव छोटे से परिवार रूपी टहनी पर बैठा तो है, परंतु कोई छोटा सा कष्ट या बाधा या दुख के आते ही विचलित होता जा रहा है। एक छोटे से पक्षी में जो विश्वास है वह भी आज के मानव में नहीं है। इसका मुख्य कारण क्या है? यही अधिक आहार है, यही तामसिक आहार है, राक्षसी भावनाएं हैं। मानवीय स्वभाव कहीं नहीं दिखाई पड़ रहा है।
1: మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు. నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. మృగములు మృగము యొక్క స్వేచ్ఛ అనుభవిస్తున్నాయి. నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు. మానవుడని చెప్పుకుంటూ రాక్షస సేవను అనిపించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనిపించుకోవటం ఇది విరుద్ధమైనటువంటి. మానవుడిగా సంచరించు, మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో. మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: ఆజ్కే కుచ్ యువా యహ్ ప్రశ్న కర్తే హై कि पक्षी स्वेच्छा से विचरण कर रहे हैं, जानवर स्वेच्छा से विचर रहे हैं, ऐसे में मानव क्यों स्वेच्छा से विचर नहीं सकता है? सच है तुम भी स्वेच्छा का अनुसरण करो, परंतु पक्षी कैसी स्वेच्छा का अनुभव कर रहे हैं? वे पक्षी स्वेच्छा का अनुभव कर रहे हैं, जानवर जानवरों की स्वेच्छा का अनुभव कर रहे हैं, तुम मानव हो अतः मानव स्वेच्छा का अनुभव करो, राक्षस स्वेच्छा का अनुभव नहीं कर सकते हो. स्वयं को मानव कहते हुए राक्षस स्वेच्छा का अनुभव करना स्वभाव के विपरीत है. मानव जैसा व्यवहार करो, स्वयं में मानवता को बढ़ाओ. त्याग, नैतिकता, ईमानदारी, दया, करुणा, प्रेम और अहिंसा जैसे गुणों के साथ मानवता को बढ़ाना चाहिए.
1: కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెంచుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాన్ని పెంచుకునేటువంటి వారం అవుతాం. మానవుడికి ఎందుకు ముఖ్యంగా అహంకారము, స్వార్థము, అసూయ ఈ మూడు గుణములు చాలా దుర్మార్గమైన గుణములు అభివృద్ధి అవుతున్నాయి. ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆహారమును, వాక్కును మనం అదుపులో పెట్టుకోవాలి. ఇదే యోగమునకు సింహద్వారమైనటువంటి యొక్క జిహ్వ. కనుక ఈ జిహ్వను ఆహారం చేతను, మాటల చేతను పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటము ఇది ప్రధానమైనటువంటి సాధనగా బోధిస్తూ వచ్చింది భక్తి మార్గం. అందులో ఈ కలియుగమునందు నామస్మరణ చేయటం చేత ఈ నాలుగు యొక్క పవిత్రత మరింత అభివృద్ధి అవుతుంది. జిహ్వను సాత్వికం గావించుకోవాలంటే హరినామ కీర్తనలు చేస్తూ రావాలి. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యని. ఈ నామస్మరణ కంటే అధికమైనటువంటి మార్గం కాని, అధికమైన సాధన కాని మరొకటి లేదు కనుక మాటల చేత వ్యర్థం గావించుకునే దానికంటే పాటల చేత సాత్వికం గావించుకోమని బోధిస్తూ వచ్చింది.
0: మానవమే క్రోధ, जलन, स्वार्थ जैसे गुण नहीं होने चाहिए. ये जानवरों के गुण हैं. मानव में निहित अहंकार, स्वार्थ, जलन ये तीन बड़े दुष्ट गुण हैं. इन तीनों को वश में रखना है तो हमें आहार और वाक इनको वश में रखना है. योग के लिए सिंह द्वार जिह्वा ही है, अतः आहार और वाक के द्वारा इस जिह्वा को वश में रखते हुए पवित्र मार्ग में इसका उपयोग करना प्रधान साधना है, जिसके बारे में भक्ति मार्ग विशेषतः उपदेश देता आया है. इस कलयुग में नाम स्मरण से जिह्वा की पवित्रता और भी बढ़ेगी. जिह्वा को सार्थक करना है तो हरिनाम संकीर्तन करते रहना चाहिए. हरेर्नाम हरेर्नाम हरेर्नाम एव केवलम कलौ नास्त्येव नास्त्येव नास्त्येव गतिरन्यथा. नाम स्मरण से बढ़कर कोई दूसरा मार्ग या कोई अन्य बड़ी साधना नहीं है. अतः गीता का उपदेश है कि बातों से जीवन को व्यर्थ करने के बदले गीतों से जीवन को सार्थक करना चाहिए.
2: उपसंहार. भगवान बाबा ने अपने इस प्रवचन में सिद्ध किया है कि जीवन को सार्थक बनाने के लिए साधना अत्यंत आवश्यक है. साधनाएं तो अनेक हैं, परंतु इनमें जिह्वेन्द्रिय को वश में रखने की साधना अत्यंत महत्वपूर्ण है. जिह्वा को वश में रखने का तथ्य आज नितांत तो उपेक्षित हो गया है. परिणाम स्वरूप मानव अनेक प्रकार के कष्टों को स्वयं मोलता जा रहा है. जिह्वा की उपेक्षा से मान मर्यादा के साथ स्वास्थ्य भी विनष्ट होता जा रहा है। इतना ही नहीं, इस कलयुग के महासागर को तरने का अति सरल उपाय जो नाम स्मरण है वह भी उपेक्षित होता जा रहा है। अतः हम सब का उद्धार कर जीवन के गंतव्य तक हमें पहुंचाने के उद्देश्य से भगवान बाबा इस प्रवचन में हमारा सप्रेम मार्ग निर्देशन करते हैं। स्वामी के इन मधुर वचनों का अनुसरण करना ही हमारा परम कर्तव्य है। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 8 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: Radio Sai now brings you a Kodai Gem, excerpts from a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba at Kodai Kanal.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inati Manavudu. Prapancham Nandantainu. Anek Vidhamnetment Yokka. Swarupamunu Chustunnadu.
0: Man today sees all over the world the variety of forms around.
1: Anek Vidhamnetment Yokka. Padarthamunu Chustunnadu.
0: Man also watches the material of varied nature.
1: అనేక విధములైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: He also recognizes the varied situations and conditions.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: There is no shortage in research and experimental
1: process. అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: In fact, he experiments everything.
1: పరిశోధనలు లేనటువంటి యొక్క పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: There is no matter which cannot be investigated and experimented.
1: Kani.
0: But.
1: Annintini chudagaligatvanti vyakti. Annintini parishodhinchavalsinatvanti vyakti. Annintini parishilinchavalsinatvanti vyakti. Thanevaro thananu gurtinchadaniki prayatninchadam ledu.
0: Here is an individual who can see all, who can experiment, who can investigate anything in this world, but he does not know who he is.
1: ఒకనొక సమయం నందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్
0: ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: ఇన్వెస్టిగేటెడ్ ఆల్
1: ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: స్టార్టెడ్ ప్రాపగేటింగ్ వన్ పాయింట్
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్
0: Man has conquered all.
1: But he has not conquered himself.
0: But he has not conquered himself.
1: ఈనాటి మానవుడు అన్నింటినీ చేయగ చూడగలుగుతున్నాడు.
0: Man today.
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: Man today is able to see everything all around, but he is not making an attempt to know his own
1: self. తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలన చేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ నో హూ యు ఆర్ వాట్ ఇస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద హోల్ వరల్డ్
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: ఎ పర్సన్ వాస్ సర్చింగ్ ఫర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ రూమ్
1: కానీ ఆ రూమ్ నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: He is able to see all the objects in that room.
1: కాని ఒక్క దానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: One he is not able to see.
1: ఏది అది?
0: What's that?
1: ఎవరు ఏ పదార్థమును వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: The person who sees everything is not able to see himself.
1: కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు
0: in this modern world
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి
0: having taken upon oneself the sacred life
1: పవిత్రమైన మానవత్వాన్ని వహించి
0: having taken the sacred life of a human being
1: పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక
0: if he doesn't sustain the sacred heart
1: ee hrudayamulandu evi nivasistunnavi aneetuvanti vishayanni gurtinchaka
0: if he doesn't recognize the divinity within the human heart
1: kaani prakrutamaina bhautikamaina jeevithamulo tana yokka satyanni gurtinchukolekapothunnadu
0: he is not able to recognize his own truth the true self in this fleeting ephemeral temporal world
1: సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు
0: at a place where pious cows live
1: పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి?
0: What will happen if tigers and wolves are to step in there?
1: Not jackals.
0: Jackals step in there.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి ఒక సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ pious cows such as the truth, righteousness, peace, love, forbearance, sacrifice and so on.
1: Pululu vanti kopamulu todella vanti dveshamulu indulo praveshisthe ee saatvikamainatundi pasuvudu ye gati avutayi.
0: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
1: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకొని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ విద్ ఇన్ హీ హాస్ లాస్ట్ ఆల్ ద పైయస్ క్వాలిటీస్.
1: మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకున్న వలన, కాపాడుకున్న వలన ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావమును లోపల ప్రవేశింప చేయకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు గ్రో మోర్ అండ్ మోర్ పయస్ హీ షుడ్ గివ్ అప్ ద వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ ఇమ్మీడియట్లీ.
1: ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: ఇన్ మ్యాన్ టుడే వి ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ how do you expect the sacred qualities to live in?
1: Okadu oka gruham nirminchukunnadu.
0: A person has built a home for him.
1: Aa gruhamunaku simha dwarani kudanu unchukunnadu.
0: He has the main door also for his home.
1: Ee simha dwaram ye nimittamai niminchadu?
0: Why the main door is kept?
1: Taanu tanaku ishtamainatunti varu, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
0: ద మెయిన్ డోర్ ఈజ్ మెంట్ సో దట్ హీ వుడ్ గెట్ ఇన్, హిస్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ వుడ్ ఫైండ్ ఎ ప్లేస్ టు గెట్ ఇన్ టు ద హోమ్.
1: కానీ బజార్లో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతుల నుండి విడవడానికి వీలు కాదు.
0: ద మెయిన్ డోర్ ఈజ్ నాట్ మెంట్ ఫార్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ మంకీస్ టు గెట్ ఇన్ టు ద హోమ్.
1: కానీ అదే విధంగానే ఈ దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతనహా దేహం అనేటువంటి ఒక గృహమునందు,
0: ఇన్ దిస్ బాడీ ఎ హోమ్,
1: అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు.
0: హీ హాస్ మెనీ డోర్స్.
1: కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టడు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ ద డోర్స్ ఆర్ దేర్ హీ వుడ్ నాట్ అలౌ ఎనీ వే సైడ్ నిమల్స్ టు గెట్ ఇన్.
1: అయితే ఈనాటి మానవుడు
0: Man today,
1: కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు.
0: ఈస్ పర్మిటింగ్ ఆల్ అన్వాంటెడ్ అన్నెసెసరీ స్టఫ్.
1: ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి?
0: When hatred, jealousy, ego are to find a place in our heart, what will happen to truth, righteousness, peace and love, the pious qualities?
1: మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: మ్యాన్ లివ్స్ ఆన్ అర్త్ ప్రొసీడ్ అలాంగ్ త్రీ ఫోల్డ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: స్వార్థ ప్రేమ ఒకటి.
0: వన్ ఇస్ సెల్ఫిష్ లవ్.
1: సమష్టి ప్రేమ ఒకటి.
0: లవ్ ఆఫ్ ద కమ్యూనిటీ, సోషల్.
1: పరమ ప్రేమ మరొకటి.
0: థర్డ్, సుప్రీం లవ్.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: What do you mean by selfish love?
1: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్ట్ తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
0: Selfish love is to think of one's own happiness, to think of one's own pleasure, to think of one's own conveniences.
1: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
0: But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations.
1: Paraptha prema anaga loka samastha sugino bhavantu sarvulu chemanga undalaneetundi vishalamaitundi bhavamto bhagavantuni premistunnadu.
0: The spiritual love is the love that wants everyone of us to pray to God such that everybody would be happy and live in peace.
1: Ee swartha prema aneetundi
0: This selfish love,
1: ఒక రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది,
0: ఈజ్ లైక్ ఎ లైట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
1: మరొక రూమ్కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్,
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: యట్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్.
1: కొన్ని విధమైనటువంటి డౌట్స్ అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది.
0: A wood is mistaken as a human.
1: లైట్ ఉంది కానీ
0: there is
1: ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు.
0: Light is there, is not that shining.
1: ఇది ఏ అన్యోన్య ప్రేమ.
0: This is anyonya or mutual.
1: పరాత్మ ప్రేమ అనేటువంటిది sunlight.
0: The spiritual love is the sunlight.
1: ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరాత్మ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండదు.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
1: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: వాట్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మ్యూచువల్ లవ్?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
1: ఎవరు బంధువులు?
0: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
1: ఎవరు తనవారు?
0: Who belong to
1: you? Vicharana chesthe andaru tanavare.
0: Really speaking, if you inquire,
1: andaru bandhuvule.
0: All our relations
1: kai andari endukudunu ekaatma tattvam untundali.
0: There is the principle of oneness in everyone.
1: Kaga ee aatma tattvanni manam gurtinchukunte andaru mana bandhuvule.
0: When once you understand the atmic principle, you will be convinced that all our relations.
1: Kaani atmic principle nu manam em maatramu gurtinchukonaka.
0: But we are not recognizing this atmic principle.
1: కేవలము తాను తన వారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు.
0: He submits himself to I and mind body feeling.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: For this a small example.
1: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండది.
0: Everything happens as per the divine will, as per the divine command.
1: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: An elderly person was traveling in a train along with his children.
1: కానీ పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడాను నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
0: I have with me all your tickets.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: Don't get down anywhere at any station.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: Oh children, you should get down where I get down.
1: దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: And be careful, he said.
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: So saying, he was journeying, proceeding.
1: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గర అంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
0: Children were watching through the windows. At every station, all the eatables like fruits and so on.
1: అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు.
0: They really wanted to get down at every station and buy all the eatables.
1: కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు.
0: But none of the children got down in strict adherence of the instructions of the father.
1: ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు, పిల్లలు విసుగు పొందారు.
0: The father didn't get down for long and children were disgusted.
1: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
0: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
1: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
0: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
1: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
0: యాజ్ పర్ ఫాదర్స్ కమాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ డౌన్ అన్లెస్ ఫాదర్
1: టికెట్ అన్న దగ్గర ఉంటుండాలి.
0: బికాస్ టికెట్స్ ఆర్ విత్ హిమ్.
1: మన దగ్గర టికెట్ లేకుండా దిగినట్టు మనం చాలా కష్టంకి గురి అవుతాము.
0: ఇఫ్ వీ గెట్ డౌన్ వితౌట్ ఎ టికెట్ విల్ బి ఇన్ హాట్ వాటర్స్.
1: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
0: సో హీ ప్రివెంటెడ్ అదర్ చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ డౌన్ దేర్.
1: అనగా ఏమిటి దీన్ని అని అర్థము.
0: వాట్ ఈస్ ది మీనింగ్ హియర్?
1: భగవంతుడే తండ్రి.
0: గాడ్ ఈస్ ద ఫాదర్.
1: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
0: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హిస్ హ్యూమన్ బీయింగ్.
1: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
0: దిస్ ఈజ్ ద జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
1: భగవంతుడు చెప్పాడు తండ్రి, ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
0: గాడ్ ద ఫాదర్ సెడ్, డోంట్ గెట్ డౌన్ యాజ్ యూ లైక్.
1: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
0: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
1: శాసించాడు.
0: That was the command.
1: కాని ఈ శాసన ఎవరు కూడాను శిరసావహించటం లేదు.
0: But no one is following his command.
1: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
0: They are behaving as per whims and fancies.
1: కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
0: As the ticket is with our Father God, we are facing all the problems as we get down everywhere.
1: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
0: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీ.
1: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
0: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసింటారు.
0: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఎ ట్యాగ్ రిటర్న్.
1: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
0: ఆన్ ద అపాయింటెడ్ డే దీస్ గూడ్స్ కంపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ టు నెసెసర్లీ రిటర్న్.
1: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివి.
0: అవర్ లైవ్స్ ఆర్ ఆల్సో లైక్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
0: Return is written there.
1: కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
0: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
1: స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్.
0: దిస్ స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు.
0: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
0: హీ ఓన్లీ రిటర్న్ రెస్పాన్సిబుల్ ఫర్.
1: కానీ మనం దానికి విచారణ చేస్తున్నాము.
0: బట్ వీ వరీ అబౌట్ ఇట్.
1: దేనికోసము?
0: వై?
1: అజ్ఞానం చేత.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
0: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
1: కనుక దైవమే దీనికి అన్నిటికీ గొప్ప, దైవమే దీని అన్నిటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక.
0: Man is not able to
1: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు.
0: Man with body attachment.
1: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి
0: gives scope for ego, feeling that I have done it, I have seen it.
1: కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: And so he is put to troubles.
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి.
0: What we have to know today.
1: ఏది జరిగినా,
0: whatever happens,
1: ఏది చూచినా,
0: whatever that is seen,
1: ఏది అనుభవించినా,
0: whatever is experienced,
1: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్.
1: ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ విదౌట్ గాడ్స్ విల్.
1: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
0: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
1: కానీ నమ్మని వారి గతి అంతే.
0: That will be the plight of those non-believers.
1: నమ్మిన వారి గతి ఎంతో హాయిగా అనిపిస్తుంది.
0: Those in full faith will find their life full of
1: జగత్తునందు,
0: in this world.
1: ఏ చిన్న విషయమునందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
0: Any tiniest, simplest thing cannot happen without God's will.
1: కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచేయును.
0: Oh God, even grass blade cannot move without your will.
1: అది ఏనుదన్న అనగనేలగా.
0: Why that and this?
1: పిపీలకారి బ్రహ్మ పర్యంతము నీవే.
0: Right from ant to the cosmic Brahman, you are pervading.
1: అది ఎరుంగరు.
0: That's not known.
1: మది గలంగరు.
0: They don't understand.
1: ముదము జందరు.
0: They are not happy.
1: భూమిని కొందరు.
0: Some people don't understand.
1: వివేకములకు వర్తించదని కడు విర్రవీగెదురు కాని కడకి ఏ గతి ఎప్పుడూ గలుగును.
0: They are egoistic of their intellect and their mental comprehension. What is going to happen to them?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
0: Everything happens as per God's will.
1: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
0: Those that have full understanding of this. దీనిని
1: అనుసరించినటువంటి వారే పుణ్యులు.
0: They are really meritorious persons. దీనిని
1: ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
0: And those that transcend disobey are the sinners. And those that disobey are
1: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పము పైన కాదు.
0: Pleasure and pain depend on our actions and nothing to do with God's will.
1: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: Therefore, we have to mold our behavior and conduct in the right direction.
1: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
0: We should not permit wicked thoughts to get into our heart.
1: కారణం ఏమనగా,
0: why?
1: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సచ్చర్యలు ఇవన్నీ కూడాను మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
0: When wicked thoughts enter, there is every scope for the good sentiments, sacred feelings to vanish.
1: ఈ దుష్టగుణములు అన్ని కూడాను కేవలం క్రూర మృగముల వంటివి.
0: All wicked thoughts are wild animals.
1: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals chikkite ye gati padtai.
0: Because of these wild cruel animals, what will happen to the pious cows?
1: Kaka itti durmarkamainatundi bhavamulu vachinappatikini danni pravesh pettukunda chusukovali.
0: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them.
1: Bhavalu venukku tarimi veyali.
0: We have to drive them out immediately.
1: Kalamune vartham cheyakoddu.
0: We shouldn't waste time.
1: ఆలస్యం చేయకూడదు.
0: We should not delay.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: And if you delay, even nectar becomes a poison.
1: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రము పనికిరాదు.
0: We should never delay in these matters.
1: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో,
0: the moment the wicked thought arises,
1: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు.
0: Immediately understand
1: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు, సద్గుణములు, సచ్చింతనలు భస్మమైపోతాయి.
0: If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes.
1: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు, సచ్చింతనలు, సదాలోచనలు, సత్కర్మలు.
0: Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in your heart. What is this sat?
1: Sat అనగా త్రికాల భాగ్యం సత్.
0: Sat, which is same in all the three periods of time.
1: మూడు కాలములు ఎందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్.
0: Sat is that which is changeless in all the three periods of time. అట్టి భావములను ప్రవేశపెట్టాలి. We should have such feelings within us.
1: ఇది నిజమైనటువంటి సాధన.
0: This is true spiritual practice.
1: సాధనలు మాత్రం చేస్తూ,
0: we do practice.
1: హృదయంలో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే ఇంకా సాధన చేసే ప్రయోజనం ఏమిటి?
0: While doing spiritual practice, if we have in our heart all these wicked wild animals, what will happen?
1: ఒక్కటిగా కాదు అన్ని కూడాను ఒకతూరి నిర్మూలమైపోతాయి.
0: All our spiritual paths, endeavors, pursuits will be totally ruined.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: small example.
1: ఒక దారంను మనం చెండు కడుతున్నాము.
0: You are just winding a thread.
1: కానీ ఒక్కొక్కతూరి ఒక్కొక్క రౌండ్ చెందుతుండాలి.
0: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
0: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
1: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే,
0: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్,
1: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
0: అండ్ దిస్ వుడ్ బి గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్.
1: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
0: బట్ బై నెగ్లెక్ట్, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
1: Aneka vidhamaitmenti oka deentlo loose aipothayi.
0: And all the thread windings which you have been doing, they get loose.
1: Okkate chuttedi,
0: but winding is one and the same.
1: Mani chey jari poyindatanti aneka chuttlanta kuda vyattham aipothundi.
0: But when once you drop, they will be spread everywhere.
1: Kanukane manam cheseetvanti sadhanalu chala takkude.
0: What the spiritual practice we do is less.
1: Kani దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
0: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
1: చెప్పటికని సుఖదుఃఖి సమే కృత్వ లాభో లాభిజయా ఈ రెండు కూడాను సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్, వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈజ్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
1: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
0: టుడే వీ ఫైండ్ ద పాలిటిక్స్ without any sacrifice.
1: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడ కనిపించటం లేదు.
0: అండ్ వీ డోంట్ ఫైండ్ డివోషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ద సెక్యులర్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమమయమైనటువంటి ఒక సాధన చాలా ప్రధానమైనటువంటిది.
0: ఎ స్పిరిచువల్ ఎండివర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఈజ్ అడ్వైజబుల్.
1: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
0: ఇట్ ఎంకరేజెస్ ద హ్యూమన్ స్పిరిట్.
1: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసము.
0: And the politics which sacrifice is needed for the world.
1: జగత్తును బాగు చేయాలంటే
0: to correct the world.
1: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
0: We should step in with the spirit of sacrifice.
1: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు వర్క్ ఫర్ లిబరేషన్ వీ షుడ్ హ్యావ్ దిస్ డివోషన్ ఫుల్ ఆఫ్ లవ్.
1: త్యాగమే నిజమైన యోగము.
0: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగ స్పిరిచువల్.
1: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగ ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: Yoga helps for self control.
1: Sukarma kausalam.
0: Yoga is nothing but discharging the duty with all excellence.
1: Kaku ee naati manavudu tanantaanu modalu gurtinchi itarunu gurtinchadaniki prayatninchali.
0: So man today should know himself first and know the rest next.
1: Tanantaanu telusukonaka
0: without knowing one's own self.
1: Devam anetuvanti vaanni vetakada kunchukuntunte devam ee reethiga labhyamavutadu.
0: How do you expect him to know God and attain, reach God?
1: Lukaan oka samayalo Anibisent kuda cheppindi.
0: At one time Anibisent also said same.
1: Emani?
0: What did he say?
1: Prati sadhakudu kuda daivanni vetukutunnadu, daivanni vetukutunnadu ani anukuntunnaru.
0: Anibisent said like this, every seeker is searching for God, searching for God.
1: Kaadu kaadu.
0: No, no.
1: Sadhakudu daivanni vetakatam ledu.
0: Seeker is not in search of God.
1: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
0: Why?
1: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. వెతికేది ఎక్కడ?
0: Why? Because God is all pervasive. God is everywhere. Where is the need to search for him?
1: But దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
0: In fact, God is in search of a good devotee.
1: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
0: హూ ఇస్ ఏ గుడ్ డివోటీ?
1: సద్భావములు కలిగినటువంటి వాడే.
0: ద వన్ విత్ గుడ్
1: సదాచార సంపన్నుడే.
0: గుడ్ ప్రాక్టీస్,
1: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
0: గుడ్ థాట్స్,
1: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
0: సో ఎ డివోటీ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ ఈజ్ సర్చ్డ్ బై గాడ్.
1: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
0: డివోటీ ఇస్ నాట్ మియర్లీ ద వన్ హూ చాన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: టేప్ రికార్డు కూడా భజన చేస్తూ ఉండాలి.
0: వి ఫైండ్ ద టేప్ రికార్డ్ ఆల్సో సింగింగ్ ద గ్లోరీ. గ్రామోఫోన్
1: ప్లేట్ కూడా భజన చేస్తుండాలి.
0: సో ఆల్సో గ్రామోఫోన్
1: ప్లేట్. ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ లెస్.
1: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చేయాలి.
0: బట్ ద మ్యాన్ ఆఫ్ విత్ లైఫ్ అండ్ అవేర్నెస్,
1: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: హృదయం నుండి ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నుండి బయటపడుతున్నాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
0: This love is called
1: ప్రేమకి బ్రహ్మ అని పేరు.
0: లవ్ ఇస్ బ్రహ్మ.
1: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
0: The whole cosmos is Brahman.
1: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
0: Many are in search of Brahma.
1: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
0: Where is Brahma?
1: తన యందే ఉన్నాడు.
0: He is within.
1: తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
0: When God is within you, you want to search for him outside.
1: కనుక నీటి యందే పుట్టి,
0: having been born in water,
1: నీటి యందే నిలిచి,
0: standing in water,
1: నీటి యందు అణంగు నీటి బుడగ,
0: the water bubble subsides, merges back into water.
1: నరుడు బుద్బుదంబు,
0: human being is the bubble.
1: నారాయణుడు నీరు.
0: God is water.
1: కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
0: భగవాన్ వాస్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
1: మంచివారు కావాలని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ and work to be good
1: man. మంచివారైనప్పుడే మంచిలోప సర్వము మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
1: గొప్పవాడైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
0: ఎ గ్రేట్ మ్యాన్ నీడ్ నాట్ నెసెసర్లీ బి గుడ్.
1: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
1: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
0: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
1: దీంతో ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి జీవి యందు కూడాను,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
0: ద వన్ హూ ఫైండ్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్.
1: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఫైండ్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
0: వాచింగ్ రామా హూ
1: మానవుడు, మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
0: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
0: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫామ్ ఇన్ గాడ్ రామచంద్ర.
1: కానీ నారాయణుడు అట్ట కాదు.
0: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
1: సర్వజీవులు ఎందుకు నువ్వు నారాయణ చూస్తూ వచ్చాడు?
0: ఇన్ఫాక్ట్ రామా హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
1: సర్వజీవులు మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
0: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
1: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
0: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కానీ మరొకటి కాదు.
0: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుకనే భగవంతుడు,
0: సో గాడ్,
1: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
0: హ్యాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దం దేనికోసం అందించాడు?
0: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్?
1: తను చూచుకొని అందులో ఉన్నటువంటి దోషమును తుడుచుకోమని చెప్పించాడు.
0: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్.
1: కానీ ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూచుకోవటం లేదు అద్దంలో.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
1: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్.
1: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
0: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్ యూ.
1: కనుకనే అద్దమే రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఒకానొక అమాయకుడు,
0: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
1: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
0: వాజ్ రేరింగ్ కౌస్ నియర్ మౌంటైన్.
1: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు.
0: హీ వాజ్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్డర్.
1: పిల్లంగోయ్ ఊదుతూ ఉన్నాడు.
0: హీ వాజ్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
1: ఈ పిల్లంగోయ్ ఊదటం చేత,
0: as he was playing on the flute,
1: ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
0: హీ వాజ్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
1: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగోయి ఇంకోటి ఊదుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు.
0: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
1: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
0: హీ కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
1: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ.
1: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
0: దెన్ హీ హెర్డ్ ద సౌండ్ హూ ఆర్ యూ.
1: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా?
0: దెన్ హి థాట్ ఓహ్ హి ఇస్ ద అదర్
1: పర్సన్ ఫైటింగ్ విత్ మీ. అండ్
0: దెన్ హి స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
1: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
0: ద అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్.
1: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ అటర్ డిస్గస్ట్ హి బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్.
1: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
0: హి క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
1: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
0: హి కంప్లైంట్ టు హిస్ మదర్. Mother, there's some other person who
1: is speaking like me.
0: Whatever I say, he started repeating
1: saying.
0: Whatever scolding I did, the other person also did.
1: అతను పెద్దవాడు కాదు.
0: He's not a big man.
1: బహుశా నా వయసు వాడిగా ఉంటుంటాడు.
0: Probably of my age.
1: విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి?
0: What right has he to scold me?
1: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టైనా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
0: And he told his mother, you must certainly beat him anyway.
1: రేపటి దినం నీ వెంట నేను వస్తానైనా, వాడెవరో నేను పరీక్షిస్తాను అన్నది.
0: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
1: పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం.
0: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: మొట్టమొదట పిల్లంగోయ్ ఊదాడు.
0: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
1: తిరిగి పిల్లంగోయ్ రీసౌండ్ వచ్చింది.
0: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
1: చూడు, వాడు తిరిగి నావలనే ఊదుతున్నాడు.
0: ద బాయ్ సెడ్, మదర్ సీ దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
1: మరి వీడు కేక వేశాడు.
0: దెన్ ద బాయ్ షౌటెడ్.
1: తిరిగి మరొక కేక వినిపించింది.
0: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
1: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
0: సీ మదర్, సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
1: తల్లి అంతా గుర్తించింది.
0: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
1: ఇది వేరు కాదు.
0: ఇస్ నాట్ సెపరేట్.
1: ఇది ఈ ఒక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
1: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
1: కొండంత కూడా రాయిమయమే.
0: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్
1: సముద్రమంతా జలమయమే.
0: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: అంతా కాష్టమయమే.
0: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్. భూమంతా
1: బ్రహ్మయమే.
0: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
1: దేహమంతా మాంసమయమే.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
0: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
1: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
0: నో వన్ అక్యూజింగ్ యూ. నో
1: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
0: దిస్ నేచర్ హెస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
0: ఇట్ ఈస్ ది ఇఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
1: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
0: And have a control on this nature.
1: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
0: And don't submit yourself a victim.
1: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావు అనింది.
0: Then you will be able to conquer.
1: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
0: Our body is nature, prakriti.
1: దేహానికి మనం వశం కాకూడదు.
0: We shouldn't submit ourselves to the body.
1: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
0: We have to exercise full control on the body.
1: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
0: when you control the body,
1: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
0: The mind also will come under control.
1: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
0: When mind is also under control, you will find ఆత్మా there.
1: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
0: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic.
1: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
0: On the other hand, we forget atma, we go by the body and the mind, that is animal quality.
1: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
0: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
1: జయించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
0: And in fact, once you sacrifice the mind and the body,
1: దైవత్వం
0: కావడానికి it is divinity.
1: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
0: టు రీచ్ అటైన్ డివినిటీ ఆత్మ ఈజ్ ఎనఫ్.
1: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ గో బై ద బాడీ అండ్ ద మైండ్ ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనస్సుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ ఫాలో ద మైండ్ ఇట్ ఈస్ డెమోనిక్.
1: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయ తత్వం నందే ఉంటుంది.
0: దేర్ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ వీ ఫైండ్ ఆల్ ది త్రీ ద డెమోనిక్ the bestial and the human temperament.
1: కనుక మొట్టమొదట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
0: దేర్ఫోర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ టు హ్యావ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ హ్యావ్ ద యూనిటీ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ త్రీ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఆత్మతత్వం ఉంచుకుని దేహతత్వాన్ని విసర్జించాలి.
0: స్లోలీ వీ హ్యావ్ టు గివ్ అప్ దిస్ బాడీ ఫీలింగ్ డెవలప్ ద మైండ్ అండ్ ఆత్మ.
1: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
0: దెన్ ది యానిమల్ ట్రేట్స్ వుడ్ రన్ అవే ఫ్రమ్ యూ.
1: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటినీ విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్ గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
1: దివ్యత్వంగా రూపొందుతాము.
0: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
1: ఏది జరిగినప్పటికి
0: whatever might happen
1: anta daivagni
0: it's all god's
1: daiva sankalpame
0: it's god's
1: daiva ninnayame
0: it's
1: aneetundi drudha sankalpamto manu undinappude sarvamunu manu sadinchagalamu.
0: When we have got this strong feeling that everything happens according to
1: life
0: god's command and divine will, we'll be able to face everything. Life is a challenge, meet it.
1: Life is a game, play it.
0: Life is a game, play it.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy
1: it. Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
0: It is in this process we have to experience our life.
1: అన్నిటిని ఛాలెంజ్ ని మనం మీట్ చేయాలి.
0: We should be prepared to meet the challenges of life.
1: ఎలాంటి కష్టం వచ్చినప్పటికి మనం ఎదుర్కోకూడదు.
0: We should never be afraid of it. We should never waver.
1: ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
0: When we resist with all the courage all the challenges of life, you can attain divinity.
1: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Never give scope for doubts there.
1: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
0: When once doubts are there, you'll be utterly confused.
1: కన్ఫ్యూజన్ వచ్చినా
0: when once confusion comes
1: ఫ్యూజ్ అయిపోతుంది.
0: When once there is confusion, the fuse of the heart is gone.
1: కనుక ఈ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
1: ఎక్కడ డౌట్ వస్తుంది?
0: వేర్ డూ యూ డౌట్?
1: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
0: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ద ట్రూత్.
1: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
0: వెన్ యు నో ద ట్రూత్ యు నెవర్ డౌట్.
1: పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
0: వెన్ వన్స్ యు నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డు యు డౌట్?
1: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తాయి. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
0: యాజ్ యు కెనాట్ యు హావ్ నాట్ నోన్ హిమ్ కంప్లీట్లీ యు డౌట్ వెదర్ ఈస్ అనిల్ కుమార్ ఆర్ సమ్ ఎల్స్.
1: కనుకనే ఈ డౌట్స్ కంత సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద కరెక్ట్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగ్లు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వములందు మాత్రమే ఉంటున్నది.
0: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of law. This essence of all sacred texts.
1: Sarvamargamul yokka gamyamu.
0: It is the goal of all spiritual
1: paths. Sarvarasamul yokka rasamu.
0: It is the essence of all juices.
1: Adi ye prema rasamu.
0: That is the juice of love.
1: Ee prema rasanni manam pondinamante.
0: Then once you enjoy the essence of love,
1: anumanamulaku sandehamulaku avakasam undadu.
0: There will be no doubt and there will be no questioning either.
1: Kanuka prema chetaney mana jeevitham sarthakam gaavinchukovali.
0: In fact we can redeem our lives.
1: Prema chetaney mana yokka jeevithalanu gamyanni varaku prayatam cheyali.
0: By love we can reach the destination.
1: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్.
1: దుర్భావములు, దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటివి.
0: బికాస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
1: కనుకని సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: No evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
0: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
1: నమ్మకాన్ని మొట్టమొట బలపరచుకోవాలి.
0: We have to strengthen this faith.
1: నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు.
0: The one of full of faith, strong faith will never be put to loss.
1: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
0: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
1: నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు, లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ స్పాయిల్డ్.
1: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
0: దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రూయిన్డ్ హూ ఆర్ ఫెయిత్లెస్.
1: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు
0: వితౌట్ ఫెయిత్.
1: నమ్మి చెడినట్టి వారి వారే లేరు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హూ స్పాయిల్డ్ విత్
1: కాన్ఫిడెన్స్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
0: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విదిన్ హిమ్సెల్ఫ్.
1: ఏది జరిగినప్పటికి ఇది నా మంచి కోసమే.
0: వాట్ ఎవర్ మైట్ హ్యాపన్, ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
1: భయానికి కూడా అవకాశం ఉండదు.
0: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

home.